శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 18వ తేదీ సోమవారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. చేయి చేయి కలిపి శిల్పులే మలచితే.

0: మరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారు ఆలపించిన శివభక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈ పూట కులం మతం గురించి శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి గారి వ్యాఖ్యానం వింటారు.
1: శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. కుల మతాల జాగ్యములలోన దపించు దీనజనుల సేద దిచ్చువాడా, మానవుండెధరను మాధవుండను వాడా, కాళికాంబహంస కాళికాంబ. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కాలజ్ఞానంలో చెప్పినటువంటి పద్యం ఆయన కులాల గురించి మతాల గురించి. అసలు బ్రహ్మంగారి అవతారం వచ్చిందే కుల మతాల మీదండి. రామావతారం కొద్దిమంది రాక్షసుల కోసం వచ్చింది, కృష్ణావతారం కురుక్షేత్ర యుద్ధం కోసం వచ్చింది. బ్రహ్మంగారి అవతారం రాబోయే ముందు అవతారం ముందు దేవతలంతా సమాలోచన చేసి కలియుగంలో ప్రతివాడు రాక్షసులే కాబట్టి మనం ఏం చేయాలి అన్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం వస్తే ఆయన ఏం చెప్పాడు తెలుసు అండి, సంహారము కాదు సంస్కరణయే. చంపితే భూమి మీద ఎవడు బతకడు, అందరూ దుర్మార్గులే కాబట్టి వీళ్ళని సంస్కరించడమే బ్రహ్మంగారి అవతారంలో ధర్మం. అది సంహారము కాదు సంస్కరించడమే. ఈ పద్ధతిలో వచ్చి నవాబులైనటువంటి పాలకుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని ఎలా పరిపాలించాలో చెప్పాడు. పీఠాధిపతులైనటువంటి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాడు, పుష్పగిరి నంద్యాల, ఎలా ప్రజలకి తత్వాన్ని చెప్పాలో చెప్పాడు. కాబట్టి మీరందరూ కలిసి బ్రతకండి, పెదకొమ్మెల గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామికి శివకోటాచార్య తన కుమార్తెను గోవిందమామని ఇస్తూ భోజనం ఏర్పాటు చేస్తే గ్రామాన్ని మొత్తం పిలిచి భోజనం పెట్టమన్నాడు ఆయన. హరిజన గిరిజనుల గ్రామంలో ఉన్న అన్ని కులాలను పిలవమంటే అన్ని కులాలు భోజనం పెడుతూ ఈయనకి భోజనం ఇంట్లో ఏర్పాటు చేశారు లోపల. అలా కుదరదు, నేను అందరి మధ్యలో కూర్చుంటానని చెప్పి అందరి మధ్యలో కూర్చొని సహగపతి భోజనం చెప్పి అందరూ కలిసి బ్రతకండి అని ఆచరించి చెప్పినవాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. అలా అన్ని కులాల మధ్యలో కూర్చొని భోంచేసి కుల మతాల జాడ్యములలోన దపించు దీనజనుల సేద దేచువాడ, కులం పేరుతో బాధపడుతున్నటువంటి వాడు.

అందరితో బాధపడుతున్నటువంటి వాడు. వీళ్ళందరినీ నేను నా హక్కును తెచ్చుకుంటానయ్యా, నా కులం ఏంటంటే బ్రహ్మకులం, ప్రజలంతా నా కులమే, మానవతావాదం నా వాదం అంటూ అందరిని హక్కును తెచ్చుకుని ఆయన బనగానపల్లె నవాబు ఆయనకు మాంసాహారం పట్టు వస్త్రం తీసుకొచ్చి పెడితే స్వామి ఆ వస్త్రం దిగాలి అని పుష్పాలు అయిపోతాయి. ఆ మహిమకు నవాబు ఉత్తేజితుడై, అయ్యా వణిగిపోయి భయపడి ఈ రాజ్యం నీకే ఇస్తున్నా నువ్వే పరిపాలించుకోవాలి అంటే, కాదయ్యా నేను సంస్కరించడమే కానీ పదవి తీసుకోవడం కాదు, పదవులు నాకు అవసరం లేదు, నువ్వే పరిపాలించు, హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పి సమాజాన్ని ఉద్ధరించమని చెప్పి వాళ్ళకి చెప్పి, అలాగే నంద్యాలలో పుష్పగిరిలో పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు పసిడి పలుకోలెల్లా పండిచ్చమునవచ్చు, భాగ్యమెల్లా కష్టపడినవచ్చు, కానీ మానవుండు కడతేరడిద్దాన, ఉమ్మి దుంపలుగా చదువుకుంటే పాండిత్యం వస్తుంది, సంపాదించుకుంటే డబ్బు వస్తుంది, దీనివల్ల ఎలా కడతీరుతావురా నువ్వు, నీ జీవితం ఎలా కడతీరుతుంది, నీకు ఉంటూ జీవితం ఉంది, దానికి స్వర్గ నరకాలు ఉన్నాయి, స్వర్గానికి నరకానికి అతీతంగా మోక్షానికి వెళ్ళాలి, దానికోసం స్వీయ సాధన చేసుకో, అందుకే బ్రహ్మచింతనము నబరగిన చిత్తము, కాబట్టి ఆ పరబ్రహ్మ తత్వంతో నీ మనసుని నింపు, ఆ తత్వాన్ని ఆస్వాదించు. అలా ఆస్వాదించాలంటే ప్రజలంతా ఒక్కటేననుకో, కులం లేదు మతం లేదు, నాకు అందరూ ఒక్కటే, మానవతావాదం మానవతా కులం, అందరిలో కలిసి తిరుగుతాను, ఏ ఇంట్లోనైనా పూజేస్తాను, ఎవరి దగ్గరికైనా వెళ్తాను, ఎవరికైనా సేవ చేస్తాను, ఎవరికైనా నేను ఉపయోగపడటం అంటూ జరిగితే ఉపయోగపడేది ఉంటే ఉపయోగపడతాను అంటూ అందరినీ దగ్గరికి తీసుకొని తాత్విక ప్రబోధంలో సామాజిక హితమైనటువంటి విధానంలో అందరినీ కలిసి బ్రతకాలని చెప్పినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ విధంగా శూద్రుడైనటువంటి గరిబిరెడ్డి అచ్చమ్మ గారికి మంత్రోపదేశం చేశాడు ఆయన. హరిజనుడు అనేటువంటి కక్కయ్య ఆయన భార్యకి మంత్రోపదేశం చేశాడు. ఆ రోజుల్లో హరిజనులు ఊరుకు బయట ఉంచుతూ అసలు దగ్గరకు రానటువంటి రోజుల్లో ఆయన వాళ్ళింటికి వెళ్ళి ఆయన బ్రహ్మోపదేశం చేసి తన తత్వాలను చెప్తే ఊరు ఊరు ఇవాళ బ్రహ్మంగా తత్వాలు మనం వాడుకుంటున్నామంటే, ఆ రోజు కక్కయ్య గారు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసినవే మనకు నానుడిగా వారసత్వంగా ఈరోజు వచ్చేసాయి. అలాగే ముస్లిం యువకుడైనటువంటి సిద్ధయ్య గారిని సేకరించి ఆయన శిష్యుడిగా తీసుకొని ఆయనకు తత్వోపదేశం చేసి తత్వానికి అందరూ అర్హులే అని చెప్పాడు. కాబట్టి శూద్రులు, బ్రాహ్మడైనటువంటి అన్నాజయ్య మహాపండితుడు బ్రహ్మంగారి దగ్గరకు వచ్చి, అయ్యా సకల శాస్త్రాలు చదువుకున్నాను, నేను అన్నీ చదువుకున్నాను, కానీ నాకు ఆత్మశాంతి కలగలేదు, మనశ్శాంతి కలగలేదు, ఏం చెప్పను, వేదంబులు శాస్త్రంబులు వాదంబుల కొరకు చదివి వస్తువు కనీరా, ఏ దారి తెలియలేక వాదములకు తిట్టు ఒట్టి అదములు సిద్ధ, అంటే వాదాలకు వస్తువు శాస్త్ర పాండిత్యం కొంచెం చదువుకునేవాడు అదముడు, ఈ వేదాలు ఎలా చదువుకుంటే నీకు రాదు నాయన, వేదంలో అర్థం ఏంటి, తాత్విక లోతులేంటి, ముందు ఈ సమాజం మొత్తం నీకు బ్రహ్మైక స్వరూపంగా కనపడాలి, వసుదైక కుటుంబంగా కనపడాలి, అంతా భగవంతుని సంతతిగా కనపడాలి, కులమత

0: భార్యా పిల్లలు ఉంటారు కాబట్టి బ్రహ్మచారి సన్యాసి అయితే వాడు కుటుంబం ఉండదు కనుక కేవలం ప్రజాహితమైన పరిపాలన చేస్తాడు కనుక బ్రహ్మచారి సన్యాసి కావాలి, సన్యాసి పీఠాధిపతి కావాలి.
1: మీరు ఇంతవరకు కులం మతం గురించి శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి గారి వ్యాఖ్యానం విన్నారు. ఈ పూట సూక్తిముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాళ కార్యక్రమంలో గొర్రెల పెంపకం గురించిన మెళకువలు అందిస్తారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు.
2: రైతుల సూచనల కార్యక్రమంలో గొర్రెల పెంపకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా రైతాంగం అంతా కూడా అందరూ వ్యవసాయం చేయడానికి పొలం అందుబాటులో లేకపోవడం కొంత కారణం కావచ్చు. అంతేకాకుండా కొంతమంది ఈ పొలములో దిగుబడులు సాధించలేక వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, మేకల పెంపకం, చేపల పెంపకం, పాడి పరిశ్రమను ఇట్లాంటి వాటిని ఎంచుకొని వాటి పోషణతోటి జీవనాధారం సాగిస్తున్న సందర్భాలు మనము నేడు చూస్తున్నాం. అందుకే చాలామంది రైతాంగం ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా పంటల సాగుతో పాటుగా ఈ గొర్రెల పెంపకం, మేకల పెంపకం ఇట్లాంటి చేసి లాభాలు గడిస్తున్నారు. గొర్రెల పెంపకం అనేది చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జాతిని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతూ ఉంది.

చేపల పెంపకం, పాడి పరిశ్రమను ఇట్లాంటి వాటిని ఎంచుకొని వాటి పోషణతోటి జీవనాధారం సాగిస్తున్న సందర్భాలు మనము నేడు చూస్తున్నాం. అందుకే చాలామంది రైతాంగం ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా పంటల సాగుతో పాటుగా ఈ గొర్రెల పెంపకం, మేకల పెంపకం ఇట్లాంటి చేసి లాభాలు గడిస్తున్నారు. గొర్రెల పెంపకం అనేది చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జాతిని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతూ ఉంది. నెల్లూరు జాతి చాలా వరకు కూడా మాంసానికి ప్రసిద్ధి. ఈ నెల్లూరు జాతిలో జొడిపి, పల్ల, బ్రౌన్ రకాలు ఎక్కువగా మన వాళ్ళు పెంచడం జరుగుతుంది. అక్కడక్కడ దక్కన్ జాతి గొర్రెలు అంటే నల్లగా పొట్టిగా ఉండి ఉన్ని మాంసాన్ని కూడా ఇస్తాయి, కాబట్టి వీటిని కూడా పెంచుకోవడం జరుగుతుంది. అయితే ఈ గొర్రెల పోషణ ఇంతకు ముందులాగా సులభమైన పద్ధతి కాదు. గతంలో బీడు భూములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ గొర్రెల కాపర్లు, జీవాల కాపర్లంతా కూడా ఆ బీడు భూముల్లో వాటిని మేపుకొని మరి ఎక్కువగా లాభాలు గడించే సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుత తరుణంలో ఆ బీడు భూముల్లో చాలా వరకు సాగుబడులేక వచ్చినాయి కాబట్టి గొర్రెలను అలాంటి పద్ధతుల్లో పెంచుకోవడం చాలా వరకు కూడా కష్టతరమైనటువంటి పనిగా మారింది. నేటి ప్రస్తుత పరిస్థితుల్లో పాక్షిక సాంద్ర పద్ధతిన పోషించడం చాలా వరకు మేలు. అయితే కొంతసేపు సమీపంలోని పచ్చిక బయలులో మేపి అట్లాంటి ప్రదేశాలు తిరిగినప్పుడు ఈ గాలి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు వాటికి జబ్బులు కూడా వచ్చే పరిస్థితి తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనము వాటిని బయటికి తీసుకుపోయి అట్లా తిప్పుకొని వచ్చి ఆ తర్వాత ఈ కొష్టాల్లో ఏర్పాటు చేసుకొని వాటిని మేపుకున్నట్లయితే చాలా వరకు ఈ గొర్రెలకు వ్యాధులు రావు. దాంతోపాటుగా ఈ తిన్న మిశ్రమ దాణా కూడా చాలా వరకు జీర్ణమై గొర్రె మంచి ఆరోగ్యంలో పెరుగుతుంది. దాంతోపాటు అటు పునరుత్పత్తికి అయితేనేమి, ఇటు మాంసానికైతేనేమి చాలా వరకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ కొష్టాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో కొట్టము నిర్మించుకోవాలి. గొర్రెల ఫారం ప్రారంభించేవారు 35-50 ఆడగొర్రెలు, వాటిలో 2 మేలైన విత్తన పొట్టిలతో ఆ మందని ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఆ గొర్రెలను కూడా సకాలంలో ఎదకు వచ్చినట్లయితే వెంటనే ఆ పొట్టెలతోటి దాటించినట్లయితే చాలా వరకు కూడా లాభాలు పొందేదానికి అవకాశం ఉంది. దగ్గరలో పచ్చిక బయళ్ళు, పశుగ్రాసాల లభ్యత, ఆరోగ్య సంరక్షణకు పశు వైద్య సదుపాయాలు, మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టుగా ఈ కొష్టాలు ఏర్పాటు చేసుకోవాలి. గొర్రెలు సాధారణంగా పుట్టిన పిల్ల 1 సంవత్సరంలోపే ఎదకొస్తుంది కాబట్టి ఎదను గమనించి విత్తన పొట్టిలతోటి దాన్ని కలిపినట్లయితే అది వెంటనే గర్భం దల్చి రైతుకు లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎదను ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ 1.5 నుంచి 2 ఏళ్ల వయసులో అంటే పాల పళ్ళు పోయి 2 పళ్ళు వచ్చినప్పుడు చూలు కట్టించడం మేలు. ఎందుకంటే లేత వయసులో ఈ చూలు కట్టించినట్లయితే గొర్రె చాలా వరకు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దగ్గర దగ్గర 1.5 సంవత్సరం దాకా ఈ చూలు కట్టించకుండా ఉన్నట్లయితే అది ఆరోగ్యంగా ఉంటూ దృఢంగా ఉండి నాణ్యమైన పిల్లల్ని అందించడానికి అవకాశం ఉంది. ప్రతి 15 రోజులకోసారి ఈ గొర్రెలు అనేవి ఎదకొస్తుంటాయి. ఎద చివరి దశలో పొట్టేలతో దాటించాలి. ఎదకొచ్చిందని మనము వెంటనే పొట్టేలతో దాటించినట్లయితే ఆ ఎద ఒకసారి నిలవకుండా జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎద చివరి దశల్లో మాత్రమే ఈ గొర్రెను విత్తన పొట్టేల దగ్గర తీసుకుపోయి దాటించినట్లయితే ఆ ఎద చూలు నిలబడుతుంది. ముఖ్యంగా ఈ గొర్రెలు జూన్, జులై, అక్టోబర్, నవంబరు, మార్చి, ఏప్రిల్ ఈ మాసాల్లో ఎదకు రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయా మాసాల్లో వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి చాలా వరకు కూడా ఈ ఎదకు వచ్చేటువంటి అవకాశం ఆ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. విత్తన పొట్టేలను విడిగా మేపుకోవాలి. ఎందుకంటే వాటిని ఈ మందలో తోలినట్లయితే చాలా వరకు కూడా గొర్రెల మీద ఊరక ఎక్కుతూ వాటిని మేపు తీసుకోకుండా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి విత్తన పొట్టేలను రాత్రి వేళల్లో మాత్రమే ఎదకొచ్చిన గొర్రెలతో కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరం 5-10% పనికిరాని గొర్రెలను మంద నుంచి ఏరివేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం అమడ గొర్రెలు అంటే ఒకే గొర్రె 2-3 పిల్లలను కూడా ఈయన సందర్భాలు మనం చూస్తుంటాం. కాబట్టి అట్లాంటి నాణ్యమైన గొర్రెలను మనము మందలో ఉంచుకొని నాసిరకం గొర్రెలను మనము మంద నుంచి ప్రతి సంవత్సరం కూడా వేరు చేసుకొని వాటిని అమ్ముకున్నట్టయితే మంచి మందను తయారు చేసుకున్నట్లయితే

0: చేస్తే మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక గొర్రెల పెంపకం ఏ విధంగా చేపట్టాలి అన్న అంశాన్ని మనం గమనించినట్లయితే, పుట్టిన తర్వాత 8 నుంచి 16 వారాల వరకు తల్లిపాలు తాగనివ్వాలి. మొదటి 3 మాసాల్లో రోజుకు 150 గ్రాముల బరువు పెరిగే విధంగా వీటిని పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నట్టల సమస్య ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి పిల్లలకు నట్టల నివారణ మందుల్ని మనము విధిగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధ్యమైనంత వరకు ఈ నట్టల నివారణ మందులు అందుబాటులో ఉండేటువంటి పశు వైద్యాధికారి దగ్గర తెచ్చుకొని ఎంత డోసు ఇవ్వాలి అన్న అంశాన్ని గమనించి వాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ నట్టల నివారణ మందు ఇచ్చినట్టయితే చాలా వరకు జబ్బుల బారిన పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మరి ఈ కాపర్లు ముఖ్యంగా ఈ పిల్లల్ని షెడ్లో వేసి మరి గొర్రెలను తోలుకొని పోతారు కాబట్టి పిల్లలు మట్టి తినే అవకాశం కూడా ఉంది. కాబట్టి పిల్లల షెడ్లో ఖనిజ లవణ మిశ్రమం, ఇటుకల పొడి ఇట్లాంటివన్నీ వాటికి దగ్గరలో ఉంచుకున్నట్టయితే అవి మట్టి తినకుండా ఆ లవణ మిశ్రమాన్ని నాకుతూ తల్లి వచ్చేంత వరకు అది ఎటువంటి మట్టి తీసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఎదిగే పిల్లలకు రోజుకు 20 గ్రాములు అంటే 3 వారాల వయసు వచ్చాక 50 గ్రాములు చొప్పున దానా ఇవ్వాల్సిన అవసరం. పెద్ద గొర్రెలకు అంటే ఎదిగిన గొర్రెలకు 200 నుంచి 300 గ్రాముల దాకా దానా రోజుకు ఇవ్వాలి. అయితే ఈ గొర్రెలకు మనము ఎటువంటి దానా అందించాలి అన్న అంశాన్ని గమనించినట్లయితే మన పొలంలో గట్ల వెంబటి ఈ సుబాబులు ఇలాంటివన్నీ కూడా వేసుకొని ఆ సుబాబుల ఆకులు వాటిని కూడా తెచ్చుకొని మేపుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు గొర్రెల పెంపకం గురించిన మెళకువలు జి ఆదినారాయణ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా విత్తిన 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

0: చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి ఎంఓయూ. ఇది కేవలం గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్నతోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,
2: 8వ క్లాస్ లో మీరు స్కూల్లో పోటీ ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం అయినా కూడా మనం మొదలై ఉండాలనే ఆకాంక్షతో ఒక్కరికి ఇష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ధి, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి

ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు, మై జీఓవీ .in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వారియట్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్ మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకి 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः सुरेश चंद शर्मा। अथ वार्ताः। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी गतरात्रौ गोथेनबर्ग इत्यत्र स्वीय स्वीडिश समकक्षेण उल्फ क्रिस्टर्सन इत्यमुना साकं संवादं विहितवान्। श्री मोदी द्विदिवसीय स्वीडन यात्रान्तर्गतं गतदिने गोथेनबर्ग इत्यत्र
1: आकाशवाणी मार्कप्रम केन्द्रं प्रसार विशेषालु ई रोजु मी अभिमान मार्कप्रम एफएम 101.5 మెగాహెర్ట్స్ వే ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు, ఇంకా సాహితీవేత్త కొమర్రాజు లక్ష్మణరావు గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం దేవులపల్లి విశ్వనాథం గారి స్వీయ కవితలు, పిన్ని వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఇంకా సినీ భక్తి గీతాలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ విఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22 3393, ఎస్టీడి కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పీడకళ కథానిక ప్రసారమవుతుంది. రచనా పఠనం శ్రీమతి పి రాజ్యలక్ష్మి. అనంతరం లలిత గీతాలు మునగంశాలుంటాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 నుంచి సాయంత్రం 6:00 కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. సాయంత్రం

ఆరు గంటలకు హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ప్రాంతీయ వార్తలు 6:10 విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 6:35 నిత్య సంతోషిణి గారు ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి ఒంగోలు సంచార పశు వైద్యులు డాక్టర్ ఆర్ సాయికృష్ణ గారితో పరిచయ కార్యక్రమం, జానపద గీతాలు మున్నగంశాలుంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో సమర్పణ కడప కేంద్రం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా రేడియో నేస్తం ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం, క్రీడావలోకనం శీర్షికన ఈ వారం జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు, ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 పాటకు వెళ్ళాయిరా ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీతం ప్రసారమవుతుంది, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం కడప కేంద్రం సమర్పణలో. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపైన సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి.

0: రెండు దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్ స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. రెండు దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూన నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ఉగ్రదా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం రెండు దేశాలు ట్యాగోర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ట్యాగోర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోతన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోతన్బర్గ్లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్ స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఔర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో 4వ విడతగా ప్రధానమంత్రి ఈ రోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య 3వ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ NID ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: एक प्रकार से रचनात्मकता, रचनात्मकता के आधार पर इनोवेशन और उद्यमिता, ये तीनों को जोड़ने वाला एक संस्थान. जब NID की स्थापना हुई तब मुझे लगता है कि इसके उद्देश्यों को बहुत अच्छे तरीके से सोचा हो.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో

0: ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ వన్, ఎకనామిక్స్ పేపర్ వన్ పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ వన్, ఎకనామిక్స్ పేపర్ వన్ పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఇంకా సాహితీవేత్త కొమర్రాజు లక్ష్మణరావు గారి జయంతి సందర్భంగా వీరి గురించిన విశేషాలు, అనంతరం దేవులపల్లి విశ్వనాథం గారి స్వీయ కవితలు, పిన్ని వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు వింటారు. ఇంకా సినీ భక్తి గీతాలు ముందుగంశాలుంటాయి. కార్యక్రమంలో ముందుగా ఈ ప్రకటనలు.
1: ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు, ముందుగా పొదుపు,
1: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సమాజంలో మ్యూజియంల ప్రాముఖ్యత, సాంస్కృతిక మార్పిడి మరియు చరిత్ర పరిరక్షణ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్యోద్దేశం. ప్రతి సంవత్సరం కూడా 18వ తేదీన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకుంటాం. వారసత్వము, చరిత్ర ఆవిష్కరణ ఇవన్నీ కూడా వేడుకగా జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మ్యూజియంలు లక్షలాది మంది సందర్శకులను ఒకే చోటుకు చేరుస్తుంది. ఈరోజు సమాజాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ గతాన్ని వర్తమానంతో అనుసంధానించడంలో మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయి. 2026 సంవత్సరం యొక్క ఇతివృత్తం ఏమిటంటే, మారుతున్న ప్రపంచంలో ఐక్యత, సంభాషణ మరియు సాంస్కృతిక మార్పిడి యొక్క ఆవశ్యకత, వీటిని ప్రతిబింబిస్తూ మ్యూజియంలు మునిపెన్నడూ లేనంతగా తీర్చిదిద్దబడతాయి. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అనేది అంతర్జాతీయ మ్యూజియంల మండలి ఐకామ్ సమన్వయంతో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఒక ప్రత్యేక పండుగ. 1977 సంవత్సరంలో దీనిని స్థాపించడం జరిగింది. మ్యూజియంలు కేవలం కళాఖండాలను భద్రపరిచే ప్రదేశాలు మాత్రమే కాదు, అవి విద్య, సాంస్కృతిక వినిమయము, నూతన ఆవిష్కరణలకు చైతన్యవంతమైన వేదికలు. సాంస్కృతిక, సామాజిక మరియు భౌగోళిక సరిహద్దులను దాటి ప్రజలను ఒకే చోట చేర్చడంలో మ్యూజియంల పాత్ర ఎంతో ఘనమైంది. మ్యూజియంలు సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూ ఉండడమే కాకుండా విద్య మరియు పరిశోధనను ప్రోత్సహిస్తుంది, సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇవి సాంస్కృతిక కేంద్రాలు, అభ్యాస కేంద్రాలు, ఇంకా సామాజిక అవగాహన వేదికలు కూడా. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో 37,000కు పైగా మ్యూజియంలు ఈ పండుగలో భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి. ఈ రోజున మ్యూజియంలో సందర్శకులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. ప్రత్యేక ప్రదర్శనలు ప్రదర్శించబడతాయి, గైడ్స్ ఉచితంగా వివరిస్తారు, ఇంకా ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్, అనుభవాల సేకరణ కూడా జరుగుతుంది. ఈ రోజున మ్యూజియంలో విద్యా వర్క్షాపులు కూడా నిర్వహించబడతాయి. విజ్ఞానవంతమైన, సమ్మిళితమైన, అనుసంధానించబడిన ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో మ్యూజియంలు పాత్ర గొప్పవి. చరిత్రను పరిరక్షించడం ద్వారా సమాజాల మధ్య అవగాహన పెంపొందించడంలో కీలక భూమిక పోషిస్తాయి. మ్యూజియంలు చరిత్ర గురించి, కళాఖండాల గురించి తెలియచెప్పే సజీవ సాక్ష్యాలు. ఇవి భవిష్యత్తును తీర్చిదిద్దడంలోనూ, ఇంకా యువతకు పరిశోధన, పరిశీలన, విద్య, వైజ్ఞానిక విషయ పరిజ్ఞానాన్ని అందించడంలో ఎంతగానో దోహదపడతాయి. వేసవి సెలవుల్లోనూ, ఇంకా ఇతర అవకాశం ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు వారి పిల్లలను మ్యూజియంలకు తీసుకువెళ్ళి చూపించినట్టయితే చరిత్ర విషయాలను తెలుసుకోవటము, కళాఖండాల గురించి తెలుసుకోవటం వల్ల భవిష్యత్తు పురోగమన దిశగా ఉంటుంది. నేటి విద్యార్థులే రేపటి యువత, యువతే దేశానికి బలం. మీరింతవరకు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు కదా, ఇప్పుడు ఈ ప్రకటన.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఈ నాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో మరో అంశం నేటి మాట శీర్షికన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు.

తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త వీరు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి ఉన్నత ప్రమాణాలతో చరిత్ర విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన విజ్ఞానవేత్త కొమర్రాజు లక్ష్మణరావు గారు. విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకులు కూడా వీరే. వీరు 1877 మే నెల 18వ తేదీన జన్మించారు. వీరి తల్లి గంగమ్మ, తండ్రిగారు వెంకటప్పయ్య గారు. కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో వీరు జన్మించారు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమ్మ గారు వీరి అక్కగారు. లక్ష్మణరావు గారికి 3 సంవత్సరాల వయసులోనే తండ్రిగారు మరణించారు. సవతి అన్నయ్య శంకర్రావు గారి దగ్గర లక్ష్మణరావు గారు తన ప్రాథమిక విద్యను భువనగిరిలో పూర్తి చేశారు. వీరి మేనమామ గారు బండారు మాధవరావు గారు నాగపూర్లో ప్రభుత్వోద్యోగి. వీరి 2వ భార్య అచ్చమాంబ. అందువల్ల లక్ష్మణరావు గారు తన తల్లితో సహా నాగపూర్లో మేనమామ అయిన బావగారి వద్ద చేరారు. వీరు అక్కాబావల వద్ద ఉంటూ మరాఠీ భాష నేర్చుకున్నారు. 1900 బిఏ పట్టా పుచ్చుకొని ఆ తర్వాత ప్రైవేటుగా చదివి 1902 ఎంఏ పూర్తి చేశారు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు రాశారు. తెలుగు, మరాఠీ, ఆంగ్లం మాత్రమే కాకుండా సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషల్లోనూ వీరు ప్రావీణ్యం సంపాదించారు. మహారాష్ట్రలో విద్యాభ్యాసం అయిన తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు గారికి రాజా నాయని వెంకట్రావు గారి సంస్థానంలో ఉద్యోగం దొరికింది. రాజావారు అభ్యుదయ భావాలు కలిగిన వారు, తెలుగు భాషాభిమాని కూడా. లక్ష్మణరావు గారు ఉద్యోగం చేస్తూనే తన సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్థిక సహాయాన్ని అందించారు రాజావారు. వీరు మహారాష్ట్రలో ఉన్నప్పుడే అనేక మంది విద్వాంసులతో పరిచయం ఏర్పడింది. పద్దెనిమిది వందల 99 బాలగంగాధర్ తిలక్ రామాయణంలో చెప్పబడిన పర్ణశాల మహారాష్ట్రలోని నాస్కాత్రేయంబకం వద్ద కలదనే వాదం ఆ కాలపు మరాఠీ పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ లక్ష్మణరావు గారు దానిని తప్పు అని నిరూపించి పర్ణశాల గోదావరి సమీప ప్రాంతమని మూలము నుంచి నిరూపించారు. దీనితో మహారాష్ట్ర విద్యాలోకం ఆశ్చర్యచకితమైంది. ముఖ్యంగా తిలక్ గారికి లక్ష్మణరావు గారితో పరిచయం ఏర్పడింది పర్ణశాల వివాదం వల్లనే. ఆనాటి నుంచి వీరిరువురికి గాఢమైన మైత్రి కుదిరింది. లక్ష్మణరావు గారి వయసు అప్పటికి 22 సంవత్సరాలు. వీరు తిలక్ గారి అనుయాయి అయ్యారు. 1901 శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము, 1906 విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించడంలో లక్ష్మణరావు గారు ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేసే మహత్కార్యాన్ని తన శిరస్సుపై పెట్టుకున్నారు. మహారాష్ట్రలో వీరు సమాచార్, ఇంకా వివిధ విజ్ఞాన్ విస్తార్ అనే పత్రికలకు సంపాదకత్వం వహించారు. కేసరి, మహారాష్ట్ర వంటి పత్రికలలో వ్యాసాలు కూడా రాశారు. ప్రాచీన మహారాష్ట్ర కవి మోరోపంత్ రచించిన భారతాన్ని పరిశోధించి, సరిదిద్ది, శుద్ధ ప్రతిని తయారు చేసి కర్ణపర్వాన్ని ప్రకటించారు. వీరు సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం కూడా ఇదే. వీరు నాగపూర్లో ఉంటూనే తెలుగు భాషలో ఆంధ్రదేశ వ్యవహారాల్లో మైత్రి చేస్తూ తెలుగు పత్రికలలో వ్యాసాలు రాసేవారు. లక్ష్మణరావు గారు ప్రత్యక్షంగా దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ ఉద్యమానికి పలు విధాలుగా సంఘీభావం ప్రకటించారు. వీరి రచనల్లో దేశాభిమానాన్ని ప్రోత్సహించారు. 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు. 1907 కృష్ణా జిల్లా కాంగ్రెస్ మహాసభ ఆహ్వాన కార్యదర్శిగా ప్రముఖులను సభకు ఆహ్వానించారు. 1908 గాడిచర్ల హరిసరోత్తోన గారు అరెస్ట్ అయినప్పుడు వారి కుటుంబాన్ని లక్ష్మణరావు గారు ఆదుకున్నారు. సంఘ సంస్కరణ కార్యక్రమాలకు తోడుగా నిలిచారు వీరు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. అస్పృశ్యత నివారణకు కృషి చేశారు. స్త్రీలలో విద్యాభివృద్ధికి తన సోదరి అయిన బండారు అచ్చమామతో కలిసి కృషి చేశారు. రాత్రిళ్ళు హరిజనులకు విద్య నేర్పే కార్యక్రమంలో పాల్గొనేవారు. వీరు 1923 జూలై 12వ తేదీన తన 46 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన కృషివలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఈయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత.

0: అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగు జాతిని మేల్కొల్పి ఇటువంటి మహాపురుషులలో కొమర్రాజు లక్ష్మణరావు గారు కూడా పేరెన్నికగన్నవారు. మీరింతవరకు సాహితీవేత్త కొమర్రాజు లక్ష్మణరావు గారి జయంతి సందర్భంగా విశేషాలు విన్నారు కదా.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా దేవులపల్లి విశ్వనాథం గారి స్వీయ కవితలు వింటారు.
2: కవితా శీర్షిక చెట్టు. తరువులు విరివిగా పెంచిన గురుతర లాభంబుగలుగు కొదువలు దీరున్ పరమాహ్లాదంబగునిల నరులకు కలపన సగు కదా నయముగయపుడున్. ప్రాణవాయువునిడి బొగ్గు పులుసు వాయువుగుని ప్రణికోటిని కావు పొందుగానో నీడనిచ్చి తొలగజేయు నిరసంబు మధుర ఫలములనందించి మనసు దోచు. చెట్టు లేకున్న జీవింప చిక్కుగలుగు వాటి వలన శ్రేయంబులు ప్రబలుచుండు. రాళ్లతో కుట్టినను తాను రగిలిపోక ఫలములిడిచును పోషించు పాదపములు. తరువులు గురువులు నరులకు

నాకు గాయమైన కలతపడదు, తాను బాధపడియు శక్తిధరవోయు, పరుల రక్షించుచుండును భద్రముగను, గాలినిచ్చి హాయిని గూర్చు కమ్రగతిని, చిగురుటాకుల కంతులు చెప్పతరమే, పూలతో కనుపండువు పొందుపరచు,

గ్రీష్మమునను తాపమణచు. కేలుమూర్చి తరువులను కొల్తురిల భక్తి నరులనాది. వర్షములు పడు వెళలో ప్రజలు చెరుచుందురు కుజముల దరికి శోభదీర. క్షత్రమై చెట్టు కాపాడు సత్వరముగా. వృక్షముల కావ అవి బ్రోచు ప్రేమతోడా. కవితా శీర్షిక తెలుగు భాష.

సురుచిరంబుగ శోభించు సుందరముగా, జిలిబిలి పదాల ప్రవహించు జీవభాష, పనసతునుల కన్నను తీపి మనసునూపు, పాలకన్నను మధురమై వసిగాంచే, జున్ను కన్నను తీయనై మిన్నయగును, అందచందాల నలరారు అబ్బురముగా, రాజులనాడు పోషింప రక్తిగూర్చే, మాతృభాషనేనాడైన మరువబోకు, తల్లి భాషను పోషించు తనివిదీరా, అమ్మ భాషలో

అహంబు పొరుగు భాషల నేర్వుము మురిపమలరా. కలవు పదబంధములిచట తలచిచూడ పలుకు పలుకున మధురిమ చిలుకుచుండు వెలకొలదిగ కావ్యముల్ ప్రీతిగూర్చు ప్రజలు పోషింపవలే మన భాష నిపుడు. తిక్కనార్యుని కవితలు తీయనగును తెలుగు తీపిని విరివిగా తెలియజేసే తెలుగుదనమును వెలయించి వెలుగుగూర్చే.

తెలియును నిజము సతము. హంపి శిల్పాల సొగసుల అలరుచుండు వీణ సరిగమల్ వినిపించు విస్మయముగా. కృష్ణరాయలు పోషింప కీర్తిగాంచే అష్టదిగ్గజ కవుల తానిష్టముగను. నాడు వెలసె ప్రబంధముల్ నాణ్యముగను. భువన విజయంబు పేరందినవతగూర్చే ఆంగ్ల భాషపై వ్యామోహమతిశయించి పొరుగు భాషల ప్రేమించు తిరుగులేక అమ్మ భాషపై అభిమానమలరజేసి సాయిపొమ్ము నిరతమీవు సంతసమునా. భరతభూమి పరమ పావన దేశంబు తరచిచూడ సత్యధర్మంబులెప్పుడు సందడించు. కర్మభూమియు పరికింప ధర్మభూమి సాగరములు రమ్యంబుగా శక్తిగూర్చు. ఆలయంబులకి ఎది ఆకరంబు పర్వతంబుల విలసిల్లు భాసురముగా. జీవనదులు సిరులనిడు శ్రేష్టముగను తత్వవేత్తల కరయ నిధానమగును. శాస్త్రవేత్తలు కలరు ప్రశస్తముగను. మునులు తపమును చేతురు మోదమలర సాధు సత్పురుషులకిది జన్మభూమి. పాడి పంటల వెలుగు

ప్రజ్వరిల్లు బుద్ధిమంతులకి భూమి పుట్టినిల్లు, రాజులేలిన రాజ్యమై రణకెక్కి ధర్మమూర్తులకిరవగు తలచిచూడా. జ్ఞాన భిక్షను పెట్టెను జగతికెల్లా, వేదములుపనిషత్తులు వెలిగనిచట వేల కొలదిగ కావ్యములు వెలసనిచట చేతి వృత్తులధికముగా ప్రీతి నొసగు. దేశ స్వాతంత్ర్య సిద్ధికై దీక్షభూని త్యాగమూర్తులర్పించిరి ధనమునెల్ల ప్రాణముల ధరవో సిరి పట్టుబట్టి వారి నర్చింపవలయును భక్తితోడ. శత్రుమూకల చెండాడి జయముగాంచి మాతృదేశాభిమానంబు మదిన నిలిపి స్వార్థమును మాని దేశంబు సకలగతులా వృద్ధిగాంచ యత్నించు సమృద్ధిగాను. కవితా శీర్షిక ప్రకృతి. ప్రకృతి తిలకించి పులకించు పరవశించి అందచందాల సంతోషమందజేయు కనుల పండువు చేయును కాంచినంత ప్రకృతి మృగజీవులను కాపాడుచుండు. పచ్చపచ్చగ నలరారు వాస్తవముగా ప్రాణికోటిని లాలించు ప్రత్యహంబు వాయుకాలుష్యమును వాపి హాయిగూర్చు. ప్రకృతి మాతను రక్షింపవలయు నరులు. పరులకిడు తినవు ఫలముల్ పాదపములు, ఏరు జలము గ్రోలదు వరులకిడును చూడ. గాలి ప్రాణుల సేవలో సోలిపోవు ప్రకృతిని పరో

ప్రకృతి దృశ్యముల్ నిరతంబురం యమగును. మానసిక వికాసమసగు మానవులకు అందు విహరింప ఆనందమతిశయించు, హాని తల పెట్టకుము నీవు జ్ఞానివగుచు. ప్రకృతి పాఠాలు గ్రహింపవలయు ప్రజలు, ప్రకృతి మనకు తల్లి గురువు సుకృతి గూర్చు. బ్రతుకు దెరువును కలిగించి హితమునసగు, అడవులను నరకివేయకుము అవని ఎందు.

0: ప్రకృతి జగతికి సంపద పరచూడ, సోయగంబును దర్శింపహాయిగలుగు, అందుగలములికల్ మనకవసరంబు. ప్రళయముల నుండి బ్రోచును ప్రాణికోటి, వివిధ గతుల సహకరించు ప్రీతి కలిగి, నిర్మలంబుగా నుండును నిత్యమరయ, కలపనందించి సిరులను కలుగజేయు. అది విహార సీమయగు సత్యంబుగాను. పక్షులెన్నియో విహరించు ప్రకృతి యందు, స్వేచ్ఛగా నివసించును చిత్రముగను, వివిధ ఫలములనందించు వేట్కతోడ, ప్రకృతి మనకు ప్రాణమగును వికృతి వలదు. ప్రకృతి నర్చించి పుణ్యంబు పడయవచ్చు, సకల జీవుల కనిసెంబు సాయపడును, అలసటను రూపుమాపుచు ఆదుకును. ప్రకృతి పురుషుల కలయిక ఫలితమొసగు.
1: మీరింతవరకు దేవులపల్లి విశ్వనాథం గారి స్వీయ కవితలు విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు వింటారు.

కాలం గుండెల్లో విరిసే పువ్వు ఉగాది క్రమం తప్పకుండా పూస్తుంది తెలుగువారి ముంగిట్లో ప్రతి ఏడాది. హేమంతాన్ని వసంతం చేస్తూ 360 రోజుల మురిపాల సందడి మూటగట్టుకుని కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ కొంగొత్తగా తలుపు తట్టే తొలివేకువ. సంధ్యారుణ కాంతిపుంజ నికుంజాలు తూర్పు వాకిళ్లు తెరచి నిరాశ నిస్పృహల చీకట్లను నిలువున చీలుస్తూ అరుణిమలు ఎదజల్లే తొలి ఉషస్సు అప్పుడే లోకానికి పంచుతోంది. చూడు, తొలిసారి నీతో కరచాలనం చేసినప్పుడు చిరకాల మిత్రుని చేయి నిమిరినట్టుంటుంది. నీ చల్లని ఒడిలో తలదూర్చినప్పుడు అమ్మ కమ్మని ఎదపై సేదదీరినట్టుంటుంది. నీ ఊసుల గుసగుసల్లో చిన్నప్పుడు తెలుగు వాచకంలో దాచుకున్న నెమలికన్ను గుర్తొస్తుంటుంది. అవును, మరి మనది యుగయుగాల స్పర్శానుబంధం కదా. నిన్నెక్కడ శ్వాసించినా ఆ గుండె తడి మనవనంతరాళంతా తడుతూనే ఉంటుంది సుమా. అది భావుకులకు ప్రేమికులకు స్వప్న ప్రవాహం కదా. ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తం, మధుమాస సౌరభం, వసంత ఋతు ఆగమనం, ఆహా, ఎందరికీ దక్కుతుంది అదృష్టం. గమనించావా, ఇప్పుడిప్పుడే వెండి వెన్నెల్లో నీ స్పర్శానుగమనంతో స్నానించిన పక్షులన్నీ నునివెచ్చని ఉదయ కిరణాలతో ఒళ్ళు తుడుచుకుంటున్న కిలకిలల కేరింత. జలది గర్భం నుండి నూతన సహాబ్దిగా హుతాసన కీలవై లేచి దిగ్భ్రమణ సహస్ర బాహువులు సాచి ఉష్ణాగ్న రూపమై దృగోదరాగ్ని ధారవై అవనిపై దిగినావు. విలయ విద్యుల్లతా విలసితవై వ్యాపించినావు. నవ్య ప్రభా విభావుల ప్రపంచాగ్నివై వచ్చిన ఓ నా ఊహల గాది మా తెలుగు ఉగాది స్వాగతం సుస్వాగతం. విభాసనాత్మకం భానుం శోభాకృత కృతావ్యహం. ఎన్నాళ్ళకెన్నాళ్లకు చరిత్ర చెక్కిలిపై ప్రభవించిన 60 వసంతాల సుదీర్ఘ నిరీక్షణ నీకు నాకు మధ్య. ఈ విశ్వాంతరాళపు నిమీలతానికి నీవేగా తొలి సూత్రధారివి. రారా, ఉకారాన్ని నక్షత్రంగా చేసుకుని గకారాన్ని గమనంగా ఆదిగా ఉగాదిగా నక్షత్రగమన ఖగోళానికి పునాదిగా జ్వలితోజ్వలిత జ్వాలగా తొలి పున్నమి ప్రభావితగా తరలిరా. ఈ మధురాక్షర క్షణంలో నీ ఊసులతో మొలకెత్తే మా ఆశలు శతకోటి. నిన్నటిదాకా గ్రీష్మంతో గిజగిజలాడిన గండుకోయిల నునివెచ్చని గున్నమావి పొత్తిళ్లలో లేబూతల చిరుచిగుళ్ళు పక్కవేసుకుని వసంతి సుఖం యథా తదా అస్మిన్నతి అంటూ కొత్త శకం కొమ్మనుంచున ఎన్నెన్ని వగలపోతుందో. తెలిమంచు సంధ్యారుణ కాంతిపుంజ నికుంజాల గాలి అలల్లో తూగుటూయలు ఊగుతూ ఊహన ఉగాదితో ఊసులాడుతానంటుంది

0: నాజూకు నెరజాన నీలిమైన అవ్వ, శిశిరంలో ఆకురాల్చిన తరువులు నునులేత చిగుళ్ళు తొడుగుతూ ఉంటే ఆ లేతపూతల కొన చిగుళ్లతో ఉగాది పచ్చడి చేస్తానంటుంది వయ్యారి గోరువంక. చూసావా నేస్తం, అప్పుడే తెలుగు లోగిళ్లకు కొత్త వసంతం వచ్చేసింది. రాదు మరి, నీ జాబిలి జలచారు జావళీకి పులకించిన ఆమని ఇప్పుడిప్పుడే మా ముంగిట వెలుగుపూల రంగవల్లులు అద్దుతూ ఉంటే పోల్చుకున్నాంలే, అది నువ్వేనని. ఇలా ఎన్నెన్ని వసంతాలు శ్వాసించిందో ఈ పసిడి నేల, ఎన్నెన్ని యుగాలను శాసించిందో అలా అలా ఉరకలు వేస్తూ పరుగులు తీసే పైరహేల. కానీ ఒక్క క్షణం, గతం నువ్వనుకున్నంత సుఖంగా లేదు సుమా, అంతా కనిపించని దుర్భిక్ష. అది నిన్న నీకు స్వాగతం పలికిన శుభకృతనడుగు చెబుతుంది. కనీసం మధుర రసాలతో రసరాళితో నీకు నోరు తీపి చేద్దామనుకుంటే గుంటనక్కల గ్లోబలైజేషన్, కాలచక్ర గమనంలో కదిలే బొమ్మలం కదా, ఇంతకన్నా ఏం చేయగలం? చరిత్ర మింగలేని చేదు నిజాన్ని మా నెత్తికెత్తి అందాల జాబిల్లులు, ఆంధ్రుల సిరిమల్లెలు, వెండితెర వేల్పులు, పాత తరాన్ని కొత్త తరంతో కలిపి ఎందరెందరినో తన వెంటే తీసుకెళ్ళిపోయింది. నిజమే మరి, కాలచక్ర గ్రహం భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతం కదా. కాలాన్ని పచ్చినెత్తురుతో కడుగుతూ పైచాచిక మానవ మృగాల కరుకు చెరల్లో విధినెదిరించిన వీర నారీమణుల నిర్భయ దౌర్భాగ్యపు చేదు నిజాలు ఎన్నెన్నో. అరుణిత్యం ఉన్మాదం తలదిక్కిన మతోన్మాదం, పట్టపగలే అమాయక ప్రజల నెత్తుడు మడుగుల్లో సంజావార్చుకుంటుంటే బిక్కుబిక్కుమంటున్న భరతమాత గుండె చప్పుళ్ళు వేదభూమిలో విర్రిగా అరుస్తున్నాయి. మట్టికి పర్యాయ పదం, పల్లె పందిరి మీద పరుచుకున్న పచ్చని జ్ఞాపకం, ఆంధ్రమాతను అన్నపూర్ణను చేసిన మన రైతన్న ఇప్పుడు ప్రకృతి చాపిన వికృత ఆలింగనంతో చెదల పట్టిన నాగళ్లను ఎద సిరువలుగా చేసుకుని అన్నం చెట్ల ముందు అలో లక్ష్మణ అని ఆత్మహత్యే శరణమనుకుంటూ పొలం గట్లపైన అప్పులు అరబోసి ఏరువాక ఎప్పుడెప్పుడా అని నీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ధరణిపై కన్నీళ్లతో రంగవల్లు అద్దుతున్నాడు. ఒక్కసారి అడు చూడు, వెస్టి కుటుంబాల పుణ్యమా అని పిడికెడు పలకింపుల కోసం అనునిత్యం పలవరిస్తూ గుప్పెడు సానుభూతి కోసం గుండెను చెరువు చేసుకుని వృద్ధులు అనాథాశ్రమాల్లో ఆఖరి శ్వాస విడుస్తున్నారు. హిమగిరుల్లో మంచుకొండలు మండిపోతున్నాయి. రాతి యుగపు మతపిచ్చి తవ్వకుండానే రగులుతోంది. పొలిమేర దేవత సాసిన ఉగ్ర నాలుక పిచ్చి మళ్ళినప్పుడల్లా పచ్చినెత్తురు వృతి చూస్తూనే ఉంది. గంగానది పుష్కరాలతో మమ్మల్ని పునీతుని చేయడానికి ఏతించిన ఓ నా ప్రియమైన శోభాకృతు, నువ్వు ఆహ్వానం పరగబోయే క్రోధి నామ సంవత్సరానికి చెప్పు. ఉగాదులు మొలవాల్సింది పంచాంగాల్లో కాదు, మనుషుల పంచేంద్రియాల్లోనని. అప్పుడు కొమ్మకో భాష, రెమ్మకో కులం, పండుకో మతం, ఆకుకో ఆత్మాభిమానం పంచుకున్న మా ఎద దుప్పటిపై పచ్చదనపు పరిశుభ్రతతో పలుకుతాం మీకు శతకోటి స్వాగతాలు. నిజానికి ఎందరో త్యాగధనుల మహావినిష్కరణంలో మొలకెత్తిన నా మేధావులు ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం సొంత లాభం కొంత మానుకుని జన్మ సాఫల్యం స్టేట్స్ మట్టిలో లేదని స్కాలర్లు డాలర్ చుట్టూ తిరగటం మానితే మరోలా అనుకోకు, అప్పుడు మా నుండి నువ్వు నేర్చుకోవాలి ఓహో ఉగాదంటే ఇలా ఉండాలి కాబోలు అని. చివరిసారిగా చెవులు చిన్న ఊసు, నువ్వు వచ్చేదారిలో మందుపాదర్లుంటాయి జాగ్రత్త, అవి పేర్లు నీకేదన్నా అయితే నాకు అనవసరం. కానీ నువ్వు మాత్రం నా కోసం తెచ్చే వసంతాన్ని మాత్రం జారవిడచకే.
1: మీరింతవరకు పిన్ని వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు విన్నారు.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో సినీ గీత రచయిత అనంత్ శ్రీరామ్ కళ నుంచి జాలువారిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అందరివాడు చిత్రం కోసం మల్లికార్జున సుమంగళి ఆలపించింది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: ఈనాటి భావలహరి కార్యక్రమంలో అనంత్ శ్రీరామ్ గారి కళ నుంచి చాలువారిన సినీగీతాలు వింటున్నారు. ఆకాశమంతా చిత్రం కోసం మధు బాలకృష్ణ పాడిన అనంత్ శ్రీరామ్, సాహిత్యం సంగీతం విద్యాసాగర్.

కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఏమాయ చేశావే చిత్రం కోసం కార్తీక్ పాడింది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు వింటున్న ఈ పాట స్టాలిన్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడింది. గీత రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మణి శర్మ. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: underscoring the attempts by the government and industry to diversify in terms of crisis. And finally, the Indian Express writes HPV vaccination sees uptake, 1,100 girls receiving the shot. The figure reflects a slow but steadily accelerating start to one of the country's most important public health drives in recent years in preventing cervical cancer. And with that, it's back to you, Shagun.
1: Thank you, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi holds bilateral talks with his Swedish counterpart Ulf Kristersson in Gothenburg. India and Sweden decide to elevate their bilateral ties to strategic partnership. Prime Minister Modi invites Swedish companies to enhance their presence in India under Make in India National Green Hydrogen Mission and National Critical Mineral Mission initiatives. Congress leader V.D. Satheeshan to be sworn in as Chief Minister of Keralam today. Southwest monsoon likely to hit Keralam coast on 26th of this month, 6 days ahead of its normal date. And in IPL cricket, Delhi Capitals beat Rajasthan Royals by 5 wickets in Delhi. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
3: జాతీయ అవార్డు సాధించిన గుండమాల పంచాయతీ, పల్లెనిద్ర, ఒక నెల ఒక గ్రామం కార్యక్రమాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ప్రకాశం జిల్లాలోని గుండమాల పంచాయతీ అవార్డు సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్లోని 5 పంచాయతీలు అవార్డులను దక్కించుకున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధనా విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి అవార్డు దక్కించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10% ఎన్రోల్మెంట్ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 తరగతుల్లో 104,093 మంది విద్యార్థులు ఉన్నారు. 10% అదనపు లక్ష్యం అంటే 10,409 మందిని అదనంగా చేర్చాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటి వరకు 95,430 మంది విద్యార్థులను చేర్పించి 83.34% నమోదు సాధించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఒక నెల ఒక గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీన ప్రారంభించారు. అద్దంకి మండలం ధర్మవరంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సూరావారిపల్లిలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగుండ ప్రాజెక్టు టల్నెల్లో పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 5వ తేదీన పరిశీలించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం రాత్రి అంతా టల్నెల్లోనే ఉండి పనుల పురోగతి, పనులు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 2వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం వ్యవసాయ శాఖలపై విస్తృతంగా చర్చ సాగింది. తాగునీటి సరఫరా అంశంపై జరిగిన చర్చలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వెలుగొండ నుంచి ప్రజలకు సాగు తాగు నీరు అందిస్తామని చెప్పారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటం కోర్టుల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వై లక్ష్మణరావు అన్నారు. మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ అదనపు సివిల్ కోర్టును ఈ నెల 2వ తేదీన వారు ప్రారంభించారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ నెల 2వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు

0: చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి నగదు పురస్కారాలను అందించారు. జిల్లాలో 590కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులకు, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం ద్వారానే ఈసారి 10 ఫలితాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆయన సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్యపుస్తకాల పంపిణీ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారి రేణుక తెలిపారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం,
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టిడి కోడ్ 08596. హలో హలో
3: హలో,
2: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
3: మా పేరు హుసేన్లీ మేడం, మార్కాపురం కులసుబ్బయ్య కాలనీ.
2: ఓకే, చెప్పండి అమ్మా, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
3: పంజరం మూవీ మేడం.
2: పంజరం,
3: పంజరం మూవీలో ఎగిరిపో వేరా మసిలిక సాంగ్ కావాలి మేడం.
2: పాట వస్తుంది, వినేద్దాం అందరం. ఓకే
3: ఓకే మేడం, థ్యాంక్ యూ,
2: వెల్కమ్.

0: హలో,
1: గుడ్ మార్నింగ్. మేడం, రాఘవేంద్ర అని మాట్లాడుతాను. మేడం,
0: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. రాఘవేంద్ర గారు,
1: అదే ప్రముఖ నేపథ్య గాయకురాలు పీవీల గారి జయంతి ఉంది మేడం.
0: ఓకే,
1: మాయా బజార్, చిరంజీవులు వంటి చిత్రాల్లో గాయకురాలుగా మంచి గుర్తింపు పొందిన పీవీల గారి ఒకరోజు ముందుగానే ఘనమైన ఇవ్వాలి.
0: ఓకే,
1: అలాగే రేపు ప్రముఖ నేపథ్య గాయకుడు సిద్ధు శ్రీరామ గారి పుట్టినరోజు ఉంది మేడం.
0: అవును,
1: శ్రీరామ గారికి ఒకరోజు ముందుగానే పత్రిక విషయం తెలియజేస్తూ అలవైకుంఠపురం నీ కాళ్ళను పట్టుకు వదలన్నది ఆ పాట మేడం. సిద్ధు శ్రీరామ గారు గానం చేశారు ఆ పాట.
0: బిగినింగ్ ఏంటి సార్? అది
1: నీ కాళ్ళను పట్టుకు వదలన్నది
0: సామాజవర్గమన.
1: సామాజవర్గం
0: పాట వస్తుంది, వినిద్దాం అందరం.
1: ధన్యవాదాలు మేడం,
0: వెల్కమ్.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మా కావాలంట మేడం.
0: పేరు?
1: నా పేరు విజయ్.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: చంటిగాడు మూవీ నుంచి.
0: చంటిగాడు?
1: మంచి పాట ఏంటి మేడం?
0: ఓకే
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో హలో
1: మేడం, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
1: మేడం, చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం.
0: నరేంద్రారెడ్డి గారు, చెప్పండి, ఈరోజు ఏ పాట కావాలి మీకు?
1: మేడం, పట్టాభిషేకం.
0: పట్టాభిషేకం?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: ఇక్కడే ఇలాగే అనే పాట మేడం.
0: పాట వస్తుంది, విందాం మరి.
1: ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
1: కర్నూలు జిల్లా హాస్పిటల్ మండలం సంగరడన గ్రామం. హరినాథ్ రెడ్డి మేడం, బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు చెప్పండి.
1: మేడం, నిన్న మొన్న వర్షం వచ్చింది, బాగా చల్లగా కూడా ఉన్నాడు వాతావరణంలో.
0: ఓకే,
1: బాగా పడింది మేడం.
0: ఓకే
1: మేడం, మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం. ఇది పౌర్ణమి మేడం సినిమా పేరు.
0: పౌర్ణమి.
1: అవును మేడం, శంభో శంకర భరత వేదం అనే పాత్ర మేడం.
0: పాట వస్తుంది, విన్నంత
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, అందరి కోసం మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: హలో
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నెల్లూరు మేడం.
0: పేరు?
1: ఖాదర్ భాష మేడం.
0: ఓకే, ఖాదర్ భాష గారు చెప్పండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీ అందరు బాగున్నారా?
1: బాగున్నారు మేడం. చేస్తాను.
0: ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఇవాళ మన డాక్టర్ చక్రవర్తిలో ఈవు లేక వీణ పలకలేనని
0: పాట వస్తుంది, వినేద్దామా?
1: ధన్యవాదాలు మేడం.
0: అందరి కోసం పాట.

0: हेलो हेलो हेलो
1: హలో నమస్తే మేడం,
0: నమస్తే అండి. చెప్పండి.
1: కొత్తపల్లి నుంచి ఆవుల కోటేశ్వరరావు మేడం.
0: కోటేశ్వరరావు గారు చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీ అందరు బాగున్నారా?
1: అందరం బాగున్నాం మేడం. నిర్ణయం సినిమాలో మేడం?
0: నిర్ణయం. ఓకే.
1: అవును మేడం. అలో గురు ప్రేమ కోసమే రానే పాట మేడం.
0: పాట వస్తుంది, వినేద్దాం అందరం.
1: వినే శ్రోతలు అందరికి వస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ఫ్రమ్ మార్కాపురం ఎఫ్ఎం. హలో హలో
5: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి?
5: కొత్తపల్లి మేడం.
0: పేరు?
5: భారతి.
0: ఓకే, చెప్పండి భారతి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
5: షిరిడి సాయి మేడం.
0: షిరిడి సాయినా? షిరిడి సాయి బాబా.
5: షిరిడి సాయి,
0: షిరిడి సాయి.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో,

0: हेलो। हेलो,
1: वेरी वेरी गुड मॉर्निंग सर।
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి
1: మేడం గారు,
0: చెప్పండి, ఏ చిత్తూరు నుంచి పాట కావాలి మీ పేరు?
1: మార్కాపురం మాకు ఇంతకు ముందు ఊరికనే చూసేది మేడం గారు.
0: ఓకే,
1: ఇప్పుడు మా శ్రోతలు ఎక్కువైపోయారు, మాకు అది చాలా సంతోషం ఎక్కువైంది. దానివల్ల
0: అవునా,
1: వారం నుంచి కొరత
0: లైన్ దొరకడం కష్టం.
1: అబ్బా అట్టా ఇట్టా కాదు మేడం, ఎప్పుడు బాధపడటం లేదు.
0: మీ పేరు?
1: నేను కోవూరు మసీద్ వీధి నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు మసీద్ వీధి నుంచి ఇస్మాయిల్ రేడియో శ్రోతని. నాకు కొండవేటి సినిమా నుంచి బంగినపల్లి మామిడి పండు కొత్త పాట, మన ఆల్ ఇండియా రేడియో వీరాభిమాని, మన ఆళ్ళగడ్డ ముద్దులా బిడ్డ మనసున్న మహారాజు రారాజు ఆయన పాలెం పోలయ్య గారి కోసం, అలాగే బాలింపల్ల నుంచి ఎఫ్ఎం రేడియో సర్దార్ భాయ్ గారి కోసం, ఆయన బాలింపల్ల ముద్దులు బిడ్డ ఆయన, ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో అభిమానులు.
0: ఓకే, అందరి కోసం పాట వస్తుందండి, వినిద్దాం.
1: అందుకే అనవసరాలకు మా ఆర్జే మేడం గారికి వెరీ వెరీ వెరీ వెరీ ధన్యవాదాలు.
0: ఓకే, పాట వస్తుంది, వినిద్దాం.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో హలో
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, పేరు
1: రమేష్ మేడం.
0: రమేషా? చెప్పండి, ఎక్కడి నుంచి?
1: నిర్మల్ నుంచి మేడం.
0: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: నాకు ఈరోజు హృదయం మేడం, సినిమా పేరే హృదయం.
0: ఓకే,
1: అందులో మళ్ళీ జాజి మళ్ళీరా అని ఉంటుంది. ఓ సన్న సన్న జాజి మళ్ళీరా అని ఉంటుంది మేడం.
0: ఓ పిల్ల జాజి మళ్ళీరా. ఓకే, పాట వస్తుంది.
1: మిస్ అయినాను మేడం, అదే
0: పాట వస్తుంది, వినిద్దాం అందరం.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, అందరికి హాయ్,
0: వెల్కమ్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాత కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో పీడకల కథానిక ప్రసారమవుతుంది. రచనా పఠనం శ్రీమతి పి రాజ్యలక్ష్మి, ఇంకా లలిత గీతాలు మున్నగంశాలుంటాయి. కార్యక్రమంలో ముందుగా ఈ ప్రకటన.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు పీడకల కథానిక వింటారు. రచనా పఠనం శ్రీమతి పి రాజ్యలక్ష్మి.
2: శ్రీదేవి ఇప్పుడు స్పృహలోకి వస్తుందా అని అందరు ఎదురు చూస్తున్నారు. వచ్చిన బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరు వచ్చిన పని అయిపోయిందంటూ వెళ్ళిపోతున్నారు. 15 రోజుల నుండి హాస్పిటల్లో బెడ్ మీద అచేతనంగా పడి ఉంది శ్రీదేవి. కూతురు ప్రియ తల్లిని వదలకుండా అంటి పెట్టుకొని అవసరమైన సపర్యలు చేస్తూ ఉన్నది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సతమవుతున్నాడు ఒక పక్కగా కూర్చున్న శ్రీదేవి మామగారు శేషయ్య. రౌండ్స్కి వచ్చిన డాక్టర్ పరీక్షలు చేసి, ఏం భయపడకండి, 1 వారం రోజుల్లో మామూలు పొజిషన్కి రావచ్చు. అయితే ఒక్క విషయం, ఆమెకు గతం గురించి చెప్పటం కానీ చెచ్చటం కానీ చేయకండి. కొంతకాలం ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటుకు తీసుకెళ్ళటం మంచిది. వాతావరణం మారితే త్వరగా కోలుకోవచ్చు. డాక్టర్, నా దగ్గరికి లాస్ ఏంజిల్స్ తీసుకొని వెళ్తాను, అమ్మని బాగా చూసుకుంటానంటూ ప్రియా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. భుజం మీద భరోసాగా వేసిన తాతయ్య చేతిని సున్నితంగా, నీ ఆసరా అవసరం లేదంటూ తీసివేసింది. శేషయ్య నిస్సహాయంగా చిన్న నిట్టురుపుతోటి బయటికి వెళ్ళాడు. తల నిమురుతూ ముఖం మీద పట్టిన చెమటని తుడుస్తూ, ఒంటరి దాన్ని చేయకమ్మా అంటూ మనస్తు మాట్లాడుతూ ఉంది ప్రియా. అది కాదండి, క్యాంపుకు వెళ్ళక తప్పదా, మీకు ముందు నుండే చెప్తూ ఉన్నాను, పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నాం. అలాంటిది మీరు ఇలా ఉన్నటువంటి క్యాంపుకి

రేపు పనులన్నీ ఎలా పూర్తవుతాయి? దేవి, నీకు తెలియనిది ఏముంది? ఎప్పుడు వస్తానో తెలియని ఉద్యోగం నాది. ఫంక్షన్కి ఇంకా వారం రోజులుంది. దాదాపు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో అన్నీ చెప్పేశాను. ఇక మిగిలింది దేవి గారికి కావాల్సిన బహుమతులు. ఏమి కావాలో చెబితే ఈ కుమార్ని కోసం ఇప్పుడు రెడీగా ఉంటాడు. చెప్పు ఏం కావాలో అంటూ ఆప్యాయంగా భుజం మీద చేయి వేశాడు. చాలండి, బాగా మాటలతో బుట్టల వేయటం నేర్చుకున్నారు. ఇలాగే కదా పాతికేళ్ల కిందట మాటలతో మాయ చేసి ఇలా మీరు బందీని చేశారు. అవును దేవి, ఆ రోజులు నేను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోయేవాడిని. ప్రేమ పూజారిగా ఎన్నో అభిషేకాలు చేశాను నీకు. ఒక పట్టాన పడ్డావా, 2 సంవత్సరాలు నీ చుట్టూ ప్రేమగిచ్చగాడిలా తిప్పుకొని ప్రేమ వీక్ష వేశావు. ఏమైనా నీతో చాలా కష్టమేనాయ్. నీకేం హాయిగా ఎన్ని ప్రేమ పూజలైనా చేస్తారు. బయట అబ్బాయిలు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే మా ఇంటి వాతావరణం నీకు గ్రీన్ సిల్క్ ఇవ్వడానికి ఎలా వీలవుతుందనుకున్నావు? అప్పటికీ ఎన్నో కష్టాలు పడితే కానీ నీవు రాసిన 100 ప్రేమలేఖలకు సమాధానం ఇవ్వటానికి సంవత్సరం పట్టింది తెలుసా? అవునయ్, నిజంగా అదృష్ట జాతకుణ్ణి. నీవు నా జీవితంలోకి వచ్చి వసంతాలు కురిపించకపోతే ప్రేమ పిచ్చోడలో వీధుల్లో తిరుగుతూ ఉండేవాడను. థ్యాంక్ యూ దేవి గారు, మీ వాళ్ళందరినీ నా కోసం వదిలివచ్చి ఈ ప్రేమ పిపాసుడికి దాసివై నా జన్మ సార్థకం చేశావు. నీ త్యాగానికి బద్ధుడనై నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ బంగారం లాంటి కూతుర్ని బహుమతిగా ఇచ్చాను కదా. మన ప్రేమబంధం ముడివేసుకొని రజతోత్సవం జరుపుకుంటున్న శుభతరుణాన తమరు ఈ ప్రేమాన్వేషికి బహుమతిగా ఏమి ఇస్తున్నారో చెప్పండి. ఏమి కావాలి ప్రేమనాథ? తాడు బొంగరంలే నన్ను ప్రేమించి అపురూపంగా అల్లారుముద్దుగా కష్టమంటే ఏంటో తెలియని నీవు అందరినీ కాదని నా చెంతకు చేరావు. నన్ను అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ నన్ను ఈరోజు ఒక మంచి స్టేజీలో ఉంచావు. నాకు ఇంట్లో పూట గడవటం కూడా కష్టంగా ఉన్నప్పుడు నీవు తెచ్చిన బంగారం డబ్బు నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవటము నాకు మంచి ఉద్యోగం రావడానికి సహాయపడ్డాయి కదా. నాతో ఎన్నో కష్టాలు అనుభవించావు, అన్నింటినీ చిరునవ్వుతో భరించావు కదా. వద్దులే, నిన్ను ఇన్ని బహుమతులు అడిగి రుణగ్రస్తుడిగా ఉండిపోలేను. అవునా కుమార్, ప్రేమ ఎక్కువైతే పేరు పెట్టి పిలిచే శ్రీదేవి అలా పిలిచినప్పుడు కుమార్ పసిపిల్లవాడిగా మారిపోతూ ఉంటాడు. మనం జీవితం అంటే ఏమిటో పూర్తిగా అవగాహన లేని వయసులో ప్రేమలో పడ్డాం. అప్పుడు ప్రేమ అంటే మనమే. ఈ ప్రపంచంలో ఏదో సాధించాము, ఎవరితో పని లేదన్నట్లు ఉండేవాళ్ళం. మన ఇద్దరమే ఎవరితోనూ కూడా లేకుండా ఈ ప్రపంచం జయించామన్న భ్రమలో ఉన్నాము కదా. ఏది ఏమైనా ఎన్నో ప్రేమ వ్యూహాలు చూసాం. వాటిల్లో విజయవంతమయ్యి జీవితం చివరి కంటా కలిసి ఉన్నవడం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ప్రేమ వివాహాలు, అందులో కులాంతర మతాంతర వివాహాలు, పెద్దల్ని ఎదురించి చేసుకున్న పెళ్లిళ్ళు కత్తి మీద సాము లాంటివి. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎటువైపుకి వెళుతుందో తెలియదు. అలాంటిది ఇన్ని బాధలు కష్టాలు వచ్చినా నా చేయి వదలకుండా నాతో సహజీవనం చేసినందుకు నేనే చాలా అదృష్టవంతురాలి కుమార్. ఇంతకీ ఏది ఏమైనా మనం ఘనంగా మన రచితోత్సవ వివాహ వేడుకొని జరగకపోతున్నాం. ఇంతకాలం దూరమైన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. చివరిసారిగా ఒక్కసారి ఆలోచించు, ఈసారి క్యాంపుకి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏముందో, కొంపలు మునిగిపోతాయి. ఇప్పుడిప్పుడే కదా మనం బాగా సెటిల్ అవుతున్నాం. ప్రియా అమెరికాలో MBA పూర్తి చేసుకోగానే పెళ్లి చేయాలి. మనం పెద్ద ఇల్లు కొనుక్కొని కారు కొనాలి. ఇలా బోల్డ్ టార్గెట్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను పై ఆఫీసులను ఎదిరించడం, చెప్పిన పని పూర్తి చేయకపోతే ఉన్న ఉద్యోగం ఊడి మళ్ళీ మోటికి రావాల్సి వస్తుంది. అసలే నా ఎదుగుదలను చూసి నా తోటి ఉద్యోగులు జలసీ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా బాసుకి నా గురించి చెడ్డగా చెప్పాలని రెడీగా ఉన్నారు. అలాగే ఈ క్యాంపుకి వెళ్ళి ప్రాజెక్టు ఒప్పందాలు చేసుకొని వస్తే కంపెనీకి మంచి లాభాలు వస్తే త్వరలో ప్రమోషన్ కూడా రావచ్చు. ప్లీజ్ ఏమనుకోకు. చూడు, ఈరోజు రాత్రికి బయలుదేరి ఉదయాన్నే దిగి సాయంత్రానికి పని ముగించుకొని బయలుదేరి తెల్లవారేటప్పటికి దేవిగారి ఒడిలో వారిపోను. సరే, ఎంత చెప్పినా వినేవాడి కాదు కదా. త్వరగా పని ముగించుకొని వచ్చాయి. వెళ్ళిన పని కాలేదని, ఇంకో రోజు ఉండవలసి వచ్చిందని ఎప్పట్లా కాకమ్మ కబులు చెప్పకుండా వచ్చేయాలి. లేదంటే కాళికాదేవి అవతారం ఎత్తవలసి వస్తుంది. అమ్మాదేవి వద్దు, నేను మహిషాసురుణ్ణి కాదలుచుకోలేదు, తప్పకుండా వచ్చేస్తాను. సూట్ కేసు సర్ది పెట్టవా అంటూ టవల్ భుజాన వేసుకొని బాత్రూంలోకి దూరాడు కుమార్. ఏంటి మామయ్య గారు, ఈ అబ్బాయి ఎప్పుడు ఇంతే? క్యాంపులకు వెళ్తే చెప్పిన రోజుకు కానీ టైంకు కానీ రారు. మీరన్నా గట్టిగా చెప్పాలి కదా రమ్మని. నేను కూడా చెప్పానమ్మా త్వరగా పని చూసుకొని రమ్మని. అది కాదు మామయ్య గారు, వెళ్ళిన తర్వాత బస్సు దిగి చేరినట్లు ఫోన్ చేశాడు. మళ్ళీ ఇంతవరకు ఫోను లేదు. మనం చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెళ్ళి 2 రోజులు రాకపోతే ఎలా? పోనీ అర్జెంటు పనులు ఉన్నాయనుకోండి. అదేనా మనకు చెప్పాలి కదా. ఎప్పుడు ఇంతే, మనల్ని టెన్షన్ పెడుతూ ఉంటాడు. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను, అయినా వస్తాడులేమ్మా. ప్రతిదానికి టెన్షన్ పడతావు, ఎందుకు ఉండాలా విసుక్కుంటావు? ఎప్పుడు ఉద్యోగం బాధ్యత అంటే మాటలా? ఇంట్లో కూర్చున్న నీకు బయట ఎన్ని

ఇబ్బందులు ఉంటాయో ఎలా తెలుస్తుంది? నీ టెన్షన్తో వాడికి మనశ్శాంతి ఉండటం లేదు. చెప్పిన టైంకి రాకపోతే చాలు, ఇల్లు పీకి పందిరేస్తావు. అదేంటి మామయ్య గారు అలా అంటారు? వీలు కాలేదు, రాలేకపోతున్నానని చెబితే భయం ఉండదు కదా. అలా కాకుండా రాకపోవటానికి కారణం తెలియకపోగా మనకి ఏ విషయం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆయనకి ఏమన్నా అయిందేమో అని బోల్డ్ అనుమానాలు వస్తున్నాయి. మీ అబ్బాయికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను మామయ్య గారు, ఆ భయంతో మాట్లాడుతూ ఉంటాను. మీరు పెద్దవారయ్యుండి ఇలా విసుక్కుంటే ఎలా? సరేలే అమ్మా, నీకు ఒక్కదానికైనా భయం, నాకు మాత్రం ఉండదా ఏమిటి కనుక్కుంటాను. వాళ్ళ ఆఫీస్కు ఫోన్ చేసి విషయం అడుగుదాములే, వెళ్ళి కొంచెం కాఫీ చేసుకోనరా, ఈలోపు మాట్లాడి విషయం కనుక్కుంటాను. ఒంటింట్లోకి వెళ్ళి దేవికి ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంటే గబగబా హాల్లోకి వచ్చింది. ఇంతలో మామయ్య ఫోన్ ఎత్తుకొని, నిజమా, ఎలా జరిగింది, ఎలా ఉన్నాడు? ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, జాగ్రత్త. ఆ అమ్మాయి ఎక్కడుంది? అమ్మా దేవి, కుమార్కి యాక్సిడెంట్ అయిందట, సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది. మరి నేను చెన్నై వెళతాను. భూమి ఆకాశం ఒక్కసారి బద్దలైనట్టు దేవి కుప్ప కూలిపోయింది. ఏం జరుగుతుందో తెలియటం లేదు. తేరుకొని, మామయ్య ఆయన వెళ్ళింది బెంగళూరు కదా, చెన్నైలో యాక్సిడెంట్ ఏమిటి, నేను కూడా

నిజమా, ఎలా జరిగింది, ఎలా ఉన్నాడు, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, జాగ్రత్త. ఆ అమ్మాయి ఎక్కడుంది? అమ్మా దేవి, కుమార్కి యాక్సిడెంట్ అయిందట, సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది. మరి నేను చెన్నై వెళతాను. భూమి ఆకాశం ఒక్కసారి బద్దలైనట్టు దేవి కుప్ప కూలిపోయింది. ఏం జరుగుతుందో తెలియటం లేదు. తేరుకొని, మామయ్య ఆయన వెళ్ళింది బెంగళూరు కదా, చెన్నైలో యాక్సిడెంట్ ఏమిటి? నేను కూడా వస్తాను మామయ్య. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తుకున్న శేషయ్య నోటి మాట లేక కుర్చీలో కూలిపోయాడు. అమ్మా దేవి, అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది, ఇక వాడు లేడమ్మా, మనల్ని అనాథం చేశాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేరుకుంటున్నారు. అందరికీ ఫోన్లు వెళుతున్నాయి. ఇల్లంతా గందరగోళంగా హడావిడిగా ఉంది. దేవి తెరిచి ఉంచిన కళ్ళు అలానే ఉండిపోయాయి. నోటి మాట రావటం లేదు. ఎవరి పిలిచినా ఉలుకు పలుకు లేదు. ఒక గంట కానీ మన లోకంలోకి రాలేదు. వస్తూనే, మామయ్య నేను వస్తాను, నన్ను తీసుకొని వెళ్ళండి. వద్దమ్మా వద్దు, బ్రతుకుంటే నిన్ను తీసుకుని వెళ్ళినా బాగుంటుంది. చనిపోయిన వాడిని తీసుకొని రావడానికి ఎందుకు, మేము మళ్ళీ తీసుకొస్తాము. అంత దూరం వచ్చి నువ్వు చేసేదేముంటుంది అంటూ మామయ్య బయలుదేరాడు. దేవి చుట్టూ దగ్గర వాళ్ళు స్నేహితులు చేరి దేవి కుమార్ గురించి మాట్లాడుకుంటున్నారు. కుమార్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ సుధాకర్ దేవి దగ్గరే ఉండి ఫోన్లో విషయాలు కనుక్కొని ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. సుధాకర్ ఫోన్లో మాట్లాడుతూ, ఆమెను వద్దని చెప్పండి, ఇక్కడికి వస్తే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను చెప్పింది అర్థం చేసుకోండి, అయిపోయిందేదో అయిపోయింది, ఇక వాడు ఎలాగో తిరిగి రాడు, ఆమెను ఇక్కడికి తీసుకొస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది, ఇక మీ ఇష్టం, నేను చెప్పింది చెప్తున్నాను, మీరు వింటే సరే, కానీ వచ్చే సమస్యలకి మీరే బాధ్యులు అవుతారు, తర్వాత మీ ఇష్టం. ఏమి సుధాకర్ గారు అలా మాట్లాడుతున్నారు? ఆమె ఏమిటి, అసలు నాకు కుమార్ బెంగళూరు క్యాంప్ అని చెప్పాడు కదా, అలాంటిది చెన్నైలో ఉండటం ఏమిటి, అక్కడ యాక్సిడెంట్ జరగటం ఏమిటి, అంతలో ఏదోలా ఉంది, విషయం నాకు సరిగా అర్థం కావటం లేదు. ఏం లేదు వదిన, నీవు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలా, జీవితం మన చేతుల్లో ఉండదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు, ఏదో మగవాళ్ళం అన్న తర్వాత తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం, అంతే, అంతకు మించి ఏమీ లేదు. కాదు, ఏదో దాస్తున్నారు, మీరు చెప్పినా నాకేం కాదు, కుమార్ లేనప్పుడే ఏది జరిగితే ఏమిటి, జరగవలసిన నష్టం ఎలాగూ జరిగింది, విషయం చెప్పండి సుధాకర్ గారు, నా గుండె తట్టుకుంటుంది, పర్వాలేదు. అది కాదు, ఏం జరిగిందంటే ఇలాంటప్పుడు చెప్పవలసిన విషయం కాదు, అయినా ఎలా చెప్పాలో తెలియటం లేదు, పర్వాలేదు చెప్పండి, నా గుండె గట్టిదే, జరిగిన విషయం తెలిస్తే మీరు ఏమవుతారోనని భయంగా ఉంది. నేను ఏమీ కాను, అసలు పట్టుపట్టి కుమార్ని క్యాంపుకు పంపకుండా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు, వెధ ఉద్యోగం, అది లేకపోతే బ్రతకలేమా? వదిన, గుండె రాయి చేసుకో, కుమార్ చెన్నైలో ఒక ఆవిడ్ని 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు, 8 సంవత్సరాలు బాగున్నాడు. ఈ విషయం నాకు మీ మామయ్యకి తప్పితే ఇక్కడ ఎవరికి తెలియదు. అసలు వాడి ఉద్యోగానికి క్యాంపులకి సంబంధమే లేదు. నీకు చెప్పే క్యాంపులన్నీ ఆవిడ దగ్గరికి వెళ్ళే క్యాంపులే. ఇప్పుడు వెళ్ళింది అక్కడికే, వెళ్లే ముందు నన్ను కలిశాడు. దేవి ఎప్పుడు క్యాంపుకి వెళ్ళాలని అడ్డం చెప్పేది కాదురా, కానీ ఈసారి ఎందుకునో వద్దని గట్టిగా చెప్తుంది. వారం రోజుల్లో ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాము, వద్దు అంటుంది. కానీ తప్పదు సుధాకర్, ఎందుకంటే అక్కడ వాడిది బర్త్డే, బర్త్డేకి వెళ్ళకపోతే తను బాగా ఫీల్ అవుతుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఇంటికి వెళ్ళి మీ వదినకి కనిపించి ఫంక్షన్ పనులు చేస్తున్నట్టు బిళ్ళప్పించరా అన్నాడు. ఇలా అవుతుందని చెప్పి అనుకోలేదు. ప్లీజ్ వదిన, ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయం చెప్పవలసి వస్తుంది అనుకోలేదు. ఈ విషయం గురించి ఆలోచించి నీకు చెప్పి తన తప్పుకి క్షమాపణ అడగాలని ఎప్పుడు అంటుండేవాడు. క్షమాపణ చెప్పకుండానే వాడు అందరికీ ప్రశ్నగా మిగిలిపోయాడు. సుధాకర్ గారు, కుమార్ నిజంగా ఇలా చేస్తాడా? అతనికి నేను ఏమి లోటు చేశాను? మీరు చెప్పేది నమ్మను, కుమార్ అలాంటి వాడు కాదు, అతనికి నేనంటేనే జీవితం, ఇలా చెయ్యడు, మీరంతా అబద్ధాలు చెప్తూ ఉన్నారు, ఇంకో ఆవిడ్ని కన్నెత్తి కూడా చూడు, అతనికి నేను ఒక్కదాన్నే, కుమార్ చనిపోయాడని తెలిసిన నేను ఏమైపోతానో అని ఇలా చెప్పి కుమార్ మీద నా ప్రేమను తుంచాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఎవరిని నమ్మను, నా కుమార్ ఇలాంటి వాడు కాదు. వదిన, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్రియ కోసమైనా నువ్వు టెన్షన్ పడకూడదు, అంతా అయిపోయింది, ఇంకా కొంచెం సేపట్లో కుమార్ని తీసుకొని వస్తున్నారు. అంబులెన్స్లోంచి కుమార్ని దించుతూ ఉంటే వెనక నుండి ఆమె కొడుకుతో నిశ్శబ్దంగా దిగింది. ఆమెను చూసిన దేవి నోటి మాట రాక తలక్రిందులైంది. బయట కుమార్ని అద్దాల గ్లాసులో ఉంచారు. ఆమె కొడుకును తీసుకొని నేరుగా మామయ్య దగ్గరికి వెళ్ళి బోరున ఏడుస్తూ ఉంది. మామయ్య ఆమె తల మీద చేయి వేసి గుండెలకు హత్తుకున్నాడు. మనవణ్ణి దగ్గరికి తీసుకొని వాడిని వాటేసుకొని బోరున ఏడుస్తున్నాడు. ఇదంతా చూస్తున్న దేవికి బాగా పరాయిదైనట్లు అనిపించింది. కుమార్ని చూడమని పక్కవాళ్ళు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఆమెకి 2వ పెళ్ళామట, ఇంతవరకు ఎవరికీ తెలియదు, 3వ కంటి తెలియకుండా 10 ఏళ్ళ నుంచి కాపలం వెలగబెడుతున్నాడట. కాలం మారిపోయిందండి, మాయగారి కాలం కాకపోతే లక్షణంగా ఉండి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య

0: ఇతన్ని వదిలేసి ఇంకో పెళ్ళి ఎలగబెడతాడా? ఏమొచ్చిందో మాయరోగం కాకపోతే అయినా ఆమె పెద్ద మోసగా తయి ఉంటుంది. కుమార్ని వల్లలో వేసుకొని డబ్బు కోసం వేచి చేసి ఉంటుంది. ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో, గొడవలు ఏమవుతాయో అని కొంతమంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానివ్వండి, ఇక ఎంతసేపు ఉన్నా ఏముంది, పొద్దుపోతుంది, జరగవలసిన కార్యక్రమం మొదలు పెట్టండి అంటున్నారు వచ్చిన వాళ్ళు. పని అయిపోతే త్వరగా తిరిగి వెళ్ళిపోవచ్చు అని. లేమ్మా దేవి, ఒక్కసారి కుమార్ను చూడు, ఆఖరి చూపు కదా అంటూ భుజం మీద చేతులు వేసి లేపుతూ ఉంటే నేల కొరిగింది దేవి. ప్రియపడిన ప్రయాసకు ప్రతిఫలంగా 10 రోజులకు కొంచెం పరిసరాలను గుర్తించడం, ఇతరులను గుర్తించడం చేస్తుంది శ్రీదేవి. అమ్మా, ఈ కొంచెం అన్నం ముద్దం తిన్నమ్మా, ప్లీజ్ నా కోసం అమ్మా, నువ్వు కావాలమ్మా, మా అమ్మాయి కదా, ఈ కొంచెం తింటుంది. నీరసంగా, వద్దు ప్రియ, నేను బ్రతికి ఉండి ఏం చేయాలి, నేను ఎవరికి ఏమీ కాకుండా పోయాను. అమ్మా, అలా అనకు, నువ్వు నాకు కావాలి, నువ్వు కూడా లేకపోతే నాకు ఇంకా ఎవరున్నారు. వద్దు, ఇలాంటి మాటలు అనద్దు, మీ నాన్న కూడా ఇలానే అన్నాడు, చివరికి చూసావు కదా. ప్లీజ్ అమ్మా, అవన్నీ గుర్తు చేసుకోకు, పీడకల్లా అనుకో, ఇంకో 10 రోజులు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, నువ్వు త్వరగా కోలుకోవాలమ్మా. చూడమ్మా, నేను MBA పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాలి, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఇష్టపడి తీసుకొచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకొని గంపడి పిల్లల్ని కనాలి, వాళ్ళందరినీ నువ్వే పెంచాలా, నాకన్నా నా పిల్లలను నీ చేతుల మీద పెంచితే ప్రయోజకులు అవుతారు. చూద్దాంలే ప్రియ, అవన్నీ మన చేతుల్లో ఉండవు, జీవితమే ఒక నాటకం, దాంట్లో మన పాత్రధారులు మాత్రమే, మధ్య మధ్యలో పాత్రలు మారి కొత్త పాత్రలు వస్తుంటాయి పోతూ ఉంటాయి అంటుండగా కళ్ళు మూతల పడ్డాయి శ్రీదేవికి. తల్లిని మంచం మీద సరిగా సర్ది దుప్పటి కప్పి అలసిపోయి విలవిలవాడుతున్న అమ్మవైపే చూస్తూ ఉండిపోయింది ప్రియ. అమ్మా, సామాన్లన్నీ సర్దాను, ఇంకా ఏమైనా సర్దమంటావా? లేమ్మా, త్వరగా రెడీ కా, ట్రైన్ టైం అవుతుంది. ప్రియ, మీ నాన్నగారి గుర్తులు ఏమీ మనతో తీసుకురాకు, నా మనసులో నుండి ఆయనకి ఆనవాళ్ళు లేకుండా తుడిచివేశాను, ప్లీజ్ ఇలా అంటున్నాను ఏమీ అనుకోవద్దు, ఆయన గుర్తుగా నీవు తప్పితే ఏమీ తీసుకురాకు. అమ్మ మనసు అర్థం చేసుకున్న ప్రియ సూట్ కేసులో నుండి నాన్నకు సంబంధించిన ఆల్బమ్ తీసి బయటపెట్టింది. ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి సూట్ కేసు అంతా చెక్ చేసుకుని నాన్న గుర్తులు లేవో నిర్ధారించుకుంది. అమ్మ మనసు గాయపడింది. ఆ గాయాన్ని మానపటం ఎవరి వల్ల కాదు, అమ్మ ఏమీ మాట్లాడటం లేదు, మాట్లాడిన పొడి పొడిగా మాట్లాడుతుంది. అమ్మ మౌనంగా ఉంది అంటే ప్రియకు చాలా భయం, ఆమె లోపల ఎంత క్షోభకు గురవుతుందో తెలుసు. కానీ నాన్న చేసిన గాయం మామూలు గాయం కాదు, నేను కూడా క్షమించలేకపోతున్నాను. అమ్మ నాన్న ప్రేమకు ప్రతిరూపాన్ని గర్వంగా అనుకునేదాన్ని, కానీ ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ దొరకదని అర్థమైంది. నాన్న చేసింది క్షమించరాని ద్రోహం, అమ్మని మోసం చేశాడు. అదీ కాదు, నయవంచన అంటారేమో, హాయిగా తన సుఖాలు, తన సంతోషాలు, తన స్వార్థం తను చూసుకొని హాయిగా వెళ్ళిపోయాడు. అమ్మకి మానసిక క్షోభను మిగిల్చాడు. ఏది ఏమైనా నాన్నకి క్షమాపణ లేదు. నా మనసులో నుండి కూడా నాన్నను బయటికి పంపేయాలి, నాకు తెలియకుండా నాకు ఒక తమ్ముడిని ఇచ్చాడు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ సందర్భంగా ఎవరు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. ఏది ఏమైనా సంవత్సరం నుండి నా వెంట పడుతున్న వంశీకి నో అని చంపాలని నిర్ణయించుకుంది ప్రియ. బయలుదేరుతూ శేషయ్య దగ్గరకు వచ్చిన ప్రియ, తాతయ్య వెళుతున్నాను. అలా చెప్పకూడదమ్మా, వెళ్ళి వస్తానని చెప్పాలి. ప్రియ, వెళుతున్నామానే చెప్పు అంది శ్రీదేవి. అది విన్న శేషయ్య కళ్ళజోడం చేతుల్లోకి తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ, అమ్మా దేవి క్షమించమ్మా, పెద్దవాడినయ్యి తెలిసి తప్పు చేశాను, వాడికి తప్పు అని కూడా చెప్పలేకపోయాను. పర్వాలేదు మామయ్య గారు, కుమార్ నాకు ప్రియకు ఏమీ మిగల్చకపోయినా మీకు న్యాయం జరిగింది, మీకు ఒక వంశాంకరాన్ని ఇచ్చెళ్ళాడు. నేను మీకు న్యాయం చేశానో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ వయసులో 2వ కోడలతోటి మనవడితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెళుతున్నారు మామయ్య గారు, తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. అమ్మ భుజం మీద చేతులు వేసుకొని జాగ్రత్తగా పొదిగి పట్టుకొని వెళుతున్న ప్రియను, దేవిని చూస్తూ శేషయ్య అలా ఉండిపోయాడు.
1: మీరింతవరకు పీడకళ కథానిక విన్నారు. రచనా పఠనం శ్రీమతి పి రాజ్యలక్ష్మి. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తుండగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో అధిక భాగం పశ్చిమాసియా దేశాల నుంచే సరఫరా అవుతుండటం, అలాగే ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి ద్వారానే జరగడం వల్ల అక్కడి యుద్ద పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. యుద్దం మరింత విస్తరించే పరిస్థితులు కనిపిస్తుండటంతో చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, సముద్ర రవాణా మార్గాలపై దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. దీంతో ముడి చమురు సరఫరా ఒక్కసారిగా తగ్గిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతోంది. ఈ ప్రభావం భారతదేశంపై మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాల్లో దాదాపు 85% పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడం సహజం. దాంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరుకునే ప్రమాదముంది. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పరిశ్రమల ముడిసరుకు వరకు ప్రతిదానిపై ఈ ప్రభావం పడుతుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల తయారీ రంగం, సేవారంగం, రవాణా రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దేశ జీడీపీ వృద్ధి రేటుపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఇదే సమయంలో చమురు దిగుమతుల కోసం భారత్ మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు మరింత అధికమవుతుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 10 ముఖ్యమైన సూచనలు చేశారు. ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు ఇంధనాన్ని అత్యంత బాధ్యతతో వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని, చిన్న చిన్న అవసరాల కోసం కూడా కార్లు, బైకులు వినియోగించే అలవాటును తగ్గించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహానగరాలు, పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యతో పాటు ఇంధన వృధా కూడా అధికంగా జరుగుతోందని, దీనికి పరిష్కారంగా ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, లోకల్ ట్రైన్లు వంటి రవాణా వ్యవస్థలు తక్కువ ఇంధనంతో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని అన్నారు. ఒకే కార్యాలయం, ఒకే విద్యాసంస్థ, ఒకే ప్రాంతానికి వెళ్లేవారు కారు పూలింగ్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. 4 వ్యక్తులు 4 వాహనాల్లో వెళ్లడం కంటే ఒకే వాహనంలో ప్రయాణించడం ద్వారా భారీగా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ఇది కేవలం ఇంధన పొదుపుకే కాకుండా ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
2: సర్కార్ భీ లగాతార్ యే ప్రయాస్ కర్ రహీ హై కి దేశ్ కే సామాన్య నాగరిక్ పర్ ఇన్ సారీ విపరీత పరిస్థితియో కా కమ్ సే కమ్ అసర్ హో లేకిన్ ఏసే సమయ్ మే దేశ్ కో జన్ భాగీదారీ కి శక్తి కి బహుత్ బడీ ఆవశ్యకతా మేరీ దేశ్ కే హర్ నాగరిక్ సే అపీల్ హై జహాన్ సంభవ హో పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే.
1: కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అమలు చేసిన వర్క్ ఫ్రం హోం విధానం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతగానో సానుకూల ప్రభావం చూపిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఆ కాలంలో కార్యాలయాలకు రోజువారీగా జరిగే ప్రయాణాలు తగ్గడంతో లక్షల లీటర్ల ఇంధనం ఆదా అయిందని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కల్పిస్తే నగరాల్లో వాహనాల రద్దీ తగ్గుతుందని, ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అవసరం లేని అధికారిక సమావేశాలు, వ్యాపార సమావేశాల కోసం దూర ప్రాంతాలకు

0: ప్రయాణాలు చేయకుండా ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో ప్రతి చిన్న సమావేశం కోసం విమానాలు, కార్లు, రైళ్ల ద్వారా ప్రయాణించడం అవసరం లేదని, డిజిటల్ వేదికల ద్వారా కూడా సమర్థవంతంగా పనులు నిర్వహించవచ్చని అన్నారు. ఇలా చేయడం వల్ల సమయం, డబ్బు, ఇంధనం మూడు కూడా ఆదా అవుతాయని స్పష్టం చేశారు.
1: पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें. ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. मैं आप सबसे आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टालें.
0: భారత్ భవిష్యత్తు సాంప్రదాయ ఇంధనాలపై కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దేశవ్యాప్తంగా వేగంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడుతుండగా ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ విద్యుత్ వనరులతో నడుస్తాయని, దీనివల్ల విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి సబ్సిడీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా ఈ మార్పుకు సహకరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు సరుకుల రవాణాలో కూడా పెద్ద మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో అధిక భాగం సరుకులు రోడ్డు మార్గం ద్వారా తరలించబడుతున్నాయని, దీనివల్ల భారీగా డీజిల్ వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. అదే సరుకులను రైల్వేల ద్వారా రవాణా చేస్తే తక్కువ ఇంధనంతో ఎక్కువ సరుకును తరలించవచ్చని తెలిపారు. రైల్వే రవాణా వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. భవిష్యత్తులో భారత రవాణా వ్యవస్థ మరింత ఇంధన సమర్థవంతంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్కు ఇంధన దిగుమతుల మాదిరిగానే వంట నూనెల దిగుమతులు కూడా భారమవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబం తమ వంటల్లో కనీసం 10% నూనె వినియోగాన్ని తగ్గించినా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అన్నారు. అధిక నూనె వినియోగం గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని, నూనె వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉండగలరని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనం మరియు కుటుంబ ఆరోగ్యం రెండింటికీ ఈ చర్య ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. విదేశీ ప్రయాణాలు, ముఖ్యంగా విలాసవంతమైన విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి ఖర్చులను కనీసం ఒక సంవత్సరం పాటు తగ్గించాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. ప్రస్తుతం దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని, అనవసర విదేశీ ఖర్చులు దేశ ఆర్థిక పరిస్థితిపై అదనపు భారం మోపుతున్నాయని అన్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి వ్యక్తి డాలర్ల రూపంలో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని, దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఖర్చులను నియంత్రించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటని, బంగారం దిగుమతుల వల్ల విదేశీ మారక ద్రవ్యంపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోందని తెలిపారు. కేవలం ఆడంబరాల కోసం బంగారం కొనుగోలు చేయడం కంటే దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వాలని ప్రజలను కోరారు.
1: दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे.
0: వోకల్ ఫర్ లోకల్ భావనను మరోసారి గుర్తు చేస్తూ విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తే దిగుమతుల భారం తగ్గడమే కాకుండా దేశీయ పరిశ్రమలు బలపడతాయని అన్నారు. స్థానిక పరిశ్రమలు అభివృద్ది చెందితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలకు బదులుగా భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని కూడా సూచించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక వ్యాపారులు

0: హోటళ్లు, చిన్న వ్యాపారాలు లాభపడతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుందని వివరించారు.
1: आज समय की मांग है कि हम वोकल फॉर लोकल को एक जन आंदोलन बनाएं, विदेशी सामान की जगह लोकल उत्पादों को अपनाएं, अपने गांव, अपने शहर, अपने देश के उद्यमियों को हम ताकत दें। विदेश में वेडिंग इनका फैशन खूब बढ़ रहा है और लेकिन इस पर भी बहुत विदेशी मुद्रा खर्च हो, जरूरी है कि भारत में ही अपनी वैकेशन मनाएं। और वेडिंग के लिए भी मैं मानता हूं कि भारत से अधिक कोई अच्छी पवित्र जगह हो सकती है।
0: వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువుల తయారీలో మరియు దిగుమతుల్లో భారీగా ఇంధనం వినియోగించబడుతోందని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతుల కోసం దేశం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. అందుకే రైతులు సహజ సిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని, సేంద్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గితే భూమి సారవంతత పెరగడమే కాకుండా రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయంలో ఉపయోగించే డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి ఆధారిత పంపులను ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సౌరశక్తి వినియోగం వల్ల రైతులు డీజిల్ ఖర్చుల నుంచి విముక్తి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వ్యవసాయం సంపూర్ణంగా స్వచ్ఛ ఇంధన వనరుల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
1: సోలార్ పవర్ భారత దునియా కే టాప్ దేశో మే పహుంచ్ చుకా హై. పెట్రోల్ మే ఇథనాల్ బ్లెండింగ్ కో లేకర్ అభూతపూర్వ కామ్ హువా హై. పహలే హమ్నే 100% ఎల్పీజీ కవరేజ్ పర్ ఫోకస్ కియా, అబ్ హమ్ పైప్ సే సస్తీ గ్యాస్ పర్ ఫోకస్ కర్ రహే హై, సీఎన్జీ ఆధారిత వ్యవస్థా కో ప్రమోట్ కర్ రహే హై. ఐసే తమామ్ ప్రయాసో కే కారణ్ భారత్ ఇస్ బహుత్ బడే వైశ్విక్ ఊర్జా సంకట్ కా సామ్నా కర్ రహా హై.
0: యుద్ద పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటం అంటే దేశాన్ని రక్షించుకోవడమేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని అవలంబించడం కూడా నిజమైన దేశభక్తేదని ఆయన పేర్కొన్నారు. ఈ సూచనలు కేవలం ప్రభుత్వ ఆదేశాలు కావని, దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి పౌరుడు పాటించాల్సిన బాధ్యతలని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పరిశ్రమలు, రైతులు అందరూ సమన్వయంతో ముందుకు వస్తేనే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రజలకు పొదుపు సూచనలు చేయడమే కాకుండా ప్రధానమంత్రి స్వయంగా కూడా ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించడం విశేషంగా మారింది. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చెప్పిన విషయాలను తానే ముందుగా ఆచరించి చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద పరిస్థితులు కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంక్షోభం మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తోంది. అందుకే ప్రధానమంత్రి సూచించినట్లుగా ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సహజ వనరుల వినియోగం వంటి మార్గాల ద్వారానే భారత్ ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో ఇంట్లో ఉన్న 3 తర

0: వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు. ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
2: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
3: రాబోయే దితి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరిన పాట పులి బైబుల్లి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఆకాశవాణి
1: కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పురావస్తు శాఖ చేస్తున్న కృషిని గురించి శ్రీ కె తిమ్మరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: మే 18 ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మ్యూజియంస్ పరిస్థితి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వస్తువులు ఆ ప్రదర్శనకు ఉంచుతారు, అంటే ఆర్కియాలజీ విభాగంలో మనకి ఎన్ని మ్యూజియంస్ ఉన్నాయి, వాటి స్థితిగతుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ కె కొల్లాబొత్తుల తిమ్మరాజు గారు మన ముందున్నారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్లో ఆర్కియాలజీ విభాగంలో ఏమేమి ఉంటాయి, అవి ఏమేమి పనులు చేస్తాయి ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం తిమ్మరాజు గారు.
3: నమస్కారం సార్.
2: ముందుగా మీకు ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా శుభాకాంక్షలు.
3: మీకు మరియు ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
2: సార్, ఆంధ్రప్రదేశ్లో మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి పనితీరు ఏమిటి, ఎలా వెళ్ళి ప్రజలు వాటిని సందర్శించాలి, ఈ విషయాలు చెప్పే కంటే ముందు అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి, దాని పనితీరు ఏమిటి సార్?
3: పురావస్తు శాఖ అంటే పాతకాలం నాటి మన యొక్క చరిత్రను తెలుసుకుంటాం మరియు తెలుసుకున్న చరిత్రను డిస్ప్లే రూపంలో మరియు శాసనాల రూపంలో బయటకు తీసుకొచ్చి పాత రోజుల్లో ఏమేమి చరిత్ర మనం ఉన్నాము అన్నది ప్రజలకు చేరువు చేసేదాన్ని పురావస్తు శాఖ అంటారు. అంటే మనం తెలుసుకున్న మన హిస్టరీని దృశ్య రూపంలో మ్యూజియంస్లో పొందుపరిచి తద్వారా ప్రజలందరూ వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకుంటమే మ్యూజియంస్ విభాగం చేస్తున్న పని.
2: ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మ్యూజియంలు ఉన్నాయండి?
3: మన ఆంధ్రప్రదేశ్ మాట విషయానికి వస్తే ముందుగా మన విజయవాడలో మన ఈ ఆకాశవాణి రేడియో ప్రసార కేంద్రానికి కోతవేటు దూరంలో బాపు మ్యూజియం అనే ఒక మ్యూజియాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మన పురావస్తు ప్రదర్శనశాల శాఖ ఆంధ్రప్రదేశ్ వారు నిర్మించడం జరిగింది. అదే మన ఆంధ్రప్రదేశ్కి తలమానికమైన ప్రదర్శనశాల. అయితే అంతకుముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో మనకి సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్తో పాటు స్టేట్ మ్యూజియం అనేది కూడా ఉండేది. సో అదే స్థాయిలో మనకి ఇక్కడ మ్యూజియం పెట్టాం, పురావస్తు శాఖ బాపు మ్యూజియం పెట్టడం జరిగింది. అది కాకుండా స్టేట్లో చాలా ప్రతి జిల్లాకి ఒక మ్యూజియం ఉండాలన్న ఒక పాలసీతో భాగంగా ప్రతి జిల్లాకి ఒక మ్యూజియం ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో లేనప్పటికీ ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ మ్యూజియంస్ ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్లో, కాకినాడలో, రాజమండ్రిలో, ఏలూరులో, గుంటూరులో, కర్నూలులో, అనంతపూర్లో, మైలవరంలో, కడపలో మనకి మ్యూజియంస్ ఉన్నాయి. ఇంకా కొన్ని లేని జిల్లాల్లో రానున్న రోజుల్లో నిర్మించబోతున్నాం.
2: సార్, ఇప్పుడు మ్యూజియం అనగానే ఇప్పుడు ఉదాహరణ మీరు ఇందాక చెప్పినట్టు సాలార్జంగ్ మ్యూజియం అనగానే మనకి సుల్తాన్లు పరిపాలించిన ఘట్టాలన్నీ అక్కడ కనపడతాయి. ఇప్పుడు మనకి బాబు మ్యూజియంలో కానీ మీరు చెప్పిన విశాఖపట్నం మ్యూజియంలో కానీ మనకి ముఖ్యమైన ఘట్టాలు లేదా వస్తువులు, రాజుల పరిపాలన వస్తువులు కానీ లేదా బౌద్ధ ఆరామాలకు సంబంధించిన వస్తువులు కానీ ఏమేమి ఉన్నాయి సార్?
3: కరెక్ట్గా ప్రశ్న అడిగారు. నిజాం వాడిన వస్తువులు, నిజాం ప్రభులు సేకరించిన వస్తువులన్నింటినీ ఒక చోటగా కేంద్రీకరించి దాన్ని సాలార్జంగ్ మ్యూజియంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో దొరికినవి కాకుండా మనకి అరబ్ దేశాల నుంచి కూడా కొన్ని వస్తువులను సేకరించి వాటిని సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సాలార్జంగ్ మ్యూజియం అనేది చాలా శోభాయమానమైన మ్యూజియం. చెప్పాలంటే ఇండియాలోనే 4-5 స్థానాల్లో ఇండియన్ మ్యూజియం, తర్వాత కలకత్తా నేషనల్ మ్యూజియం, ఇవన్నిటితో పాటుగా తనకు స్థానం ఉంది. అయితే ఇక్కడ మీరు అడిగిన అంశం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళు వాడిన వస్తువులు, వారు ముద్రించిన శాసనాలు, తర్వాత వారు వాడిన పరికరాలు, వారు నిర్మించిన దేవాలయాలు, ఆ దేవాలయాల్లో వాడిన విగ్రహాలు, ఇవన్నింటినీ ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రకమైన కళారీతి ఉంటుంది అన్నమాట. ఆ కళారీతిని బట్టి వాళ్ళు ఏ రాజులకు సంబంధించినవి అని చెప్తూ ఆ రాజులు నిర్మించిన దేవాలయాల్లో వాడిన విగ్రహాలనే కానీ, వాళ్ళు వేయించిన రాత్రి శాసనాలే కానీ, ఆ రాజు ఉపయోగించిన వస్తువులనే కానీ, తర్వాత రైట్ ఫ్రమ్ క్రీస్తు పూర్వం నుంచి సుమారుగా మనది మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా శాతవాహనులు పరిపాలన చేశారు. ఆ రోజుల్లో బౌద్ధం పరిడి వెళ్ళింది. బౌద్ధంలో వారు వాడిన వస్తువులు, వారు వాడిన కళాఖండాలు అన్నింటిని కూడా మనకున్న బాపు మ్యూజియంలోనే కానీ, అంతేకాకుండా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క యాంటిక్స్ అన్నీ లండన్

0: మ్యూజియంలో, అలా కాకుండా చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో కూడా పెట్టడం జరిగింది. మన యొక్క అపురూప కళాఖండాలన్నీ అక్కడ పెట్టాం. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఇక్కడ మ్యూజియంస్ లేవు కాబట్టి మన కళాఖండాలని అక్కడ ప్రదర్శించడం జరిగింది.
1: మరి తిమ్మరాజు గారు, ఇప్పుడు మన యాంటిక్స్ కొన్ని అక్కడ ఉన్నాయి అంటున్నారు కదా, లండన్లో కానీ ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో, అవి ఏమన్నా ఇక్కడికి తెచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
0: మా యొక్క శాఖ పరంగా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి పొలిటికల్ టాక్స్ ద్వారా రానున్న రోజుల్లో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే భాగంగా మన నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందు కొన్ని ఆబ్జెక్షన్స్ మనం తేవడం జరిగింది. మనకి కూడా రానున్న రోజుల్లో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి.
1: సార్ మరి ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి మ్యూజియంస్కి వెళ్ళాలి అనుకునే పిల్లలకి సమయ వేళలు అంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మ్యూజియంకి సెలవు కూడా ఉంటుంది కదా మీకు మెయింటెనెన్స్లో భాగంగా, మనకి ఈ వేళలు ఒకసారి మా శ్రోతలకు ఒకసారి చెప్తారా?
0: పట్టణంలో ఉన్న శ్రోతలకే కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకే కానీ ప్రతి యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మ్యూజియంస్ ఉంది కాబట్టి ఈ సెలవులను మీరు వినియోగించుకుని మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియంస్లో ఉన్న కళాఖండాలను వీక్షించవచ్చు. అంతేకాకుండా ఒక శుక్రవారం మినహా, పబ్లిక్ హాలిడేస్ మినహా, ప్రతిరోజు మ్యూజియంస్ పనిచేస్తాయి. మ్యూజియంస్లో ఉన్న స్టాఫ్ వాటిని వివరిస్తూ ఉంటారండి. అయితే ఈ సందర్భంగా పిల్లలకే కానీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి విద్యార్థులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే సెలవుల్లో మ్యూజియంస్ని వినియోగించుకుంటున్న ద్వారా మనకి ఒక ఇంట్రెస్ట్ అనేది మన చరిత్ర మీద మన సంస్కృతి మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. సో దట్ మన యొక్క లెర్నింగ్ స్కిల్స్ని మన ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేసుకుంటా ఒక అవకాశంగా భావించాలి. అంతేకాకుండా దృశ్య మాలిక్యంగా చూసినప్పుడు అవి ఫర్ ఎవర్ ఎప్పుడు మనకి గుర్తుండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజియంలో శాతవాహనుల యొక్క నాణ్యం చూస్తే పలానా నాణ్యం శాతవాహనుల కాలంది అనేది ఆ టైం పీరియడ్తో సంబంధించిన అంశం మన యొక్క బ్రెయిన్లో నాటుకుపోతుంది. సో దట్ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మనకు గుర్తుండటానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్ ఇప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు మీరు చెప్పిన శుక్రవారం మినహాయించి పబ్లిక్ హాలిడేస్ మినహాయించి మీరు చెప్పిన 10 నుంచి 5 గంటల మధ్యలో వస్తే టికెట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఎంట్రన్స్ టికెట్స్ రేట్స్ ఏమైనా ఉన్నాయా?
0: టికెట్స్ చాలా నామినల్గా ఉన్నాయండి. చెప్పాలంటే ఇప్పుడున్న ధరలతో పోలిస్తే చాలా తక్కువ టికెట్లే ఉన్నాయి. టికెట్లు ఖరీదని కాదు, అందరూ ఎఫర్ట్ చేయగలిగిన స్థాయిలోనే టికెట్లను ప్రభుత్వం నిర్ధారించారు.
1: ఓకే, మనం మ్యూజియంకి వెళితే మనం విజ్ఞానంతో పాటు ఆహ్లాదాన్ని కూడా పొందుతాం. అయితే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మీ పరిధిలోకి ఇప్పుడు ఈ బౌద్ధారామాలు తర్వాత ఈ డిగ్గింగ్ అంటే తవ్వకాల్లో వచ్చే యాంటిక్స్ ఇవి కూడా మీ పరిధిలోకి వస్తాయి కదా?
0: అవునండి, పురావస్తు శాఖ అంటే మ్యూజియంసే కాదు, మొట్టమొదటిగా ఎక్స్ప్లోరేషన్ చేస్తాం అంటే ఫస్ట్ ఒక ప్రదేశాన్ని ఒక చారిత్రక ప్రదేశంగా గుర్తించి చారిత్రక గుర్తించిన ప్రదేశాన్ని తవ్వకాల ద్వారా తవ్వి తవ్వకాలు జరిపి త్రవ్వకాల్లో బయటపడిన యాంటిక్స్ని మ్యూజియంస్లో డిస్ప్లే చేస్తామంట. అంటే పురావస్తు శాఖలో భాగం ఏంటంటే ఎక్స్ప్లోరేషన్, ఎక్స్కవేషన్స్ అండ్ మ్యూజియం డిస్ప్లే.
1: ఓకే,
0: నా పరిధిలో 2018-17 ప్రాంతంలో, 2014-17 ప్రాంతంలో ఏకొత్తపల్లి అనే ప్రాంతంలో,
1: ఏ జిల్లా అండి అది?
0: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఉన్న కొత్తపల్లి అనే ప్రాంతంలో ఒక బౌద్ధ మహాస్తూపాన్ని తవ్వి అందులో ఉన్న అనేక శాసనాలను బయటకు తీసుకుని తర్వాత అనేక రిలిక్స్ని బయట పెట్టి కాకినాడ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా పోలవరం ముంపు గ్రామాలైన రుద్రమకోట మరియు రాయనపేట అనే 2 జిల్లాల్లో 2 ప్రాంతాల్లో ఆది మానవులు నివసించిన సమాధుల్ని తవ్వి ఆది మానవులు వాడిన సుమారుగా 3000 సంవత్సరాల క్రితం నాడు ఆది మానవులు వాడిన రాతి పూసలే గాని, వాళ్ళ పనిముట్లే గాని, రాతి కొండలే గాని రకరకాలన్ని త్రవ్వకాలు చేసి ప్రజెంట్ ఏలూరు మ్యూజియంలో చాలా శోభాయమానంగా వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. ఏలూరు, పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శ్రోతలందరూ దాన్ని చూసి మీరు వీక్షించవచ్చు. ఆనాటి ప్రజలు వాడిన వస్తువులను చూసినప్పుడు ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందా, ఆ రోజు నుంచి కూడా మానవుడు ఇంత జ్ఞానంతో ఉన్నాడా అనే ఒక ఆశ్చర్యానికి కూడా మనం లోనవుతాం. మనకి ఈ మ్యూజియంస్ వల్ల ఒక ఇన్నోవేషన్, ఒక క్రియేటివిటీ, ఒక ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సిస్టంలో.
1: ఓకే, తిమ్మరాజు గారు ఇప్పుడు మనకి బౌద్ధ ఆరామాలు అన్నారు కదా, అందులో భాగంగా ఇప్పుడు ఘంటసాల, అమరావతి ఇవేమిటి సార్? మరి
0: అవునండి, మన ఆంధ్రప్రదేశ్లో రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి కడప జిల్లా వరకు బౌద్ధ మతానికి పెట్టింది పేరు మన ఆంధ్రప్రదేశ్. ఆనాటి శాతవాహన ప్రభువులు ఈ యొక్క బౌద్ధ మతాన్ని విరివిగా వ్యాప్తి చేశారండి. ఆ కోవలోకి చెందిందే ఈ ఘంటసాలే కానీ,

0: అమరావతి గాని, ఖమ్మం జిల్లాలో ఉన్న నేలకొండపల్లి గాని, అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదుర్రు, గుంటుపల్లి, పావురాలకొండ, బుద్ధనకొండ, బొజ్జనకొండ, శంఖారామం, అనేక బౌద్ధారామాలు ఉన్నాయి. ఆ బౌద్ధారామాలే ఒక మ్యూజియంస్గా కూడా మేము తీర్చిదిద్దడం జరిగింది. మీరు ఆ బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్తే అక్కడ తవ్వినట్టుని అక్కడే ఒక మ్యూజియంస్ లాగా పొందుపరచడం జరిగింది. సో ఎక్స్క్యూటెడ్ సైట్సే మాకు అక్కడ మ్యూజియంస్ కింద ఉన్నాయి, వాటిని సైట్ మ్యూజియంస్ అని కూడా అంటారు.
1: మ్యూజియం అంటే ఊరికే కేవలంగా వెళ్ళి ప్రదర్శనకు చూసేసి మనం ఆహ్లాదాన్ని పొందడమే కాదు.

0: సాలార్జంగ్ మ్యూజియం లాంటి మ్యూజియం డెవలప్ కావాలంటే ప్రభుత్వం నుంచి కానీ లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా భవిష్యత్తులో ఏర్పాటు చేయడానికి?
1: మన ఆంధ్రప్రదేశ్లో బాపు మ్యూజియంని ఇంచుమించు రామారామి అదే స్థాయికి చెందిన మ్యూజియంగా మనకున్న వనరుల దృష్ట్యా తీర్చిదిద్దడం జరిగింది. అయితే మన అమరావతి నూతన రాజధాని ఏర్పడిన పిదప మనకి మా పురావస్తు ప్రదర్శనశాల శాఖ వారికి అక్కడ ఒక స్టేట్ మ్యూజియం డెవలప్ చేసుకుంటానికి కూడా స్థలం అడగడం జరిగింది. సిడిఆర్ఏలో కేటాయింపులు కూడా చేశారు. రానున్న రోజుల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన అనేక కళాఖండాలు హైదరాబాద్లో ఉన్నాయండి, అవన్నీ తీసుకొచ్చి సాలార్జంగ్ మ్యూజియంకి స్టేట్ మ్యూజియంకి ధీటుగా మన అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్లో మ్యూజియం నెలకొల్పడానికి మా శాఖ ప్రయత్నం చేస్తుందండి. మ్యూజియంస్ అంటే వినోదం మాత్రమే కాకుండా విజ్ఞానం పెంచాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల మ్యూజియంస్ టికెట్లు కూడా లేవు, కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మ్యూజియంస్కి ఎందుకు వెళ్ళాలంటే ఎవరైనా కానీ మనమే కానీ మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలి, మన వంశం ఏంటి, మన తాతలు ఎవరు, మన ముత్తాతలు ఎవరు అని ప్రతి ఒక్క జీవికి వాళ్ళ యొక్క పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. అలాగే మన సమాజంలో యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ సొసైటీ మనం మన యొక్క సొసైటీ, మన పూర్వీకులు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన యొక్క పూర్వీకులు ఎలా నివసించారు, మనం ఎలా ఉంటున్నాము, మనం నెక్స్ట్ తరానికి మనం ఏమిస్తాం అనేది హెరిటేజ్. అంటే మన పూర్వీకులు మనకిచ్చిన దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని హెరిటేజ్ అంటారు. ఆ హెరిటేజ్ని మ్యూజియంస్లో నిక్షిప్తం చేసి ప్రజలందరికీ చూపించడమే పురావస్తు శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ మ్యూజియంస్ని తప్పనిసరిగా వీక్షించి దర్శించి తద్వారా విజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాం.
0: తిమ్మరాజు గారు, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ మ్యూజియం సందర్శిస్తే మంచి విజ్ఞానం వస్తుంది అంటున్నారు, దీనికి అనుబంధంగా ఇప్పుడు ఏపీ టూరిజం వాళ్ళు ప్యాకేజీలు పెడతారు కదా, ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం వన్ డే టూరు లేదా విజయవాడ వన్ డే టూరు ఇలా అలా పెట్టినప్పుడు మీరేమన్నా ఏపీ టూరిజం వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఏమైనా స్కీమ్లు ఏమైనా పెట్టారా?
1: వాళ్ళ యొక్క షెడ్యూల్లో భాగంగా మా యొక్క బాపు మ్యూజియమే కానీ మా యొక్క ఆర్కియాలజికల్ సైట్స్, మా యొక్క మ్యూజియంస్ను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా యొక్క సందర్శన స్థలాలన్నింటినీ వాళ్ళు టూరిస్టులకి చేరవేస్తారు, చాలా టూరిస్టులు కూడా వీక్షించడం జరుగుతుంది.
0: చాలా సంతోషం సార్. ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా మ్యూజియంలు సందర్శన ఓన్లీ వినోదం విజ్ఞానమే కాదు, మన చారిత్రక ఆధారాలని అక్కడ నిగూఢపరిచాము, మనం వెళితే మన నాగరికత ఎప్పటి నుంచో అక్కడ డెవలప్ అయి ఉన్నామో ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఒక శుక్రవారం మినహాయించి మిగతా అన్ని రోజుల్లో 10 నుంచి 5 గంటలలోపు వెళ్ళి సందర్శన కేవలం తక్కువ ధరతోనే ప్రవేశ రుసుము టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తిమ్మరాజు గారు తెలియజేస్తున్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పురావస్తు శాఖ చేస్తున్న కృషిని గురించి శ్రీ కె తిమ్మరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: ఇప్పుడు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం సందర్భంగా ఏపీ శాక్స్ డైరెక్టర్ డాక్టర్ కె నీలకాంతరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
0: ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధికారక హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాడడం లాంటి వివరాలు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు. ఏపీ శాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు, వీరు ఐఏఎస్, వారిని అడిగి వారి సొసైటీ నుంచి ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న సేవలు ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నీలకంఠారెడ్డి గారు.
4: నమస్కారం అండి.
0: మీరు ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న పనుల గురించి తెలుసుకునే ముందు అసలు ఎయిడ్స్ అంటే ఏమిటి, ప్రజలు ఎందుకు అవగాహన పెంచుకోవాలి, ఇది అంత ప్రమాదకరమైన వ్యాధి?
4: ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 20 సంవత్సరాల పైబడి మన రాష్ట్రంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కొరకు పనిచేస్తోంది. ఆ ఎయిడ్స్ గురించి గత 20-30 సంవత్సరాల నుంచి కూడా వింటున్నాము. హెచ్ఐవిని కానీ ఎయిడ్స్ కానీ నియంత్రించలేము అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. అంటే పూర్తిగా మందు లేదు అనేది. అంటే చాలా జబ్బులకు మనకి ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది, టీకా అనేది కూడా కనుగొనడం జరిగింది. కానీ ఒక హెచ్ఐవికి మాత్రము అటు టీకా లేదు, ఇటు పూర్తిగా నయం చేయడానికి మందు కూడా లేదు. ఒక వ్యక్తికి హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ సోకినప్పుడు కేవలం నియంత్రించడం ద్వారానే అతని లైఫ్ స్పాన్ కానీ అతని

0: జాగ్రత్తగానే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకిన తర్వాత ఇంకా దాని నుంచి విముక్తి అనేది పూర్తిగా ఉండదు. శరీరంలో ఉన్నటువంటి వైరస్ ని నియంత్రించుకోగలిగితే ఖచ్చితంగా అతను మామూలు మనిషిలాగానే జీవించడానికి అవకాశం ఉంటుంది. ఏపీ శాక్స్ తరపు నుంచి అయితే మేము గత 20 సంవత్సరాల పైబడి వీటి మీద ప్రజలకు అవగాహన కల్పించడము, అంటే దీనికి మందు లేదు కాబట్టి పూర్తిగా నయం అవడానికి నివారణ ఎలాగ చేయాలి, ఒకవేళ ఈ జబ్బు సోకినట్టయితే ఎలాగ నియంత్రించుకోవాలనేది మేము అందరికి కూడా తెలియజేస్తున్నాము. సో నివారణ ఏంటంటే ముఖ్యంగా మేము చేపడతా ఉండేది ప్రజలకు దీని గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడం, వాళ్ళని అప్రమత్తం చేయడము, ఇది ఈ హెచ్ఐవి అనేది ఏ రకంగా సోకుతుంది, సో దీని నుంచి మీరు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నిరంతరము ప్రజలకు ఎడ్యుకేటివ్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే సమాజంలో ఏవైతే కొన్ని వర్గాలు ఉన్నాయో ఈ హెచ్ఐవికి కానీ ఎయిడ్స్ కానీ, అంటే వల్నరబుల్ గ్రూప్స్ అంటాం, అంటే వాళ్ళ వ్యవహార శైలి వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ జీవన శైలి వల్ల కావచ్చు, వాళ్ళ జీవనోపాధుల కొరకు వాళ్ళు చేపడుతున్నటువంటి వృత్తులు కావచ్చు, వీటి వల్ల ఏంటంటే వాళ్ళని హై రిస్క్ గ్రూప్స్ గా మేము కొంతమందిని కేటగరైజ్ చేసాం. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ వస్తారు, అంటే కమర్షియల్ సెక్స్ చేసేవాళ్ళు, అట్లాగే మేల్ టు మేల్ సెక్స్ వర్కర్స్ అని చెప్పేసి వాళ్ళొక కేటగిరీ ఉన్నారు, అట్లాగే ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి మనం చూస్తుంటాం, సో వాళ్ళొక వర్గంగా ఉన్నారు. అట్లాగే ఈ మధ్య మనకు ఈ ఇంజెక్టబుల్ డ్రగ్ యూజర్స్ అంటాం, అంటే ఈ సూదులు సిరంజిల ద్వారా ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు, అట్లాగే మైగ్రెంట్స్ అనేసి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళు, ఈ ట్రక్కర్స్ అంటాం అంటే లాంగ్ డిస్టెన్స్ 500-1000 కిలోమీటర్ల దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు కావచ్చు, ఆ వెహికల్స్ లో పనిచేసే క్లీనర్లు కావచ్చు, అంటే వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక 5-6 కేటగిరీలు మేము వీటిని గుర్తించి ఇవి హై రిస్క్ గ్రూప్స్ కాబట్టి వీళ్ళ ద్వారా హెచ్ఐవి స్ప్రెడ్ కాకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళ మీద ప్రత్యేకంగా పనిచేయడానికి ఎన్జిఓస్ ని గుర్తించడం జరిగింది.
1: సార్, రకరకాల గ్రూపులుగా వీళ్ళని ఐడెంటిఫై చేశారు, ఓకే. అసలు ఇప్పుడు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ప్రస్తుతం మన దేశంలో ఏ స్థాయిలో ఉంది, అలాగే మన రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది?
0: మనకు రీసెంట్ గా వచ్చినటువంటి అంచనాల ప్రకారం అయితే భారతదేశంలో ఇంచుమించు 25 లక్షల వరకు హెచ్ఐవి బారిన పడినటువంటి ప్రజలు ఉన్నారు. సో 25 లక్షల్లో ఆంధ్రప్రదేశ్ సంఖ్యకు వచ్చినప్పటికి 3 లక్షల దాకా ఉన్నారు, అంటే మొత్తం 25 లక్షల భారతదేశంలో ఉన్నటువంటి హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క పర్సంటేజ్ 12.1% అని చెప్పొచ్చు. అంటే భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం మహారాష్ట్ర తర్వాత, కాబట్టి ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే గత 10-15 సంవత్సరాలు తగ్గుతూ వస్తుంది, ఇప్పుడు తగ్గుతూ వచ్చినప్పటికీ ఇంకా మనకు ఒక 3 లక్షల వరకు ఉన్నారు. దీంట్లో ఏంటంటే ప్రెవలెన్స్ అంటాం, అంటే మనకు ఈ అడల్ట్ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి జనాభాలో ఎంత శాతం జనాభాకి ఎంతమంది ఉన్నారన్నప్పుడు మనం భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం ప్రెవలెన్స్ లో కూడా. కాబట్టి ఇంకా కొంత ఉధృతంగా ఇప్పుడు మేమైతే ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో సో అవి ఇంకా ముందు కొనసాగించడానికి అన్ని ప్రణాళికలు తయారు చేసుకున్నాము, వచ్చే రోజులు ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాం.
1: డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం 2వ స్థానంలో ఉన్నాను, మరి హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వం అందించే సహాయ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఏపీ శాక్స్ ద్వారా?
0: అంటే దీంట్లో ఏమవుతుందంటే ఎవరికన్నా ఇప్పుడు హెచ్ఐవి సోకింది అని అనుమానం ఉన్నా, లేదు ఇప్పుడు రిస్కీ బిహేవియర్ అంటాం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ, తర్వాత కొద్దిగా అసురక్షితమైన లైంగిక సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టు ICTC కేంద్రాలు అంటాం, ఇంచుమించు అంటే ప్రతి PSCలో కూడా ఈ ICTC కేంద్రంగా దాన్ని పరిగణించబడి ఈ హెచ్ఐవి సంబంధించిన టెస్టులు చేస్తున్నాము. అట్లాగే స్టాండలను ICTCs అంటాం, అది పూర్తిగా ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. సో అట్లాంటి చోటుకి వెళ్ళి ఎవరైనా సరే వ్యక్తి అతనికి అనుమానం ఉన్నప్పుడు హెచ్ఐవి సోకిందేమో అక్కడికి వెళ్ళి టెస్టింగ్ వెళ్ళడము, అక్కడ ఫ్రీగా కౌన్సిలింగ్ తర్వాత టెస్టింగ్ రెండు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో ICTCలో వాళ్ళు టెస్టింగ్ అయిన తర్వాత హెచ్ఐవి ఆ వైరస్ సోకింది అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత ERT సెంటర్స్ అని చెప్పేసి అవి కూడా ఏపీ శాక్స్ పరిధిలోనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ERT సెంటర్స్ లో వాళ్ళకి ప్రతి నెల కూడా ఆ ERT మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ప్రతిరోజు ఒక పిల్ వేసుకోవాల్సి ఉంటుంది, నెల అవగానే మళ్ళీ ERT సెంటర్ రావడము, అక్కడ మళ్ళీ కొన్ని టెస్టులు చేయడం వాళ్ళకు. సో వాళ్ళ వైరల్ లోడ్ తగ్గిందా, ఎట్లాగుంది, మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మళ్ళీ వాళ్ళకు నెలకు సరిపడా డ్రగ్స్ అనేది మందులు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
1: సార్, మీరు ఎలాగో PSCల గురించి ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ హెచ్ఐవి సోకిన వ్యక్తి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ బిడ్డను కనేటప్పుడు తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు?
0: రాష్ట్రంలో ఇంచుమించు ఒక 2.5 లక్షల వరకు మన దగ్గర ERT మందులు తీసుకుంటున్నారు. సో ఈ ERT మందులు తీసుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది అంటే తర్వాత కన్సీవ్ అవుతారు, అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు. సో వాళ్ళకు మనం తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు కన్సీవ్ అవుతారు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా తూచా తప్పకుండా ERT డ్రగ్లు వాడాలి. అది ఏ ఒక్క నెల మిస్ అయినా కూడా మళ్ళీ బిడ్డకు సోకే ప్రమాదం ఉందిగా.

0: కాబట్టి గర్భిణీ స్త్రీ ఒకవేళ హెచ్ఐవి సోకి ఉంటే మాత్రం ఖచ్చితంగా మందులు వాడాలనేది ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే 32 నుంచి 36 వారాలు అంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటాం, ఆవిడకి ఏంటంటే 8th-9th మంత్ మధ్యలో ఈ వైరల్ లోడ్ టెస్ట్ అనేది చేస్తాం. సో ఆ వైరల్ లోడ్ టెస్ట్ ని బట్టి తనకి ఇంకా మందులు ఎక్కువ ఇవ్వడమా లేకపోతే అంటే వైరస్ అనేది కంట్రోల్లో ఉండాలి, ఆ స్కోర్ కౌంట్ ఉంటుంది అనమాట, ఆ శరీరంలో ఆ కౌంట్ కన్నా తక్కువ ఉన్నట్టయితే బిడ్డకు సోకే ప్రమాదం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు హెచ్ఐవి సోకినటువంటి వాళ్ళు వాళ్ళని నిరంతరం వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఖచ్చితంగా టెస్టులు చేయించడం ఒకటి, ఈ 32-32 సెకండ్ అంటే 32 నుంచి 36 వారాల మధ్యలో టెస్ట్ చేయడం ఒకటి, తూచా తప్పకుండా చేసినట్టయితే ఖచ్చితంగా తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా మనం ఏర్పాటు చేయొచ్చు.
1: ఇప్పుడు ఎయిడ్స్ సోకిన వారు అనగానే ఇప్పుడు వాళ్ళని సమాజం నుంచి వెలివేసిన వాళ్ళలాగా లేకపోతే వాళ్లే ఆత్మన్యూనత భావానికి లోనైపోయి ఇప్పుడు సమాజం నుంచి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతారు, అలా సోకిన వారి పట్ల సమాజం ఏ విధంగా
0: అంటే ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు బాధపడ్డారో సో వాళ్ళని అంటే వాళ్ళ హక్కులు చాలా సందర్భాల్లో మనం చూసాం, వాళ్ళకి ఏంటంటే పనిచేసే చోట నుంచి పంపించేయడము, చాలా చోట్ల ఏంటంటే ఈవెన్ స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఒకవేళ తల్లిదండ్రులు హెచ్ఐవి సోకినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు కూడా వచ్చినట్టయితే అక్కడ స్కూళ్లలో కూడా పిల్లల్ని చేర్చుకోకపోవడము. అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే హెచ్ఐవి బారిన పడినటువంటి వాళ్ళకి హాస్పిటల్స్ లో వాళ్ళకి సర్జరీస్ చేయకపోవడం కావచ్చు, ట్రీట్మెంట్ చేయకపోవడం కావచ్చు, లేదు ఒక చోటుకి వస్తే ఇంకొక చోటుకి రెఫర్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ గత కొంతకాలంలో గమనిస్తూ వచ్చాం. దీనికి ఏం చేసినట్టు కేంద్ర ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక చట్టం అమల్లోకి తీసుకొచ్చాయి, హెచ్ఐవి నియంత్రణ మరియు అంటే ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పి 2017 యాక్ట్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఎవరికైతే స్కూల్స్ లో కావచ్చు అట్లాగే పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు వాళ్ళని అంటే వెలివేయడం కానీ వాళ్ళని స్టిగ్మా అంటాం మామూలుగా వాళ్ళని వివక్షకు గురి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఈ చట్టము తూచా తప్పకుండా అమలు అవ్వడానికి ప్రతి జిల్లాలో కూడా అంబడ్స్మెన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది, ప్రతి జిల్లాలో కూడా డిఎం అండ్ హెచ్ఓ ఉంటారు. సో ఏదన్నా వాళ్ళకు లోకల్ గా గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఎం అండ్ హెచ్ఓ నోటీస్ తీసుకెళ్లొచ్చు. డిఎం అండ్ హెచ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఈ వివక్ష గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని వాళ్ళ కార్యాలయం ద్వారా సంప్రదించి సందర్శించి కూడా ఇవి వీళ్లకు న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.
1: సార్, అదే సందర్భంలో ఇప్పుడు హెచ్ఐవి సోకిన వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అతను తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆహార నియమాలు కానీ మరే ఇతర వివరాలు కానీ?
0: అంటే మనకు ఈ ఏఆర్టీ డ్రగ్స్ అనేది ఇంతకు ముందు కనిపెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకినప్పుడు అంటే వాళ్ళు కొద్దిగా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనేది ఉంది, ఇప్పుడు కూడా అది ఉంది. బట్ ఏఆర్టీ డ్రగ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతిరోజు అంటే వాళ్ళు ఇంకా ఒకసారి హెచ్ఐవి వైరస్ సోకిన తర్వాత వాళ్ళ జీవిత కాలం కూడా హెచ్ఐవి ఏఆర్టీ డ్రగ్స్ వాడాల్సిందే. అంటే ఆ ఏఆర్టీ డ్రగ్స్ వాడకుండా మానివేస్తే మాత్రం మళ్ళీ వైరస్ శరీరంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
1: ఏఆర్టీసీ డ్రగ్స్ అంటే ఏమిటి మీరు మొదటి నుంచి?
0: అంటే యాంట్రీ రిట్రోవైరల్ డ్రగ్ అని చెప్పేసి మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సప్లై చేయబడుతున్నాయి, ఇది ఉచితంగా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లో దీని ధర ఏంటంటే 2500 నుంచి 3300 వరకు ఉంటుంది, కానీ ప్రతి హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ఈ ఏఆర్టీ మందులు కూడా ఒక ఒక పిల్లి వేసుకున్నట్టయితే. సో హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి కూడా నార్మల్ లైఫ్ స్పాన్ గా లీడ్ చేయొచ్చు, దీన్ని ఎక్కడ కూడా మానివేయకుండా ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు చాలా మంది హెచ్ఐవి సోకిన ఎక్కువగా యువతలో అతను తెలుసో తెలియకో వివాహానికి సిద్ధపడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఈ వ్యక్తి వివాహం చేసుకోవచ్చునా?
0: అంటే ఇప్పుడు మనం ఇంకా కొన్ని సందర్భాలు చూస్తున్నాము, అంటే తల్లి తండ్రి ఇద్దరూ హెచ్ఐవి పాజిటివ్ అయ్యి ఉండి కూడా సో వాళ్ళు ఈ ఏఆర్టీ డ్రగ్స్ క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే వాళ్ళకి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి సోకదు. అంటే ఏఆర్టీ డ్రగ్ అంత అడ్వాన్స్డ్ డ్రగ్ అనమాట, కాబట్టి ఒక హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి హెచ్ఐవి సోకనటువంటి వ్యక్తిని హెల్తీ వాళ్ళని చేసుకున్నప్పటికీ పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యకరంగానే పుట్టడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ డ్రగ్స్ వాడడం వల్ల దాన్ని కంట్రోల్ చేయొచ్చు,
0: సోకకుండా కూడా చూడొచ్చు. అవునండి,
1: కేవలం డ్రగ్స్ తీసుకుంటే మాత్రం,
0: తీసుకుంటే అంటే ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవాలి.
1: హెచ్ఐవి సోకిన వారికి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే అతను మళ్ళీ రికవర్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ అది పెరిగే అవకాశం ఉందా?
0: అంటే పెరిగేవాడుకంటే ఇప్పుడు ఈ ఏఆర్టీ డ్రగ్స్ వాళ్ళు వాడిన తర్వాత కొంతకాలం మానేసి మళ్ళీ అంటే ఈ ఇర్రెగ్యులర్ గా వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వైరస్ కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఆ డ్రగ్ వల్ల. అప్పుడు ఏం చేస్తుంటే సెకండ్ లైన్ ఆఫ్ ఏఆర్టీ డ్రగ్స్ అని చెప్పి ఇంకా కొంత డోసేజ్ పెంచి పవర్ పెంచి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
1: నిర్లక్ష్యంగా ఉంటే అది పెరిగిపోతుంది.
0: నిర్లక్ష్యంగా ఉంటే అంటే ప్రతిరోజు వాడకుండా ఉంటే మాత్రము ఆ వైరస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఆ వైరస్ పెరుగుతూ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు శారీరకంగా వేరే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మీరు ఏపీ శాఖ తరఫున ఇప్పుడు స్కూల్స్ లో కానీ కాలేజీల్లో కానీ లేకపోతే సమాజంలో కానీ మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?
0: ఇప్పుడు ఈ మధ్య మనం గమనిస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఎక్కువగా స్కూల్స్ లో తర్వాత హై స్కూల్స్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజెస్ లో కూడా ఎక్కువ కొద్దిగా స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఈ మధ్య

0: పాజిటివ్ వచ్చినటువంటి కేసెస్ చూసినప్పుడు, ఆ ఏజ్ గ్రూప్ చూసినప్పుడు యంగ్స్టర్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అందుకని ఏం చేస్తున్నామంటే జూనియర్ కాలేజ్ రెడ్ రిబ్బన్ క్లబ్స్ అనే ఏర్పాటు చేశాం. దానికి ఏపీ శాక్స్ నుంచి మేము ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు రెడ్ రిబ్బన్ క్లబ్స్ ద్వారా ఏం చేస్తారంటే ఈ హెచ్ఐవి తర్వాత ఎయిడ్స్ సంబంధించినటువంటి కార్యక్రమాల మీద అవగాహన కల్పించడము, పిల్లలకు ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడము, ఎస్ఏ రైటింగ్స్ పెట్టడము, క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడము, వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవడము, అట్లాగే ఇవి ప్రభుత్వ కళాశాలలో కూడా ప్రైవేట్ కళాశాలలో కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పాం. అంటే దీంట్లో ఏంటంటే టీనేజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు బిహేవియర్ ప్యాటర్న్స్ ప్రాపర్గా ఉండవు, తర్వాత ఈ మధ్య కొద్దిగా డ్రగ్స్కి ఎక్కువగా చూస్తున్నాం, సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు, తర్వాత వీటి వల్ల ఏమవుతుందంటే సో వాళ్ళని అప్రమత్తం చేసే అవసరం ఉంది కాబట్టి, తర్వాత వాళ్ళకి ఎడ్యుకేటివ్ పర్పస్ కూడా ఏం చేశామంటే ఈ మాడ్యూల్స్ అని తయారు చేసేసి పంపించాం. సో ప్రతి కాలేజీలో కూడా వాళ్ళు జస్ట్ ఒక బార్ కోడ్ వాళ్ళు స్కాన్ చేసుకుంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఆ మాడ్యూల్స్ ఒక 3-4 మాడ్యూల్స్ ఉన్నాయి. సో వాటిని ఒక్కొక్క మాడ్యూల్ 15-20 మినిట్స్ ఉంటుంది అంతే. సో ఆ మాడ్యూల్ వాళ్ళు చూడగలిగితే ఖచ్చితంగా హెచ్ఐవికి సంబంధించిన పూర్తి అవగాహన వాళ్ళకి వస్తుంది. అట్లాగే రిస్క్ అసెస్మెంట్ టూల్ అని చెప్పేసి కూడా అది కూడా ఆన్లైన్లోనే, ఆ రిస్క్ అసెస్మెంట్ టూల్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఒక 5-6 ప్రశ్నలు ఉంటాయి. సో ఆ ప్రశ్నలు వీళ్ళు సమాధానం వాళ్ళు తెలియజేసినప్పుడు వాళ్ళు అంటే రిస్క్ లో ఉన్నారా, వాళ్ళు హెచ్ఐవి టెస్టింగ్కి వెళ్లాలా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. అంటే ఇట్స్ సెల్ఫ్ అసెస్మెంట్ టూల్. నార్మల్ ఏంటంటే హెచ్ఐవితో మెయిన్ స్టిగ్మా అంటే దీనివల్ల ఏంటంటే బయటకు తెలిస్తే ప్రాబ్లం ఏమో, వివక్షకు గురి చేస్తారేమో అని చెప్పేసి భయం ఉంటుంది కాబట్టి ఎవరితో చర్చించడానికి ఇష్టపడరు. కాబట్టి వీళ్ళంతకు వీళ్ళు స్వయంగానే సొంతంగానే ఈ మాడ్యూల్స్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు, ఈ రిస్క్ అసెస్మెంట్ టూల్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది కానీ అయినప్పటికీ ఇప్పుడు కౌమార దశలో ఉన్న వాళ్ళంటే తెలిసి తెలియక ఏదో శారీరక సంబంధం దగ్గర, కాలేజీ స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో కూడా ఇలాంటి కేసులు ఎదురవుతూ ఉంటాయి. మరి వాళ్ళకి మీరు యూనివర్సిటీ స్థాయిలో వాళ్ళకి ఏ విధంగా
0: ఇప్పుడు ఇంతకుముందు తెలియజేసినట్టు ఏంటంటే ఈ రెడ్ రిబన్ క్లబ్స్ ద్వారా అవగాహన కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం. అట్లా ఈ మాడ్యూల్స్ ఒకటి పంపించడం జరిగింది. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ అని చెప్పేసి ఒక 2-3 నెలల క్రితం చేశాం. ఇంటర్నేషనల్ యూత్ డే నాడు మొదలు పెట్టేసి ఒక 90 రోజుల పాటు చేశాము. సో దాని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హై స్కూల్స్ అట్లాగే కళాశాలలు జూనియర్ కాలేజ్ అన్ని కూడా కవర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ కూడా వీటి మీద అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేశాం.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో సార్
0: ఈ హై స్కూల్స్ కానీ కళాశాలలు కానీ గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్లో మేము చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటంటే 5,000 గ్రామాలు ఎంపిక చేసుకుని ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పేసి మా రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది. ఈ 5,000 గ్రామాలని ఏపీ శాఖ సిబ్బంది అట్లాగే ఎన్జిఓ సిబ్బంది సో వీళ్ళందరూ కూడా సందర్శించి అక్కడ అవగాహన కల్పించడము, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కళాశాలలు కావచ్చు స్కూల్స్ కావచ్చు సో వాటి వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా పిల్లలకు అవగాహన కల్పించడం అనేది ఏర్పాటు చేశాం.
1: ఇప్పుడు మీరు ప్రారంభంలో ఎయిడ్స్ సోకిన వ్యక్తికి అతనికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అంటున్నారు సమాజంలో, ఎలాంటి రైట్స్ సార్?
0: అతను పనిచేసే ప్రదేశంలో అతన్ని ఒక వివక్షకు గురి చేసిన లేదు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతనికి హెచ్ఐవి పాజిటివ్ డాక్టర్ తెలిసినప్పుడు ట్రీట్మెంట్ చేయకుండా వెనక్కి పంపించేసినా లేదు ఇంకో హాస్పిటల్ రెఫర్ చేసినా కూడా ఖచ్చితంగా దాన్ని అతను ప్రొటెస్ట్ చేయొచ్చు. అట్లాగే డిఎం అండ్ హెచ్ఓ ఓంబడ్స్మన్ ఉంటాడు కాబట్టి అతను కంప్లైంట్ చేసి మళ్ళీ అతనికి ఏవైతే అతనికి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందో అవన్నీ కూడా ఏర్పాటు చేసే విధానము అమల్లో ఉందండి.
1: సార్ మరి ఇంతకుముందు మనం ప్రారంభంలో మీరు చెప్పారు లారీ డ్రైవర్లు లేకపోతే ట్రాన్స్జెండర్స్ లేకపోతే ఇంకా ఎవరైతే ఈ వ్యాధిని ఎక్కువగా
0: అంటే ప్రబల ప్రమాదం ఉంది వల్నరబుల్ గ్రూప్స్ అంటే హై రిస్క్ గ్రూప్స్
1: వాళ్ళని కంట్రోల్ చేయడానికి పర్టికులర్గా ఈ సంవత్సరం మీరు చేపట్టిన ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
0: అంటే మనకి ఇంతకుముందు ఎన్జిఓస్ అని మీకు తెలియజేశాను. అంటే మనకు రాష్ట్రంలో ఒక 109 ఎన్జిఓస్ ఉన్నాయి. ఈ 109 ఎన్జిఓస్ కూడా ఏంటంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఈ హై రిస్క్ గ్రూప్స్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎం, ట్రాన్స్జెండర్, ట్రక్ డ్రైవర్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు, రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి నిరంతరం ఏంటంటే.
2: మీరింతవరకు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ కె నీలకంఠరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మహానటి సావిత్రి గారి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: నేను మీతో మాట్లాడటం నాకెంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది.

నా సినిమా జీవితం ప్రారంభమైన తర్వాత నేను మొట్టమొదటిసారిగా దజవాడ ప్రోగ్రాం ఇవ్వడం ఇదే మొదటిసారి. మొట్టమొదటి చిన్నప్పుడు పిల్లల ప్రోగ్రాంలోనూ అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతూ ఉండేదాన్ని ఇక్కడ దజవాడ రేడియో స్టేషన్ కు వచ్చి. నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే. మొట్టమొదటి నేను డాన్సులు నేర్చుకున్నాను. డాన్సులు నేర్చుకున్న తర్వాత ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండేదాన్ని. మొదటి నుంచి మా ఇంట్లో అందరూ కూడా సినిమాలు యాక్ట్ చేస్తే బాగుంటుంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి, బాగా చేస్తుంది డాన్స్ అని చెప్పని అనేవాళ్ళు. కానీ చాలా వరకు వ్యతిరేకంగా ఆ ఫ్యామిలీ గర్ల్స్ అంతా సినిమాల్లో చేయటమేంటి అది అని చెప్పని అసలు డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడే 2-3 సంవత్సరాలు మా వాళ్ళంతా కొంచెం దూరంగా చూడటం మొదలు పెట్టారు. సరే పైకి వస్తుంది బాగా చేస్తుంది అని ఒకంతవరకు అభిప్రాయం తెలిసిన తర్వాత నాకు మా ఇంట్లోనే మా పెద్దనాన్న గారు వాళ్ళంతా ఎంకరేజ్ చేసి నన్ను మద్రాసు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత మొట్టమొదటి జెమ్ని స్టూడియోలో ఎవరో తెలిసిన వాడు ఉంటే మా నాన్నగారు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే డాన్స్ చాలా బాగా చేస్తున్నారు, చాలా చిన్నపిల్లగా ఉంది, ఇంకో 2 సంవత్సరాలు పోయిన తర్వాత తీసుకురండి అన్నారు. సరే డివిటీ ఏం బాగలేదు, మనం అక్కడికి పోయి చదువుకోవచ్చు, శుభ్రంగా డాన్సులు చేస్తూ నేర్చుకోవచ్చు అని చెప్పని ఊరుకున్నాం. తర్వాత మళ్ళీ 1950లో కళాపరిషత్తు కాకినాడ కళాపరిషత్ లో డాన్స్ చేసినప్పుడు నన్నుపూడి కృష్ణమూర్తి గారు అని చెప్పని వారు నా డాన్స్ చూడటం ప్రతిష్ఠించింది. అక్కడ ఆయన చూసి నన్ను సంసారం అనే పిక్చర్ కి తీసుకెళ్లారు నటించడానికి అని చెప్పి. నేను వెళ్లిన తర్వాత 1-2 రోజులు ఏమో షూటింగ్ లో పనిచేశాను. తర్వాత ఏదో బాగుండలేదు, అంతగా నటించడం తెలియటం లేదు అని చెప్పని అభిప్రాయపడ్డారు ఇంత పెద్దవాళ్ళంతా. నిజంగా వచ్చి ఉండదు అనుకోండి అప్పుడు కొత్త కదా మరి నటించడం అంటే. మామూలుగా స్టేజ్ మీద డాన్సులు చేసేటప్పుడు కూడా నేను ఆడపిల్లలందరూ కలిసి డాన్సులు చేసేవాళ్ళని కానీ అసలు మగవాళ్ళ పక్కన అసలు డాన్స్ చేసే ఎరగను నేను. అలాంటిదే ఇంత పెద్ద హీరో గారు నాగేశ్వరరావు గారి పక్కన తీసుకెళ్లి మీరు లవ్ సెన్స్ అంతా యాక్ట్ చేయాలి అది ఇది అనేటప్పటికీ అసలు మొత్తం ఏమి రాకుండా పోయింది. పర్వాలేదమ్మా నువ్వు డాన్స్ క్యారెక్ట్ ఇస్తావు ఈ వేషం వద్దలే నీకు అనేసారు. ఎలాగైనా సరే నటనలో మాత్రం చాలా ముందుకు రావాలి అనే ఒక పట్టుదల పెరిగింది నాకు. దాంతోనే విజయ సంస్థలో నాకు పనిచేస్తున్న అవకాశం ఉంటుంది జరిగింది. అంతకుముందు పాతాళ గారిలో చిన్న డాన్స్ చేశాను. డాన్స్ చేసినప్పుడు కేవీ రెడ్డి గారు అన్నారండి, ఈ అమ్మాయి డాన్స్ చేసేటప్పుడే ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది, లాంగ్ షాట్ తీసినప్పుడే ఎక్స్ప్రెషన్ చాలా ఇదిగా ఉన్నాయి, కొంచెం పర్సనాలిటీ అది ఉంది, ఇంకా కొంచెం 2-3 సంవత్సరాల వయసు ఉంటే మాత్రం చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని చెప్పని అన్నారండి ఆయన. తర్వాత దేవదాస్ తీయాలని చెప్పని వాళ్ళు ఏదో అభిప్రాయపడ్డారు. దేవదాస్ లో నాకు పార్వతి వేషం ఇవ్వడానికి చాలా మంది వెనకడారు, ఎందుకంటే ఏదో డాన్స్ క్యారెక్టర్లే తప్ప అమ్మాయి చేయగలదా అంత హెవీ క్యారెక్టర్ అని చెప్పని. డిఎల్ నారాయణరావు గారు ప్రొడ్యూసర్, ఆయన పెళ్లి చేస్తూ రిలీజ్ అయ్యంటే దజవాడ వచ్చి పెళ్లి చేస్తూ సావిత్రి పాత్రను చూసి తప్పకుండా బాగుంటుంది అమ్మాయి ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడి ఆ వేషాన్ని దేవదాస్ పార్వతిగా నటించడానికి నాకు అవకాశం వచ్చింది అన్నమాట. అప్పుడు అందరూ కూడా ఎంతో భయపెట్టేవాళ్ళు, ఎట్లా చేస్తావో నువ్వు, చాలా కష్టమైన పాత్ర అమ్మా, చాలా కష్టమైంది అని చెప్పని. ఆ పాత్రని అర్థం చేసుకునేంత వయసు లేదు నాకు అప్పట్లో, నటన కూడా అంతగా ఎక్కువ తెలిసిన రోజులు కావవి. అందరూ కూడా నేను అభివృద్ధిలోకి రావాలని చెప్పిన ఆశీర్వాదంతో నన్ను ఎంతో ప్రోత్సహించారు ఆ వేషానికి మాత్రం. ఆ నా అభిమానులందరూ కూడా ఇప్పటికే దేవదాస్ పిక్చర్ పేరు చెప్పిన తర్వాతే మిగతా పిక్చర్ పేరు చెప్తారు. ఇప్పుడు దేవదాస్ లో పాట ఒకటి విందాం.

ఇప్పుడు అర్ధాంగిలో ఒక పాట విందాం. ఆ అర్ధాంగి పాట వినబోయే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్. ఆ వేషం కూడా స్వయం సిద్ధ అని చెప్పిన చాలా మంచి క్యారెక్టర్. అప్పుడు ఆ రోజుల్లో పాత రోజుల్లో శాంతాప్తే యాక్ట్ చేశారు. అలా ఉంది. ఈ మధ్య టీవీలో కూడా వేశారు. మేము ఒక మెద్రాస్ లో చూసిన దర్శించింది. చాలా మంచి పాత్ర, నాకు నచ్చిన పాత్రలో ఆ పాత్ర ఒకటి. పుల్లయ్య గారు ఎంతో, ఆయన కొంచెం ఎమోషనల్ మనిషి అయినా కానీ, నేను చిన్నపిల్లని కదా అని చెప్పని బుద్ధగించి, ఏమే పిల్ల రావే తల్లి, నీకు దండం పెట్టాను రావే తల్లి అని చెప్పి ఎప్పుడు చెట్లకి కూర్చుంటుంది అని స్టూడియోలో. ఈ పిల్ల కొంచెం పెద్దదవుతున్నా గానీ, కొంచెం స్టార్ అవుతున్నా గానీ, స్టార్ లక్షణాలు ఏం తెలియట్లేదు పిల్లకి, ఎంతసేపు చెట్లకి కూర్చుంటుంది, జామకాయలు కూర్చుంది అని చెప్పేది. తర్వాత వద్దురా కన్నయ్య పాట అంటే నాకు మొదటి రికార్డింగ్ అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఆ పాట అంటే ఈ పాట ఎవరిది, ఈ పాట ఎవరిది, కదలకో అనేవారు. నేను అడుగుతున్నాను కదా అని చెప్పి చెప్పకూడదు అని చెప్పాను. తర్వాత ఆ రోజు ఆ పాట నీకేను నీకోసమని ఈ పాట రికార్డ్ చేసింది, చెల్లో నువ్వే పాడాలి అని చెప్పిన సిచ్యువేషన్ అంతా చెప్పేసి నాకెంతో సంతోషమైంది.

పచ్చి మిరపకాయలు ఏమిటి కాయగూరలు అమ్మాయిస్తుంది అనుకుంటున్నారా? నేనే నేనే దొంగనవండు. మొట్టమొదటి ఈ పేర్లతోనే కదా కాయగూరలు అమ్మటం మొదలు పెడతాం కదా. అదొకటి మంచి సరదైన క్యారెక్టర్. దానిలో రావు ఈ మా ఇంటికి ఒక పాట, అందులో చాలా ఆల్మోస్ట్ అన్ని పాటలు మంచి పాటలే దొంగనవాళ్ళ పాటలు. క్యారెక్టర్ ఒకటి మొట్టమొదట చేయగలను లేనో నాకే అనుమానం వచ్చింది. కొంచెం గయ్యాలతనంగా ఉంటుందేమో, ఈ యాసగా మాట్లాడాలి, తెలుగు అవుతుంది సరిగా వస్తుందో రాదో అని చెప్పని. ఆ దానికి తగ్గట్టుగా అందరూ కూడా నాకు నన్ను ప్రోత్సహించి నేను ఆ క్యారెక్టర్లకి నా చేత నేనెంత వరకు న్యాయం చేయకొచ్చిందని ప్రయత్నించాను. దానికి మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు లభించింది అనుకోండి. ఆ పిక్చర్ లో ఒక పాట విందాం ఇప్పుడు.

నేను ఈ మధ్య తమిళ డ్రామాలు మొదలు పెట్టాను. మొదటి చెయ్యాలని చెప్పని అందరు సరదాగా ముఖ్య డ్రామాలు కూడా చేద్దామని చెప్పని. డ్రామాలకి సినిమాలకి ఏంటి తేడా అంటే, ఒక 5 నెలలు 6 నెలలు పిక్చర్ తీసి లేదా మేము యాక్ట్ చేస్తాం, యాక్ట్ చేసిన తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అనుకోండి. కానీ డ్రామా అనేది ఒకసారి స్ట్రైట్ గానే ఒక అప్రిసియేషన్ ఉందంటే మాత్రం చాలా సంతోషం ఉంటుంది. పర్వాలేదు, డ్రామా మనకి మంచి ప్రోత్సాహం ఇస్తుంది అని చెప్పని. రిజల్ట్స్ వెంటనే తెలుస్తాయి డ్రామా అయితే. ఇదైతే కొంచెం రిజల్ట్స్ వచ్చేవారు

కష్టకొద్దని ఎలా ఉంది అని చెప్పి చూసుకోవాలి. నన్ను అడిగితే సినిమా కంటే డ్రామా కష్టం అని అంటారు, కానీ నాకు డ్రామా అంత కష్టం అని అనిపించలేదు. ఒక సీన్ యాక్ట్ చేస్తున్నావు అంటే ఇవాళ తీసిన సీన్ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు మళ్ళీ ఏదో ఒక నెలకో లేకపోతే ఒక 15 రోజుల తర్వాత తీస్తారు. ఈ సౌండ్ మెయింటెనెన్స్ కానీ ఏ లెవెల్ అయితే మాట్లాడతాం ఆ లెవెల్ మెయింటైన్ చేసుకోవటం, కంటిన్యూటీ మెయింటైన్ చేయటం, తర్వాత ఆ సీన్ లో ఫలానా రోజున తీసిన డ్రెస్ ఏమిటి, హెయిర్ డ్రెస్ ఎలా చేసుకున్నాం, ఇవన్నీ గుర్తు పెట్టుకోవటం. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను, నటీనటులు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పని అనుకుంటాను. బహుశా నేను ఎక్కువ మాట్లాడానేమో, పాట కూడా విందాం.

దేవుండే శివారు పాట తమాషాగా ఉంటుంది. క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ అనుకోండి, మొట్టమొదటి స్టూడెంట్ గా ఉండి తర్వాత ఒక హీరోని ప్రేమించే ప్రేమికురాలుగాను తర్వాత తను ఛాలెంజ్ చేసి ఒక లాయర్ గానే తను ఉండిపోవడం, వెరైటీ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాలి. దానిలో రంగారావు గారు నేను ఇచ్చేసిన కోర్టు సీన్ లో మాత్రం నాకు చాలా బాగా నచ్చిన సీన్ అవి. మంచి మనుషుల చిత్రం అయిన తర్వాత ఏదో అన్నపూర్ణ పిక్చర్ లో అనుకుంటాను, హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు ఆ సందర్భంలో ఒక కథ ప్రిపేర్ చేశాము, నువ్వును నాగేశ్వరరావు గారు వినాలమ్మా అతడి గారు కథ చెప్తారు అని చెప్పని ఆదిత్య సుబ్బారావు గారు చెప్పారు. ఆ కథే ఆత్రేయ గారు చెప్పినది మూగ మనసులు. నేను అసలు ముందు మూగ మనసులు కథ విన్నప్పుడు గౌరీ వేషం వేస్తానని చెప్పారు. సరే ఈ వేషం వేయడానికి ఎవరినన్నా తీసుకురా, తర్వాత ఆ వేషం చేద్దు గానీ లేదండి ఆ వేషం బాగుంది వెరైటీ ఉంది కదా, ఓల్డ్ గెటప్ కూడా చేంజ్ ఉంటుంది ఏంటంటే, లేదమ్మా రాధ వేషం నువ్వే వేయాలి తప్పుకుంటాను, ఆ క్యారెక్టర్ వేసే వాళ్ళు ఎవరు లేరు, నువ్వే బాగుంటావు ఆ వేషానికి అని చెప్పని ఆత్రేయ గారు మాధవ్ సుబ్బారావు గారు కూడా పట్టుదల పెట్టి ఆ వేషం చదివించారు. ఈనాడు మాధవ్ సుబ్బారావు గారు మాలో లేనందుకు మేము అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. తను పెద్ద డైరెక్టర్ అనే గర్వం గాని ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలని గానీ అది గానీ ఇది గానీ కొంతమంది ఉంటారు కదా, అట్లా కాకుండా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మాతో పాటే మేమంతా ఒక మూడీగా ఉన్న సీన్ యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్ వరకు షార్ట్ వరకు యాక్ట్ చేసి మళ్ళీ మామూలుగా అవుతుంటాం. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఆ మూడ్ లోనే ఉంటే ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు చెప్తుంటాడు బ్లడ్ ప్రెషర్స్ వచ్చేస్తాయి మీకు.

0: ఊర్లో ఉండద్దని చెప్పని. అట్లా కాకుండా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఒక స్కూల్ పిల్లల్లాగా, మాస్టర్లాగా, మాతో పాటే ఆయన ఒక స్టూడెంట్ లాగా ఉండి అందరి చేత కూడా పనిచేయించుకునేవారు. ఆల్మోస్ట్ అందరూ అడిగే ప్రశ్న ఇది, ఏమిటో తెలుసా నేను చెప్తానండి, మీరు నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన పాత్రలు ఏమిటండి? కోడికోడల్లో సుశీల క్యారెక్టర్, అర్ధాంగిలో పద్మ, దొంగరాళ్ళలో సీత, ఆరాధన, మంచి మనసులు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, ఇట్లా చెప్పుకుంటేనే పోతు, మాయాబజారు, మనుషులు మమతలు, రక్త సంబంధం. రక్త సంబంధం అనేటప్పటికీ ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉండొచ్చు సార్, అది మొట్టమొదట తమిళ చిత్రంలో నటించాం శివాజీ గారు నేను. ఆ చిత్రంలో నటించేటప్పుడు ఒక్కొక్క సన్నివేశంలోనూ ఏ ఎమోషన్ తో అయితే నటించామో అదే మాదిరి ఒకసారి అన్నయ్య మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారే అని చెప్పి వచ్చే సన్నివేశం ఉంటుంది. అన్న వదిన వీళ్ళందరూ రాధను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు అదే సిచ్యువేషన్ తమిళ్లో తీసినప్పుడు అట్లాగే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక పడిపోవటం, తర్వాత సెట్ లో ఉన్న వాళ్ళందరూ నాకు అడ్వైస్ ఇవ్వడం మొదలు పెట్టారు, నటిస్తున్నాము అని చెప్పని తెలుసుకుని నటించాలి గానీ అందులోనే విలీనమైపోతే చాలా కష్టం అమ్మా, హెవీ క్యారెక్టర్స్ యాక్ట్ చేసేదని ఎక్కువ పెద్దల నుంచి రాత్రి వరకు హెవీ సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి, తాళదారు లేకపోతే నేను అడుగుతుంది దెబ్బతీస్తుంది, నరు నరాల మీద పనిచేస్తుంది అమ్మా ఇవన్నీ అని చెప్పి అడ్రస్ ఇచ్చేవాళ్ళు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరో ని నేను ప్రేమించాను, నేను ఆరాధించాను, మనందరం పెళ్లి చేసుకుందాము అని చెప్పి అడుగుతుంది అనుకోండి. సందర్భవశాత్తు ఆయనకి హీరోకి వీల్లేక లేదు అని చెప్పని తిరస్కరించడం జరుగుతుంది. అక్కడ చిన్న డైలాగ్ అనుకోండి, నేను చెప్తాను, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు, నిన్ను ఆరాధించినందుకు, ఇదే నేను అమ్మకు చెప్పే, నువ్వు నాకు చెప్పే సమాధానం రీటేక్ అనమాట. ఇది మధ్యలో మా భాషలో అక్కడ కట్ చేసి మళ్ళీ తీసుకుంటా అనమాట. ఇంకొక టైప్ లో చెప్తాను, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు, ఆరాధించినందుకు, ఇదే నువ్వు నాకు చెప్పే సమాధానం గయ్యాడి. ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు, నిన్ను ఆరాధించినందుకు, ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం. అట్లా హాఫ్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, కొంచెం రఫ్ గాను లౌడ్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అదే ఇంకో క్యారెక్టర్ ఏదో మాయాబజార్ లో మాయా శశిరేఖ అంటే హడావుడిగా ఉంటుంది అనమాట. నేను మాయాబజార్ లో యాక్ట్ చేసేటప్పుడు మాయా శశిరేఖ యాక్ట్ చేయాల్సిన సీన్స్ లో అమ్మ ఎట్లా చేస్తామంటే నేను ఎంతసేపు రంగారావు ఏ పక్క వెళ్తే అప్పకంటున్నా, ఆయన ఎట్లా నడుస్తుంటారు, ఆయన ఎట్లా మాట్లాడుతుంటారు అని చూస్తూనే ఉండేదండి. ఆ గాథ ఒకటి చేతికి ఇచ్చారు, ఆ గాథ పట్టుకున్నారని ఆ రంగారావు లాగా ఉండేదండి. అసలు దూరం దూరం
1: దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా, దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా, మన పెళ్లి

0: ఉంటది.
1: నాకు అప్పుడప్పుడు ఈ మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం అవడం వల్ల ఎప్పుడన్నా రికార్డింగ్ జరుగుతుంటే షూటింగ్ లేని సమయంలో నేను రికార్డింగ్ వెళ్తూ ఉంటాను. ఒక రోజున మాంగళ్య బలం పాట రికార్డింగ్ అనుకుంటాను, రికార్డింగ్ ఉన్నదా అని చెప్పి అడిగితే ఉన్నదమ్మా వాళ్ళ స్టూడియోలో అని చెప్పినంటే రికార్డింగ్ వెళ్ళడం కోసం అని చెప్పి వెళ్ళాను. నేను వెళ్తే ఆ వేళ ఏదో రెండు భాషల్లో తీశారు ఆ చిత్రం, మాంగళ్య బలం తమిళలోని మంజుల్ మహిళ అని చెప్పి తీశారు. వెనుచీకటి ఆయే లోకం పాట రికార్డ్ చేస్తున్నారు ఆ వేళ. అంత రిహర్సల్ అయిపోయినాయి, టేక్ అనబోయే ముందు ఎవరో కవి గారు వచ్చి పాట అసలు అంటే ఎలా పాడితే పాట ఎంత మంచి పాట అయినా గాని ఎట్లా ఉంటుంది అనే దానికి బాబా ఆయన ఏదో ఎట్లా పాడితే బాగుంటుంది అని చెప్పని పక్కన అంటూనే ఉన్నారు. మ్యూజిక్ సంగతి మీకెందుకండి, మీ సాహిత్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోండి అని చెప్పని. అసలు పాడాల్సింది ఇది, ఇది సరిగా ఉంటే పర్వాలేదంటే లేదు ఇట్లా పాడితే బాగుంది ఆయన ఎట్లా పాడి వినిపించారంటే తాయలోకం అని పోయి తాయలోకం ఏంటండి అని చెప్పని. మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది. ఈ అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషం. మీ అందరితో మాట్లాడుకుంటూ సంతోషంగా కాలం గడిపినందుకు కూడా నాకెంతో సంతోషంగా ఉంది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.

0: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మహానటి సావిత్రి గారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథలాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి
2: ఆత్రేయ గారి సాహిత్యంలో ప్రేమ కానుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

0: గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లెయెన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల CEOలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోథెన్బర్గ్లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వాధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోథెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ V రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త UDF మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
2: నియమం వలి స్థాపితమాయ భారతത്തിന്റെ ഭരണഘടനയോട് నిర్వ్యాజమాయ విశ్వస్తయం.
0: మాజీ కేపీసీసీ అధ్యక్షుడు రమేష్

చెందితల, ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, మరొక మాజీ అధ్యక్షుడు కె మురళీధరన్, ఐయుఎంఎల్ నాయకుడు పీకే కూన్హలి కుట్టి తదితరులు కొత్త మంత్రివర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు వస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదాళ్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర, ఆర్థిక, మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే ఆధ్వర్యంలో రేపు బట్టరములలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మరొకసారి 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో వెరికోస్ వెయిన్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ వేమూరి నందన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ నందన్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వాస్కులర్ సర్జన్గా, ఇది వింటుంటే కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ ఇటీవల కాలంలో బాగా దీని ప్రాచుర్యం అందరికీ తెలుస్తోంది, అవసరం ఎక్కువ పడుతోంది. అయితే మీరు

అంటే ముఖ్యంగా రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు అని అనొచ్చేమో, ఈ వాస్కులర్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ప్రధానంగా రక్తనాళము అని అనగానే చాలామంది ఏమనుకుంటారంటే నరాలు, పైకి కనిపించేటువంటి నరాలు అన్నిటినీ నరాలు నరాలు నరాలు అని అంటుంటారు. నిజానికి నరము అంటే అది కాదు, వైద్య పరిభాషలో నెర్వ్ అనేదే నరము, కానీ మన పైకి కనిపించేటువంటి ఉబ్బుగా కనపడే నరాలన్నిటినీ కూడా నరాలు నరాలని అంటుంటాం, అవి రక్తనాళాలు. అంటే ఈ వైద్య పరిభాషలోకి వెళ్ళినట్లయితే ధమనులు, శిరలు అని అంటుంటాం. మంచి

0: పైకి కనిపించేటువంటి ఉబ్బుగా కనపడే నరాలన్నింటినీ కూడా నరాలు నరాలని అంటుంటాం. అవి రక్తనాళాలు. అంటే ఈ వైద్య పరిభాషలోకి వెళ్ళినట్లయితే ధమనులు, సిరలు అని అంటుంటాం. మంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళేది, చెడు రక్తాన్ని తీసుకొని వెళ్ళేది ఆర్టరీస్ అండ్ వైన్స్ అని ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు. ఈ ఆర్టరీస్, వైన్స్ని ఏదైనా అసౌకర్యము, డ్యామేజ్ ఏదైనా అయినా, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమి వచ్చినా కూడా వాటిని శస్త్రచికిత్స చేసి, ఆపరేషన్ చేసి, సర్జరీ చేసి నయం చేసేటువంటి వైద్య నిపుణులుగా మిమ్మల్ని చెప్పుకుంటుంటారు డాక్టర్ గారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బాగా ఈ ఇబ్బంది తెలుస్తూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. మరీ ప్రధానంగా ఎక్కువగా నిలబడి పనిచేసే కార్మికుల్లో కూడా ఇది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండటం కూడా గమనిస్తున్నాం. వెరికోస్ వెయిన్స్ అనేటువంటి ఇబ్బంది, అంటే మోకాలు నుంచి కింద భాగంలో కాళ్ళకి ఒక చూపుడు వేలులావంత నరాల్లాగా, అంటే నాళాలు కొంతమందికి ఆకుపచ్చ రంగులో, కొంతమందికి బ్లూ రంగులో కనిపిస్తూ ఉంటాయి. కొందరికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొందరికి అంతగా ఇబ్బంది పెట్టదేమో. మరి ఎక్కువ మంది చెబుతుంటారు, అబ్బో బాగా కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు నొప్పి, రాత్రి నిద్ర ఉండట్లేదు, ఇలాంటి సమస్య చెబుతుంటారు. వాళ్ళకై వాళ్లే వైద్యం చేసుకుంటారు, దానికి కొబ్బరి నూనె రాయడం, మర్దన చేసుకోవడం, వేడినీళ్ళు కాపడం పెట్టడం ఇలా చేస్తారు. ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ గారు, ఇబ్బంది పడే ఆ పేషెంట్కు తెలుస్తుంది, మీ డాక్టర్లకు తెలుస్తుంది ఆ ఇబ్బంది. ఏమిటి డాక్టర్ గారు వెరికోస్ వైన్స్ అనే సమస్య, ఎవరికి ఎందుకు వస్తుంది అది చెప్పండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి. ఇవాళ ప్రముఖంగా మనం మాట్లాడుకుంటే వాస్కులర్ సర్జరీలో ఒక చిన్న భాగం మాత్రమే వెరికోస్ వెయిన్స్ అంటాము. అందరిలో మనం చూసేవి వెరికోస్ వెయిన్స్ అని చెప్పలేము. మామూలుగా ప్రతి మనిషిలో రక్తనాళాలు ఉబ్బి కనపడతాం, రక్తనాళాలు ఒంటి మీద కొంచెం దిట్టంగా కనపడతాం, సహజం. వాటిని మనం వెరికోస్ వెయిన్స్ అని అనము. దాదాపు 100 మందిని చూసుకుంటే 90 మందికి బాగా కనపడతూ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువగా కనపడతూ ఉంటాయి. ఉన్న ప్రతి నరము వెరికోస్ వెయిన్స్ కాదు, నరము లేదంటే రక్తనాళము, అది చూసిన ప్రతిది వెరికోస్ వెయిన్స్ అని అనము. ఎక్కడైతే మరీ ద్రాక్ష గుత్తులాగా కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బి కనపడతూ ఉంటాయో, లేదంటే కాళ్ళలో మడాల చుట్టూతో నలుపు వచ్చి కనపడతూ ఉంటుందో, వీళ్ళకి సంబంధించిన వాటిని మాత్రమే వెరికోస్ వెయిన్స్ అని అంటాము. ఇవి ఎవరిలో ఎక్కువ వస్తాయంటే ఎక్కువ శాతం నుంచుని పనిచేసే వాళ్ళకి. వాటిలో ఫస్ట్ మనం ఎవరు చెప్పుకోవాలంటే కార్మికులు, రోజు వారి నుంచుని ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, లేదా టీచర్లకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచునే ఉంటారు వాళ్ళకి, ట్రాఫిక్ పోలీస్ వారికి, మాలాగా పనిచేసే సర్జన్స్కి, రోజుకి 6-7 గంటల కంటే ఎక్కువసేపు నుంచుని ఎవరికి ఎక్కువ పనిచేస్తారో వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వెరికోస్ వెయిన్స్ని.
0: లక్షణాలు ఏమిటి? కేవలం ఉబ్బి ఉండి, కొంచెం బాగా ఎక్కువగా ఉబ్బి ఉండి, మెలికలు మెలికలు మెలికలుగా నిచ్చెనలాగా డిఎన్ఏ షేప్లో ఉంటే కూడా అనుకోవచ్చా? అంటే లక్షణాలు ఇవి వెరికోస్ వెయిన్సే, టెస్ట్ చేస్తేనే తెలుస్తుందా? మీరు చూసి హిస్టరీ చెప్పేయొచ్చా? ఎలా
1: చూసి కూడా చెప్పొచ్చండి ఇవి వెరికోస్ వెయిన్సా కాదని. కొంతమందికి ఇందాక మనం చెప్పినట్టు మరీ రక్తనాళాలు కాళ్ళలో ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా ఉబ్బి కనపడతూ ఉంటాయి, ఒకటి. రెండు వచ్చేసి కాళ్ళలో నలుపు ఉంటుంది, మడాల చుట్టూతో నలుపు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ వరకు చర్మం తెల్లగా ఉండి కరెక్ట్గా మధ్యకాలు నుంచి మడం చుట్టూతో పాదం వరకు మొత్తం కాలు నల్లగా అయిపోయి ఉంటుంది, అది వెరికోస్ వెయిన్స్ లక్షణమే. మూడు, కొంతమందికి ఎటువంటి రక్తనాళాలు ఉబ్బి కనపడవు, కాకపోతే వీళ్ళకు ఓన్లీ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎట్లా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి కాలు చాలా భారంగా అనిపించటం, ఎవరన్నా కాలు మసాజ్ చేస్తే బాగుండని అనిపించటం, ఇదొక లక్షణం. రెండు వచ్చేసి దూర ప్రయాణాలు చేసినప్పుడు మడాల చుట్టూతో వాపులు రావటం, ఇదొక లక్షణం. మూడు వచ్చేసి మనం నైట్ నిద్రపోతున్నప్పుడు నిద్రలో పిక్కలు పట్టేస్తాయి. ఇది రోజు జరగదు, సుమారుగా నెలకు వచ్చేసి 2-3 సార్లు జరుగుతూ ఉంటుంది. ఇటు నైట్ నిద్రలో పిక్కలు పట్టేయటం. నాలుగు వచ్చేసి ఉదయం నిద్ర లెగిసిన వెంటనే మంచం దిగిన తర్వాత 3-4 అడుగులు వేయటానికి చాలా ఇబ్బంది పడతారు. 3-4 అడుగులు వేసిన తర్వాత కానీ కొంచెం కాలు ఫ్రీ అవ్వవు, ఇది కూడా 4వ లక్షణం. ఈ లక్షణాలన్నీ వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. ఇదంతా ముదిరిపోతే లాస్ట్ వచ్చే 5వ స్టేజ్ ఏంటంటే మడం చుట్టూతో గాయం అవుతుంది, మడం చుట్టూతో నలుపు వచ్చి తర్వాత గాయం అవుతుంది. ఎంత కాలం నుంచి డ్రెస్సింగ్ చేసుకుంటా ఉన్నా మడం చుట్టూతో ఉన్న గాయం మానదు. సో ఇవన్నీ వెరికోస్ వెయిన్స్ లక్షణాలు. కేవలం రక్తనాళాలు ఉబ్బుంటే మాత్రమే వెరికోస్ వెయిన్స్ అనుకోవటం అపోహ.
0: డాక్టర్ గారు మీరు ఇప్పుడే చెప్పారు, డాక్టర్ నందన్ గారు, కొంతమందికి అప్పుడప్పుడు పిక్కలు పట్టేయడం, పొద్దున్నే నిద్ర లేవగానే కాలు అడుగు వేయడం కూడా ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఒక లక్షణం, వన్ ఆఫ్ ద సింప్టమ్స్ అని అంటున్నారు. మరి కొందరు డాక్టర్లు ఆ పిక్కలు పట్టేయడం క్రాంప్స్ అని ఏదో ఇంగ్లీష్ పదం అంటుంటారని, కొంతమందికి ఏదో కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చని, కొన్ని ఇతరత్ర మినరల్ డెఫిషియన్సీ రావచ్చని అంటారు. మరి మీరు చెప్పేది ఇలా అంటున్నారు, ఏది అనుకోవాలి?
1: తప్పకుండా పిక్కలు పట్టేయడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనం అనుకున్నట్టు

0: మినరల్ డెఫిషియన్సీ, బాడీలో మెగ్నీషియం తక్కువైనా, బాడీలో నీరు శాతం తక్కువైనా, బాడీలో వారికోజ్ వెయిన్స్ తక్కువ ఉన్నా, ఈ అన్ని కారణాలు పిక్కలు పట్టేటాకి ఉంటాయి. ఒకటి, పైనుంచి కిందకు వచ్చే మంచి రక్తనాళాల బ్లాక్స్ ఉన్నా కూడా నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేటివి ఇవన్నీ జరుగుతాయి. సో ఈ పిక్కలు పట్టేయటం ఇబ్బంది ఉంది అనగానే వారికోజ్ వెయిన్స్ అని మనం అనుకోలేం. సో దాని ఇది కూడా వారికోజ్ వెయిన్స్కి వన్ ఆఫ్ ది నోన్ సిమ్టమ్ అంటాం. అంటే వారికోజ్ వెయిన్స్ ఉండడానికి ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి మనం కలర్ డాప్లర్ అంటాం, టెస్టులు చేసుకుని దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం ఇది వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన పిక్కల నొప్పా లేదా ఏంటి అని.
1: అయితే డాక్టర్ గారు చెబుతుంటారు, డాక్టర్లు నిరంతరం రక్త ప్రసరణ జరుగుతూనే ఉండాలి శరీర భాగం మొత్తానికి, అన్ని కణాలకు. శరీరంలో ప్రతి భాగము కణమయము, కణజాలాలతో నిండి ఉంటుంది. ప్రతి కణానికి రక్త ప్రసరణ జరగాలి, జరిగితేనే మనిషి బ్రతకగలడు. మరి ఈ కాళ్ళల్లో ఉబ్బుగా ఉండి, నల్లగా ఉండి, కొందరికి బ్లూగా ఉండి, కొందరికి గ్రీన్ ఆకుపచ్చగా ఉంటే అక్కడ రక్తం ఏమైనా స్టాగ్నేట్ అయ్యిందని అనుకోవాలా? రక్తం మరి ఆగకూడదు కదా, మరప్పుడు ఏమైనా జరగచ్చు కదా. ఈ నాళాల్లో ఉండేటువంటి ఈ ఉబ్బులు ఒక్కొక్కసారి గుండెకు కొట్టొచ్చు, ఊపిరితిత్తులకు కొట్టొచ్చు, ఏదో ఎంబోలిజం అనే పదం వాడుతూ ఉంటారు డాక్టర్లు, అలా ఏమైనా జరిగే ప్రమాదం కూడా ఉండొచ్చు కదా.
0: అవునండి, మంచి ప్రశ్న. ఇందాక మాట్లాడుకున్నట్టు రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి శరీరంలో. పైనుంచి కిందకు వచ్చే మంచి రక్త నాళాలు కిందకి మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి, కింద నుంచి పైకి చెడు రక్తాన్ని తీసుకెళ్లే వాటిని మనం సీరులు అంటాం. సో మెయిన్ మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పైనుంచి కిందకి వెళ్ళే రక్తనాళాలలో ఏమాత్రమైనా బ్లాకేజ్ ఉన్నా, ఇబ్బంది ఉంటే సడన్గా కాలు పాడైపోవటం, కాలు తీయాల్సిన అవసరం ఇవన్నీ ఉంటాయి. కానీ కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాల్లో వచ్చే ఇబ్బందిని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. సో కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా కాళ్ళకు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి. ఒకటి చర్మం కింద ఉంటాయి, రెండు కండరాల లోపల ఉంటాయి. చర్మం కింద ఉన్న రక్తనాళాలు మాత్రమే మనకు కనపడతాయి, వాటిని వారికోజ్ వెయిన్స్ అంటాం. వీటిల్లో ప్రాబ్లం వచ్చినా సరే కండరాల లోపల ఉన్న రక్తనాళాలు కింద నుంచి పైకి తీసుకెళ్తానే ఉంటాయి రక్తాన్ని. సో దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది రాదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇట్లా రక్తం చాలాసేపు చర్మం కింద ఉండే రక్తనాళాలు ఉబ్బి ఉబ్బి అట్లా అక్కడే పేరుకుపోయి ఉండి చాలా తక్కువ మందిలో, చెప్పాలి అంటే 2.5% నుంచి 3% మందికి మాత్రం వారికోజ్ వెయిన్స్లో రక్తం గడ్డగట్టుకునే లక్షణాలు ఉంటాయి. అట్లా వారికోజ్ వెయిన్స్ గడ్డగట్టుకుని కింద నుంచి పైకి ఈ 2-3% కింద నుంచి పైకి గడ్డెళ్ళే వాళ్ళు 0.5% నుంచి 1% వరకు మాత్రమే ఉంటారు.
1: డాక్టర్ గారు ఎవరికి చూసినా మోకాళ్ళ నుంచి పాదం ఇక్కడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా, అక్కడ వరకే వస్తుందా, పైకి వెళ్ళదా, నడుముకు రాదా, పొట్టకు రాదా, ముఖానికి రాదా డాక్టర్ గారు?
0: ఎక్కడి నుంచి అన్నా రక్త ప్రసరణ కింద నుంచి పైకి వెళ్ళే భాగంలో లేదా చెడు రక్తనాళం ఏ ఆర్గాన్ నుంచి అన్నా గుండెకి వెళ్ళే మార్గంలో బ్లాకేజ్ ఉన్నప్పుడు, అడ్డుపడినప్పుడు ఎక్కడన్నా శరీరంలో రక్తనాళాలు ఉబ్బి కనపడవచ్చు. బయటికి ఎక్కువ కనపడితే మనం వాటిని వారికోజ్ వెయిన్స్ అంటాం. అది కేవలం కాళ్ళలో మాత్రమే చూడగలుగుతాం. మెయిన్ మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే గజ్జెల్లో ఉంటుంది. గజ్జెల్లో ఈ బయట ఉండే చర్మం కింద ఉండే రక్తనాళం వెళ్ళి కండరాల లోపల ఉండే రక్తనాళాలను కలుస్తాయి. అక్కడ గేట్ ఏమన్నా డ్యామేజ్ అయితే మన బ్యారేజ్ గేట్ లాగా ఈ రక్తం వెళ్ళి దాంట్లోకి వెళ్ళగానే గేటు మూసుకుపోవాలి. ఆ గేట్లో ఏమన్నా డ్యామేజ్ వస్తే రక్తం అంతా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన రక్తం మనకి ఉబ్బి అక్కడ రక్తనాళంలో కనపడతా ఉంటుంది. పొట్టలో కూడా ఉంటుంది వారికోజ్ వెయిన్స్, కాకపోతే వాటిని వారికోజ్ వెయిన్స్ అనో ఇంకొక పేరుతో అంటాం. అవి లివర్ క్యాన్సర్లో మందు తీసుకుని లివర్ పాడైపోయిన వాళ్ళలో పొట్టలో కనపడతా ఉంటాయి. సో అది వేరే, కంప్లీట్గా ఇది వేరే.
1: సరే డాక్టర్ నందన్ గారు, వెరికోజ్ వెయిన్స్ ఉబ్బి ఉంటాయి లేకపోతే వంకర్లు తిరిగి ఉంటాయి, మీరు చెప్పినట్టు ద్రాక్ష గుత్తులుగా ఉంటాయి, చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుందేమో, కానీ కలిగే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు చాలా అరుదుగా చెబుతారు కాళ్ళన్నీ లాక్కుపోతున్నాయి, నొప్పులుగా ఉంటున్నాయి, ఇబ్బంది పెడితేని తక్కువగా అంటుంటారు. మరి ఉన్నవాళ్ళందరూ అది చెప్పరే, ఏమిటి అసలు కలిగే ఇబ్బంది ఏంటి?
0: వారికోజ్ వెయిన్స్ దీర్ఘకాలికంగా మనం వదిలేసామంటే, ఎటువంటి వైద్యం తీసుకోకుండా ఏమి వదిలేసామంటే, చాలా కాలం నుంచి రక్తం అట్లాగే రక్తనాళాలలో పేరుకుపోయి ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న చర్మంలోకి కంటికి కనపడిన మోతాదులో రక్తం లీక్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి మెడని చుట్టూతా నలుపు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లా దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేస్తే మెడని చుట్టూతా నలుపు స్టార్ట్ అవుద్ది. మెడని చుట్టూతా నలుపు స్టార్ట్ అయింది అంటే అక్కడ చర్మం పాడైపోయినట్టు అర్థం. సో దాని మీద స్లోగా గాయం స్టార్ట్ అవుద్ది. కొంతమందికి బయట నుంచి తగులుతుంది గాయం, ఆ గాయం మాందు. కొంతమందికి బయట నుంచి ఎటుగా తగలకుండానే ఆటోమేటిక్గా లోపల నుంచే గాయం పుట్టుకొస్తుంది.
1: ఇది అసలు ఎందుకు అంటే, ఇప్పుడు నాకు రాదే, ఆయనకు రాదే, మీకు రాదే, కొందరికే వస్తుంది ఎందుకు? అది వాళ్ళ శరీర తత్వం అనుకోవాలా, టెండెన్సీనా, ఏమైనా డెఫిషియన్సీలు ఉన్నాయా, లేకపోతే వంశపారంపర్యమా, తండ్రికి ఉంటే బిడ్డలకు వచ్చేస్తూ ఉండటం కూడా గమనించాం కొందరిలో, మీరు చెప్పండి డాక్టర్ గారు.
0: డెఫినెట్లీ అండి, వారికోజ్ వంశపారంపర్యంగా కూడా వస్తాయి. నుంచునే ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్లో వారికోజ్ వెయిన్స్ అనేవి ఉంటుందని అనుకోలేము. నుంచుని పనిచేసే ప్రతి టీచర్లో

0: గ్లైకోజ్ వీన్స్ ఉంటేనే మనం అనుకో, కొంతమందికి బాడీ తత్వం అట్లా ఉంటుంది. వీటిలో ప్రధాన కారణం డెఫినెట్గా చెప్పాలంటే ఒబేసిటీ. లావుగా ఎక్కువగా ఉండే వాళ్ళలో వారికోజ్ వీన్స్ వచ్చే శాతం ఎక్కువ. దీనికి తోడు ఫ్యామిలీ హిస్టరీ, అంటే మన తండ్రి గారికో తల్లి గారికో తాత గారికో ఫ్యామిలీలో ఉంటే కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువ.
1: మరి ఏం చేయాలి డాక్టర్ గారు?
0: కొంతమందికి వారికోజ్ వీన్స్ మరీ దిట్టంగా ద్రాక్ష గుద్దలా కనపడి ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు ఎవరన్నా చూసి చెప్తే కానీ అలా పట్టించుకునే స్టేట్లో కూడా ఉండరు. వాళ్ళకైతే ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ కంటికి కనపడకుండా ఎంతో కొంత చర్మానికి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, కాబట్టి స్టాకింగ్స్ అంటాము. అన్నీ డాక్టర్ గారిని కలిస్తే పరీక్ష చేసి ఎంత సివియర్గా ఉన్నాయో చూసి దాన్ని బట్టి సాక్స్లు అవి ఇస్తారు. అవి వేసుకుని ప్రశాంతంగా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమందికి బయట ఏం కనపడకుండా లోపల నొప్పులు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా మనం స్కానింగ్ చేసి చూస్తాము. స్కానింగ్లో పెద్దగా ఇబ్బంది లేదు, చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయంటే మందులు స్టాకింగ్స్తోనే చూస్తాము. మందులు స్టాకింగ్స్తో రక్తనాళాలు పెద్దగా బయట కనపడనప్పుడు 60 నుంచి 70% మందికి చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. నెలన్నర లోపులోనే వాళ్ళకి ఇబ్బందులన్నీ మాయమైపోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటారు. అది కాకుండా డెఫినెట్గా మెడం చుట్టూతో నలుపు అయిపోయింది, మెడం చుట్టూతో గాయం అయింది అంటే మాత్రం డెఫినెట్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: ఏం స్కానింగ్లు, ఎక్స్రేనా, ఎంఆర్ఐయా, సిటీయా, పెథలాజికల్ కన్ఫర్మేషన్కి ఏమైనా పంపాలా? ఏం పరీక్షలు చేయించాలి డాక్టర్ గారు?
0: మనం సేమ్ పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటాం చూసారా, అట్లా కాళ్ళకి రక్తనాళాలకు చేసే స్కానింగ్ని కలర్ డాప్లర్ అంటాము. సో కలర్ డాప్లర్ పరీక్ష చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు గజ్జెల భాగంలో చర్మం కింద ఉండే రక్తనాళాలు కండరాల లోపల ఉండే రక్తనాళాలు కలుస్తాయి. అక్కడ నిజంగా ఇందాక నేను చెప్పినట్టు గేటు డ్యామేజ్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉందని తెలుసుకుంది. గేటు డ్యామేజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్తో పని ఉండదు. గేటు డ్యామేజ్లో కూడా స్టేజీలు ఉంటాయి, 1, 2, 3, 4 అని. 1, 2లో ఉన్న వాళ్ళకి మందులు సాక్స్లతోనే మేనేజ్ చేసుకోవచ్చు జీవితాంతం.
1: చాలామంది ఏంటంటే ఈ సాక్సులు వేస్తే గాలి ఆడదు అని ఇబ్బందులు ఎక్కువగా వేయరు. మొదటి రోజు, రెండో రోజు వేస్తారు, తర్వాత తీసేస్తుంటారు. సరే డాక్టర్ గారు, ఆ గడ్డగట్టినటువంటి ఆ రక్తనాళాలన్నీ కరిగిపోయే మందులు కానీ ఏమి లేవండి?
0: మందుల ద్వారా వారికోజ్ వెయిన్స్ మాయమైపోవటం అంటూ జరిగే అవకాశమే లేదు. 100% నాకు ఏమాత్రం రక్తనాళాలు కనపడకూడదు అంటే ఆపరేషను లేదా స్క్లీరోథెరపీ అంటే ఇంజెక్షన్ ఇచ్చి రక్తనాళాలు మూసేస్తాం, ఇది ఒక్కటి మాత్రమే మార్గం.
1: సరే డాక్టర్ గారు, సివియారిటీ బాగా ఉంది, స్టేజ్ 4, ఇది చెప్పారు మీరు, స్టేజ్ 1, 2, 3, 4 అని. మిగతా డిసీజెస్లో లాగా క్యాన్సర్లు వాటిలో స్టేజ్ 1, 2, 3, 4 అన్నట్టుగా దీనిలో కూడా అలాగే ఉందనుకోండి, సివియర్ స్టేజ్లో ఉందనుకోండి, మైల్డ్ మోడరేట్ సివియర్ లాగా సర్జరీ చేయాలి తప్పదన్నారనుకోండి, ఏమిటి చేస్తారు సర్జరీ అంటే? వాటిని కట్ చేస్తారా, వెడల్పు చేస్తారా, రక్తం తోడేస్తారా, ఏం చేస్తారు?
0: ఫస్ట్ మనకు సర్జరీ చేయాలంటే ప్రతి వారికోజ్ వెయిన్స్కి సర్జరీ చేయం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 3, 4 కారణాలు మాత్రమే ఉంటాయి. 1, సర్జరీ ఎవరికి చేస్తామంటే మరీ ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా కనపడి కాలు కూడా లావైపోతుంది అనుకుంటే 1, వాళ్ళకి. 2, మెడం చుట్టూతా గాయం ఉన్న వాళ్ళకి. 3, మెడం చుట్టూతా నలుపు వచ్చేసిన వాళ్ళకి. 4, ఇట్లా దిట్టంగా ఉన్న వారికోజ్ వెయిన్స్ ఏనాడన్నా పగిలి అక్కడ నుంచి బ్లీడింగ్ అంటే రక్తస్రావం విపరీతంగా అయితే వాళ్ళకి మాత్రమే మనం ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ అంటే పూర్వకాలంలో గజ్జల్లో ఘాటు పెట్టి డ్యామేజ్ అయిన రక్తనాళం మొత్తం బయటికి తీసేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఒక చిన్న సూది ద్వారా సూది మోకాలు భాగంలో మనం రక్తనాళంలోకి సూది పెట్టి దాంట్లోకి లేజర్ అంటాం, లేజర్ ఫైబర్ పెట్టుకుని పాడైపోయిన రక్తనాళం అయితే ఏదైతే ఉందో అది పైనుంచి కింద వరకు కాల్చుకుంటూ వచ్చేస్తాం.
1: లేజర్ విధానంతో కూడా దాన్ని,
0: లేజర్ విధానంతో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
1: మరి ఈ సర్జరీ చేసేస్తే ఏదైతే ఇప్పుడు ప్రొసీజర్, అది లేజర్ విధానం కానీ మీరు చెప్పిన విధంగా చేసేసారనుకోండి, ఇక పూర్తిగా నయం అయిపోయినట్టేనా, మళ్ళీ తిరగబెట్టదా, రికరెన్స్ అంటుంటారు, ఆ ఇబ్బంది ఉండదా?
0: పూర్తిగా నయమైపోతాయి అనే మాట అపోహ మాత్రమే. డెఫినెట్లీ ఒకసారి వారికోజ్ వెయిన్ సర్జరీ అయిన తర్వాత కింద నుంచి పైకి రక్తస్రావం వెళ్ళటానికి మన శరీరం ఆటోమేటిక్గా కొత్త కొత్త చిన్న చిన్న రక్తనాళాలు పుట్టించుకుంటానే ఉంటుంది, ఎంతో కొంత రక్తనాళాలు కనపడతానే ఉంటాయి. 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఏ రక్తనాళం అయితే మూసేస్తామో లేజర్ ద్వారా మళ్ళీ ఆ రక్తనాళం ఓపెన్ అయ్యే ఛాన్స్ చాలా చాలా చాలా తక్కువ.
1: చేయించుకున్న తర్వాత జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా?
0: అసలు బాడీ మీద ఒక కుట్టు కూడా ఉండదండి, ఈ పేషెంట్కి ఆపరేషన్ అయిందని కూడా తెలియదు.
1: ఓహో,
0: జస్ట్ ఒక సూది చేతికి ఇంజెక్షన్ పెట్టుకోవడానికి సూది ఎట్టా చేయించుకుంటాము, కాళ్ళకి ఇంజెక్షన్ పెట్టినట్టు ఆ సూది ఒకటి, ఆ సూది బెజ్జం మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ కూడా వెన్నుకు మత్తిచ్చి చేసే రోజులు కూడా కాదు ఇవి, డైరెక్ట్గా అక్కడే లోకల్ అనస్థీషియా అంటాం, అక్కడ వరకు మాత్రమే మత్తిచ్చి చేసేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన తర్వాత గంటకే పేషెంట్ నడిపిస్తాం.
1: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ నందన్ గారు, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో కూడా కనీసం తక్కువలో తక్కువ 6-7గురికైనా ఈ మధుమేహం, డయాబెటీస్ లేదా షుగర్ అనేటువంటి సమస్య, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనే ఇబ్బందులతో బాధ

0: పడుతూ ఉన్నారు. మనందరికి తెలిసిందే ఇది. ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కంట్రోల్లో ఉన్నవాళ్ళు, కంట్రోల్ లేనటువంటి వాళ్ళు మందులు వాడుతూనే ఉంటారు. వీళ్ళకి ఈ సివియారిటీ ఉండి ఉంటే, ఏదైతే వెరికోస్ వైన్స్ అనేటువంటి ఎక్కువ తీవ్రంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తారు?
1: షుగర్ ఉన్నా లేకపోయినా ఎటువంటి వాళ్ళకైనా ఈ కాలంలో ఓపెన్ సర్జరీ అనేది చాలా చాలా రేర్. తప్పని ఎక్కడో 100లో 1-2కి తప్పని వాటికి మాత్రమే ఓపెన్ సర్జరీ చేస్తాం. సో షుగర్ ఉన్నా లేకపోయినా డెఫినెట్లీ లేజర్ ద్వారానే ట్రీట్మెంట్ ఉంటుంది అందరికీ. కొంతమందికి 1-2 సూదులు కూడా భరించిన, కొత్తగా గ్లూ థెరపీ అని వచ్చింది, అదైతే ఒక సూది నొప్పి కూడా తెలియదు వాళ్ళకి. ఒక సూది కూడా లేకుండా పైనుంచి కింద దాకా వెరికోజ్ వెయిన్స్ మూసేసి వచ్చేయచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే గబుక్కున గాయాలైనాయి అంటే, ఇందాక మనం చెప్పినట్టు వెరికోజ్ వెయిన్స్కి మెడల్ చుట్టూ గాయాలైందంటే, మామూలు వాళ్ళకైతే 4 రోజుల్లో మానితే వాళ్ళకి 5-6 నెలలు పడుతుంది. ఈ క్రమంలో మళ్ళీ షుగర్ కంట్రోల్ లేకుండా గాయం ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.
0: రకరకాల కార్మికులు ఉంటారు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు, అసంఘటిత కార్మికులు, ముఠా మేస్తులు, ఇంకా బరువులు ఎత్తేటువంటి వాళ్ళు, ఎన్నో రకాల కార్మికులు మన నిత్య జీవితంలో ఉంటారండి. వీళ్ళల్లో కూడా ఈ ఎక్కువ నిలబడి, మీరు ఇందాకే చెప్పారు, రోజులో ఎక్కువ సమయం నిలబడి ఉండేటువంటి వాళ్ళకు వచ్చే అవకాశం ఉందండి అన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కార్మికుల్లో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మధ్య మధ్యలో ఏమైనా రెస్ట్ తీసుకోవాలనా, ఒక గంట పని చేసుకున్న తర్వాత కూర్చోవాలా, కొంత రిలీఫ్ ఏమైనా ఉంటుందా, వాళ్ళ కొద్దిగా సూచనలు చెప్పండి.
1: వెరికోజ్ వెయిన్స్ ముందు రాకుండా ఉండడానికి కొన్ని చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలని చేసుకోవాలి. రాకుండా ఉండడానికి ప్రత్యేకించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ వచ్చే లక్షణం తత్వం ఉంది అంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఒకవేళ వచ్చిన తర్వాత వాటి వల్ల ఇబ్బందులు రాకుండా లేదా నొప్పులు బాధలు భరించకుండా ఎట్లా కాపాడుకోవాలి అంటే, మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రదేశంలో 1.5 గంటల కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు, ఒకటే ప్రదేశంలో 1.5 గంటల కంటే ఎక్కువసేపు నుంచోకూడదు. ఒక 1.5 గంట కూర్చుని ఒకటే చోట పని చేయాల్సి వస్తే ఒక 5 నిమిషాలు ఇటు అటు నడిచి కూర్చోవాలి. ఒక 1.5 గంట సేపు నుంచోవాల్సి వస్తే ఒక 5 నిమిషాలు కూర్చుని మళ్ళీ నుంచోవాలి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎక్కువ అంటే ఓకే 4-5 లీటర్లని కాదు, మీ బాడీకి తగిన 3 నుంచి 3.5 లీటర్లు. బాడీలో డీహైడ్రేషన్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ రక్తనాళాల్లో గడ్డలు కట్టుకునే లక్షణం అంత ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పిక్కలు పట్టేసే లక్షణం అంత ఎక్కువ ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా కాలు ఒక దిండు ఎత్తులో పెట్టుకుని పడుకోవాలి. ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్టాకింగ్స్, పొద్దు నుంచి సాయంత్రం వరకు సాక్స్లు వేసుకున్నామంటే ఇవాళ మీ వెరికోజ్ వెయిన్స్ ఏ స్టేజ్లో అయితే ఉందో, సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత కానీ 3 ఏళ్ళ తర్వాత కానీ దాదాపు అదే స్టేజ్లో ఉంటుంది, పెరిగే అవకాశం తక్కువ, చాలా తక్కువ.
0: ఆ సాక్స్లు లేదా స్టాకింగ్స్ అనేవి పగలు నిలబడి ఉన్నప్పుడు వేసుకుంటే మంచిదా, రాత్రి పడుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చా?
1: మనం నిలబడి ఎక్కువసేపు ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు మాత్రమే స్టాకింగ్స్ ఉంటే చాలు. టీచర్లు అనుకోండి పొద్దు నుంచి సాయంత్రం వరకు వేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తీసేయచ్చు.
0: మనం ఎందుకు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అనుకుందాం, వాళ్ళకి ఈ ఏదైనా ఈ కార్మికులు లాంటి వాళ్ళు ఎక్కువ నిలబడి పనిచేసేటువంటి కార్మికులు పరిశ్రమలోనో ఒక యంత్రం దగ్గర చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆయన కాలుకో పాదానికో గాయం అయ్యింది. షుగర్ ఉంటేనే గాయం వెంటనే నయం అవ్వదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటారు, పాదాలని కాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వెరికోస్ వెయిన్స్ కూడా ఉండి ఉంటే మీలాంటి వాస్కులర్ సర్జన్లు ఆ డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది అంటుంటారు, ఆ పాదాన్ని నష్టం జరగకుండా, కొంతమంది చెబుతూ ఉంటారు అది నిర్లక్ష్యం చేస్తే కాలు లేదా పాదం తీసేయాల్సి వస్తుంది, యాంప్టేషన్ చేశారండి ఇలా అంటుంటారు, అంత పరిస్థితి లేకుండా దాన్ని సేవ్ చేయవచ్చా?
1: తప్పకుండా అండి. షుగర్ ఉన్న వాళ్ళలో గాయం వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని వెళ్ళి వాస్కులర్ సర్జన్ని కలవటం. ముందు మేము చూస్తాము అసలు ఆ కాళ్ళలో సరిపడా రక్త ప్రసరణ ఉందా అని. సరిగ్గా రక్త ప్రసరణ ఉంది అంటే మనం అక్కడ దాకా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా రక్త ప్రసరణ కావాల్సిందే. సో రక్త ప్రసరణ బాడీలో లేదు అనుకుంటే ఆ పుండు మానే అవకాశం చాలా చాలా తక్కువ. దానికి తోడు షుగర్ కంట్రోల్ ఉండదు, సో కాళ్ళు వేళ్ళు పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి వాస్కులర్ సర్జన్ని కలిశారు అంటే కాళ్ళలో రక్త ప్రసరణ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఉందని ఒక యాంజియోగ్రామ్ తీసుకుంటే తెలుస్తుంది మనకి. సేమ్ హార్ట్కి యాంజియోగ్రామ్ తీసుకున్నట్టే కాళ్ళకి యాంజియోగ్రామ్ తీసుకుంటాము. ఎక్కడ బ్లాక్ ఉంది, నిజంగా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఆ బ్లాక్స్కి మనం ఏమైనా చేయగలమా అనేది ఆ స్కాన్లో తెలుస్తుంది మనకి. హార్ట్లో స్టంట్ పెట్టినట్టే కాళ్ళలో కూడా స్టంట్ పెట్టి రక్త ప్రసరణ మామూలు చేయగలుగుతాము. స్టంట్ పెట్టే అవకాశం లేనప్పుడు హార్ట్కి బైపాస్ చేసినట్టే కాళ్ళలో కూడా బైపాస్ సర్జరీ చేసి రక్త ప్రసరణ పెంచుతాము. ఒకసారి రక్త ప్రసరణ పెరిగింది అనుకుంటే డెఫినెట్లీగా ఆ గాయం మానుతుందండి, కాలు తీయకుండా మనిషిని కాపాడుకోవచ్చు మనం.
0: రక్తనాళం అది కాలుకు కానీ చెయ్యికి కానీ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ రక్తనాళాలను అక్కడ సర్జరీ అంటే శస్త్రచికిత్స అంటే కోత కుట్లు లాంటివి అంటుంటారు,

0: కట్ చేస్తారా లేదా డ్యామేజ్ అయినటువంటి రక్తనాళాన్ని జాయింట్ చేస్తారా మీ వాస్కులర్ సర్జన్లు డాక్టర్ గారు?
1: కొంతమందికి ట్రామా అంటాము, అంటే యాక్సిడెంట్లు అయ్యి రక్తనాళాలు కట్ అయిపోవటం ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది చేతిలో కట్ అవుతాయి, కొంతమంది కాళ్ళలో కట్ అవుతాయి. వాళ్ళకి ఏం చేస్తామంటే కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాలు, ఇప్పుడు దాకా మనం ఏ వ్యారికోజ్ వెయిన్స్ అనుకుంటున్నాము, ఆ రక్తనాళాన్ని తీసి దీనికి దానికి మధ్యలో బైపాస్ ఒక వారధిలాగా జాయిన్ చేస్తాము. ఎందుకంటే కింద వరకు రక్త ప్రసరణ పోతుంది కాబట్టి కాలు బతికించడానికి. ఈ మధ్యనే ఒక రీసెంట్గా ఆపరేషన్ చేశాము. అమరావతిలో స్టూడెంట్, తను ఇంజనీరింగ్ స్టూడెంట్, 18 ఏళ్ళు అతను, కట్టమే నుంచి కింద పడిపోయాడు. మోకాలు ఇరిగి కిందకు వచ్చి కిందకి సప్లై చేసే రక్తనాళం కట్ అయిపోయింది పేషెంట్కి. 6 గంటల తర్వాత వచ్చారు. మామూలుగా ఇటువంటి ఆపరేషన్ 6 గంటల లోపల చేస్తే చాలా బాగుంటుంది రిజల్ట్. 6 గంటల తర్వాత పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. అయినా సరే ఫాస్ట్గా యాంజియోగ్రామ్ తీసుకుని బ్లాక్ అయిన గుర్తించి పేషెంట్ని తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్కి, అవతల కాలు ఉన్న రక్తనాళం తీసి అవతల కాలికి వేసుకుని బైపాస్ సర్జరీ చేసి ఇవాళ పేషెంట్ నడుస్తా కూడా ఓపీడీకి వచ్చారు ఈ మధ్యన.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వేమూరి నందన్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు కార్మికుల్లో వెరికోస్ వెయిన్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ కె రవికిరణ్ గారి స్వీయ కవిత వింటారు.
3: కవిత శీర్షిక కర్షక కన్నుల కాంతి సంక్రాంతి. మనిషి జీవితంలో తారసపడే కార్మిక శ్రామిక సోదరులెందరున్నా వీరందరికీ తాతొకడున్నాడు, అతడే కర్షకుడు. దేశాన్ని శత్రుదాడుల నుంచి కాపాడేది సైనికుడు, దేశ ప్రజ ఆకలి బాధని బాపేవాడు కర్షకుడు. వెళ్ళొద్దాం రండి పల్లెకి, చూసొద్దాం ఈ తాతని. కతిపయ దినములలో దినకరుడు మకర రాశిలో ప్రవేశం, అదే మకర సంక్రమణం. ఈ ఆధునిక కాలంలో కూడా పలుకుబడిని కోల్పోని సనాతని తెలుగు భాషని బతికించే పంచాంగపు పలుకులివి. పల్లీయుల వాడుక భాషలో అవి సంకురాత్రి పెద్ద పండుగ. మనిషి మనుగడకు ఆలంబనమైన ప్రకృతికి విఘ్నతతో తరచూ కృతజ్ఞత తెలపడమే పండుగ. దైవాన్ని, ప్రకృతిని, ఆశ్రిత జనాన్ని సంతోషపెట్టడమే పండుగ పరమార్థం. 6 నెలలు పడ్డ కష్టం బస్తాలకెత్తి గాదికి చేర్చిన బండి చక్రం, ఆనంద పరవశమైన కర్షక నేత్రం, ఎడ్లకు నాగలికి చేస్తుంది పూజా పునస్కారం. చేతులు రెండు కలిస్తే చప్పట్లు, కొన్ని జతల చేతులు చేరితే ఇక సందడులు సరదాలు ఆనంద ప్రవాహాల పరవళ్ళు. అతి కష్టంగా 10 మందిని కలిపేది ఇంటి పండుగ, అతి ఇష్టంగా ఊరంతా కలిసేది సంక్రాంతి పండుగ. మనుషుల్లో ఉత్సాహాన్ని నింపేది, మనసుల్లో 10 కాలాల పాటు దాన్ని నిలిపేది ఈ పండుగే. నగరాలంటే మరెక్కడ్నుంచో ఊడిపడ్డవి కావు. పల్లెలే తాతలుగా, పట్టణాలు నగరాలు కొడుకులు మనవళ్ళుగా, పల్లె సీమకివి వారసులు. తాతగారి ఊరని కాబోలు మనవడు మనవరాళ్లకి ఊరుతుంది పొంగుకొస్తుంది అభిమానం. తాత బొంగమీసాలపై వాళ్లకు పుట్టేను చిలిపితనం, వాళ్లపై తాతయ్యకి ఉబుకుతుంది వాత్సల్యం. తెల్లవారు జామున చిక్కని చలిలో చుట్టూ చేరి చలి కాచుకోవడమే కాదు, మీ మధ్యనున్న వైరుధ్య భావాలను కూడా పనికిరాని చెక్కల వలె తన మంటల భగభగల్లో బుగ్గి చేయమని రగిలే భోగిమంటలిచ్చే సందేశం. పశువని చులకను వద్దు, పరమశివుని వాహనమది. జీవితంలో నిజమైన చేదోడు మనిషికి. కనుకనే వచ్చింది గంగిరెద్దనే సంప్రదాయం. పాల సముద్రాన్ని తెచ్చి వంటింట్లో నిలిపి తల్లి పాలకు సాటికాగల పాలనిచ్చి గోమాతలకు సబబు పసుపు కుంకుమ పూజలు. జీవిత గమనంలో ఆటుపోటులు సహజమని, ఉదాహరణ తామేనని స్ఫూర్తినిస్తూ ఎగిరే పతంగులు, దంతసిరి ఉన్న నోళ్లకే చెరకు గడలు, చిన్నారులకు ఆశీస్సుల వర్షంలో భోగిపండ్లయ్యే రేగుపండ్లు,

0: వాకిళ్లలో రంగుల రంగవల్లులు, ముగ్గుల మధ్యలో సిగలో పూలతో గొబ్బెమ్మలు. అటుపై రథసప్తమికి నైవేద్యం తయారీకి ఇంధనమవుతాయి అగ్గికి. కోడిపుంజుల పందాలు గుర్తు చేస్తాయి పౌరుష ప్రతాపాల వెనుకటి గాథలు. మూగజీవాలకు ప్రాణహాని లేని పందాలైతే మేలు మేలు. సంస్కృతి సంప్రదాయాలకు, హస్తకళా నైపుణ్యాలకు నిలువెత్తు గోపురాలు మన బొమ్మల కొలువులు. కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, పిండి వంటలు, బావమరది బావగారి జట్టుగా బావమరదళ్ళ ఆటలు చెలక్తులు, కాంతుడి చిలిపిచూపులు, కాంతల మదికి పులకింతలు, చిన్నవాళ్ల కేరింతలు, పెద్దవాళ్ల అదిలింతలు, అందరికీ అన్నీ అమరుస్తూ అందరినీ చూస్తూ ఆకలి మర్చిపోయే అత్తలు, మళ్ళీ పండక్కి నవదంపతులెవరన్న ఆరాలు, సన్నాహ శ్రీకారాలు, సంప్రదింపులు, పాదాభివందనాలు, శతమానం భవతి అనే దీవెనలు, వీడ్కోళ్ళు, ఆడవాళ్ల ఆనంద బాష్పాలు, గుంభనగా కళ్ళొత్తుకునే మగవాళ్ళు, వచ్చే ఏడాది కోసం ఎదురుచూపులు, మన సంక్రాంతి ముచ్చట్లు. జయహో కర్షక, నీకు సాటి ఎవరిక.
1: మీరింతవరకు శ్రీ కె రవికిరణ్ గారి స్వీయ కవిత విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164. మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. గబ్బర్ సింగ్ చిత్రానికి కార్తీక్, శ్వేతామోహన్ పాడిన పాట, గీతరచన భాస్కర భట్ల రవికుమార్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మిరింతవరకు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 1:20 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. వార్తల వివరాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకురావాలని సూచించారు.

0: రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో మంత్రి చర్చిస్తారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ప్రాజెక్టులపై చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల సురక్షిత దర్శనం కోసం భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ
1: కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ రోజు మేము అందరం కూడా చూసుకుంటాం.
0: ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకుడ్ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికులు కేఎల్ రావు అని మంత్రి పేర్కొంటూ
2: కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరియట్లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ గాని, ఒక నాగార్జున సాగర్ గాని, ఒక శ్రీశైలం గాని, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మాణంలో కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
0: అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భావితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించి వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మ్యూజియాల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్రకు బాపు మ్యూజియం స్మారక చిహ్నమని అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మాగాంధీజీకి జాతీయ పతాకాన్ని అందించిన చారిత్రక ప్రదేశంగా ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే నిలయాలు పురావస్తు ప్రదర్శనశాలని అన్నారు. మ్యూజియాల చారిత్రక ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ
3: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల భాగంగా ఈరోజు బాపు మ్యూజియం నుంచి మొగల్రాజపురం కేవ్ వరకు 5K వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ ఈవెంట్. పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది.

0: ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది. పురాతత్వం నుంచి వచ్చిన వస్తువులు ఉంటాయో ఆర్టిఫాక్ట్స్, దాని డిస్ప్లే కూడా ఉంటుంది. అక్కడికి చాలా మంది ఇంటలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ స్టేడియం లో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్యక్రమం చేయడం జరుగుతుంది.
1: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతమున్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించేందుకు సంబంధించిన ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు ఈరోజు విడుదల చేశారు. కర్నూలులోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా రూపొందించినట్లు వివరించారు. ముసాయిదా ప్రతులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో ఉన్న 333 గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవల టికెట్లు విడుదల చేయనుండగా అదే రోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వడితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన. మన
1: మార్చండి, మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలు

0: ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉపాధి మార్గంగా కాగితంతో కళాకృతుల తయారీ, ఈ దీని గురించి శ్రీమతి ఎం రజని గారితో పరిచయం వింటారు.
3: మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో కళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. కుంచెతో బొమ్మను గీసి రంగులు అద్దితే అది చిత్రకళ. రాయితో లేదా మట్టితో శిల్పం తయారు చేస్తే అది శిల్పకళ. ఇలా వివిధ రకాల కళల్లో కళాకృతుల నైపుణ్యాన్ని బట్టి వారి కళలను మెచ్చుకుంటాం. అలాగే కాగితంతో కళాకృతులను ఎలా తయారు చేస్తారు, వాటి ప్రత్యేకత ఏమిటి, దీనివల్ల ఉపాధి మార్గాలు ఎలా ఉంటాయి, ఈరోజు మన స్టూడియోస్కి ఎం రజనీ గారు వచ్చారు. వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు.
4: నమస్తే అండి.
3: ఇప్పుడు మనకు గల కళలని చిత్రకళ అని, శిల్పకళలని, ఇలా వివిధ రకాల కళలున్నాయి కదండి, మరి ఈ కాగితం కళాకృతులను ఎలా తయారు చేయాలి అనిపించింది మీకు?
4: నాకు ముందు నుంచి కళలంటే ఇంట్రెస్ట్ అండి. పేపర్స్తో ముందు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను. ఇంట్లో కూడా వేస్ట్ పేపర్తో, వేస్ట్ మెటీరియల్తో కూడా నేను ఫ్లవర్స్ చేసి ఇంట్లో డెకరేట్ చేసుకునేదాన్ని. 7 ఏళ్ల క్రితం నేను ఒక బుక్లో చూశాను, పేపర్ క్విల్లింగ్ అనే ఆర్ట్ చూశాను. అందులో ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఈ ఆర్ట్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందనమాట. వాటినే నేను చిన్న చిన్న ఫ్లవర్స్ నుంచి ఒక పెటల్ తయారీ చూసాను నేను. దాన్ని నేను డెవలప్ చేసుకొని చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ అట్లా, ఇప్పుడు ఏంటంటే దేవుడు బొమ్మలు, సీనరీస్ అన్నీ చేస్తాను.
3: గిఫ్ట్గా ఎవరికైనా ఇచ్చేవాళ్ళా?
4: చిన్న చిన్న కార్డ్స్ చేసి గిఫ్ట్స్ ఇవ్వడం అట్లా, నా పరిధిలో ఏంటంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లానే ఇచ్చేదాన్ని. ప్రశంసలు వచ్చేవి, చాలా బాగా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, అది ఇదని అడిగేవాళ్ళు, నాకు నేర్పించమని అడిగేవాళ్ళు. ఇదేమైందంటే అమ్మగారి ఊరు మచిలీపట్నం మేడం. మచిలీపట్నంలో పట్టాభి ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడున్న స్టూడెంట్స్కి, అక్కడ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తారు. వాళ్ళు ఏంటంటే అక్కడ మిషన్, బ్యూటీషియన్ కోర్సు, ఇట్లాగా మగ్గం వర్క్, పెయింటింగ్, ఇవన్నీ ఉంటాయి. నా ఫ్రేము అక్కడికి ఎలాగో వెళ్ళింది సార్కి. డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆయన నిజంగా చాలా మంచి మనిషి. ఆయన చూశారనమాట నా ఆర్ట్ చూశారు. ఆయన వెంటనే నన్ను అక్కడికి పిలిపించి ఏమేం చేసావో చూపించమ్మా అంటే చూపిస్తే, ఆయన ఏంటంటే ఆ బ్యాంకర్స్ అందరికి ఎక్కడ మీటింగ్ జరిగినా సరే, విజయవాడ జరిగినా సరే, ఆయన నాకు కాంటాక్ట్ చేసి నన్ను అక్కడ పిలిపించి ఆ ఫ్రేమ్స్ అని వాళ్ళకి చూపించి నన్ను కొంచెం కొంచెం అట్లా ఎంకరేజ్ చేశారు. నేనేంటంటే హాబీగా చేసుకునేదం కాస్త సేల్ దాకా వచ్చాను. మొత్తం ఆ సార్ ఇదే వల్ల
3: బాగుంది. ఇప్పుడు ఈ కాగితంతో తయారు చేసే కళాకృతులకి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడే దొరుకుతుందా?
4: ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడే దొరుకుతుంది. A4 షీట్స్ లోనే కలర్ షీట్స్ దొరికితే, అందులో కొంచెం క్వాలిటీ పేపర్ తీసుకుంటే గనక మనకి బాగుంది.
3: ఈ కాగితం మందం పొడవు అది ఎలా ఉంటుందండి?
4: థిక్నెస్ ఏంటంటే 3 mm 5 mm సరిపోతుంది, 7 mm 3 ఉంటాయి. అదేంటంటే మన ఫ్లవర్ సైజ్ని బట్టి 10 mm దగ్గర నుంచి తీసుకోవచ్చు. వేస్ట్ పేపర్స్ అయినా సరిపోతాయి మేడం, న్యూస్ పేపర్స్ తో కూడా బుట్టలు చేయొచ్చు.
3: అంటే ఇప్పుడు మీరు తయారు చేసేదానికి ప్రత్యేకమైన కాగితం అని వేరే ఏదే ఉండదా?
4: ఏమీ లేదు,
3: మామూలుగా A4 షీట్స్ తో
4: కొంచెం క్వాలిటీ పేపర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 3 mm 5 mm కటింగ్ చేసి కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి.
3: ఇప్పుడు ఈ కాగితంతో మీరు ఏమేమి తయారు చేశారండి?
4: దేవుడు బొమ్మలు చేస్తాను మేడం, అందులో బాలాజీ, వినాయకుడు, అమ్మవారు, జీసస్, బాబా, పద్మనాభ స్వామి అన్ని వచ్చాయి. ఇంకా సీనరీస్, నెమళ్ళు, బర్డ్స్, రకరకాల డిజైన్స్, ఫ్లవర్ తోనే డిజైన్స్, రకరకాల మోడల్స్.
3: ఇవి మీకు బాగా సేల్ అవుతాయి అంటే ఫెస్టివల్స్ అప్పుడు సేల్ అవుతాయేమో కదా?
4: ఫెస్టివల్స్ అప్పుడు ఒకటిను, ఎగ్జిబిషన్స్ అప్పుడు స్టాల్స్ ఇస్తారు. DCH లో నాకు లైసెన్స్ ఉంది, నబార్డు మెప్మా తరపు నాకు స్టాల్స్ ఇస్తారు, ఇప్పుడు పెడతాము. బ్యాంకర్స్ కూడా నాకు ఇన్ని ఆర్డర్స్ కావాలని తీసుకుంటారు. రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు కూడా. ఏమైనా ఫంక్షన్స్ కి వెళ్తా కూడా ఇవేంటి స్పెషల్ గా ఉంటాయి, బయట కూడా దొరకవు. వాళ్ళు ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఫోటో ఇచ్చి కూడా మధ్యలో ఫోటో పెట్టి కార్నర్స్ లో డిజైన్ చేసి ఇవ్వటం, నేమ్స్ కూడా నేను క్విల్లింగ్ తో చేయగలను, అలా కూడా చేయిస్తున్నారు. గ్రీటింగ్ కార్డ్స్ ఇట్లా వాళ్ళే వచ్చి తీసుకుని లేకపోతే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుని తీసుకుంటారు మేడం.
3: ఇప్పుడు మీరు నాబార్డు, DCH, మెప్మా ఇవన్నీ అన్నారు కదా, ఈ సంస్థలు, మీరు అక్కడ ఏమైనా క్లాసులు చెప్తారు?

0: నబార్డ్ తరపు క్లాసెస్ చెప్తానండి. ఇప్పుడు ఉయ్యూరు, ఆకునూరు ఇట్లా ఆ పరిధిలోనే మొన్నే 2 మంత్స్ చెప్పొచ్చాను. వాళ్ళు ఏంటంటే నబార్డ్ తరపు వాళ్ళే మెటీరియల్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళే ఫ్రీ కోర్స్ ఇప్పిస్తారు అక్కడున్న ఆడవాళ్ళకి.
1: ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నాబార్డ్ కానీ, డిసిహెచ్ మెప్మా, ఈ సంస్థలన్నీ ఉచితంగా నేర్పిస్తున్నారా?
0: నేర్పిస్తున్నారు మేడం.
1: ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఎంతకాలం పట్టిందండి? అంటే చిన్న గ్రీటింగ్ కార్డ్ నుంచి అమ్మవారి ఫోటో గానీ ఏదైనా అంతవరకు నేర్చుకోవాలంటే సుమారుగా ఎంతకాలం పట్టింది?
0: 2-3 మంత్స్ సరిపోతుంది. మామూలుగా నేర్చుకోవాలంటే ఏదైనా ప్రాక్టీస్ లోనే రావాలి, శ్రద్ధ కావాలి, ఓర్పు కావాలి. ఇదేంటంటే చిన్న పని, చిన్న చిన్నవి అన్ని చేసుకుని చేస్తేనే పెద్ద సీనరీ తయారవుతుంది.
1: అవును,
0: అంతవరకు ఓర్పు కావాలి, ముందు క్రియేటివిటీ కావాలి, సాధించాలనే పట్టుదల కావాలి.
1: ఇప్పుడు మీరు ఒక అమ్మవారి ఫోటో చేయాలి, ఏమేమి సామాగ్రి కావాలి వాటికి?
0: క్విల్లింగ్ పేపర్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. క్విల్లింగ్ పేపర్ ఒకటి అవసరం అవుతుంది. నీడిల్, క్విల్లింగ్ నీడిల్ అంటే బయట దొరుకుతుంది, ఫెవికాల్. బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక షీట్, 12x8 షీట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి మెటీరియల్ అంటే పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. ఇదేంటంటే చేతి వర్క్, దానికే వేసుకుంటాం మనం. మెటీరియల్కి పెద్ద ఖర్చు ఉండదు.
1: తయారు చేస్తున్న ఈ కళాకృతులను మార్కెటింగ్ ఎలా చేస్తారు? అమ్మకాలవి ఎలా ఉంటాయి?
0: మార్కెటింగ్ బాగుంది. ఎగ్జిబిషన్స్ అప్పుడు పెడతాము, రెస్పాండ్ బాగుంటుంది, ఫ్రేమ్స్ కూడా బాగా వెళ్తాయి. ఇంకా మేమందరం ఏంటంటే మెయిన్ ఎగ్జిబిషన్స్, ఈ బ్యాంకుల నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి, వాటికి చేయటంతోనే నాకు టైం సరిపోతుంది. ఇంకా
1: ఇప్పుడు ఈ
0: షాపింగ్
1: డ్వాక్రా సంఘాలలో ఏమైనా స్టాల్స్ పెడుతున్నారా?
0: పెడుతున్నామండి. మెప్మా తరపు మొన్న పీడబ్ల్యూడి గ్రౌండ్లో పెట్టాము దసరాకి. నెక్స్ట్ వైజాగ్ అంటున్నారు,
1: అంటే ఇక్కడ మీరు తయారు చేసిన వాటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం.
0: అక్కడ పెడతామండి. 10 డేస్ అలా ఉంటాయి. సేల్ బాగుంది, రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది.
1: ఇప్పటి వరకు సుమారుగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారండి మీరు?
0: 10 ఇచ్చుంటానండి, 10 ప్రదర్శనలు వచ్చింటాను.
1: అంటే ఒక విజయవాడలోనే కాకుండా
0: బయట కూడా ఇచ్చాము.
1: ఇప్పుడు ఒక వస్తువు తయారీ అయ్యాక దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్తారు, మీకు దాని మీద లాభం అది ఎంత ఉంటుందండి సుమారుగా?
0: సుమారుగా అంటే లాభం పర్వాలేదండి. మెటీరియల్కి పెద్ద ఖర్చు అవ్వదు.
1: ఎక్కువ శ్రమ.
0: శ్రమనే చూసుకోవాలి. ఇప్పుడు 10 రోజులు అనుకోండి, అట్లాగా ఒక రోజుకి ఇంత అని వేసుకొని, అట్లా దీనికి ఇంత, దానికి ఫ్రేమ్కి మన శ్రమకి వేసుకొని
1: ఇప్పుడు ఈ తయారు
0: తీసుకోవాలి.
1: చేసిన దానికి ఫ్రేమ్ కూడా మీరే చేసేస్తారా?
0: ముందు బయట ఇచ్చేవాళ్ళం అండి, బయట చాలా ఎక్కువ అవుతుంది. చేసిన దానికన్నా తనకి ఎక్కువ వెళ్తున్నాయి, ఫ్రేమ్కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలానే బ్యాంక్ నుంచి కొంచెం అమౌంట్ నేను లోన్గా తీసుకొని నేనే ఫ్రేమింగ్ అన్నీ మేము తయారు చేసి పెట్టుకొని, ఈ 10-20 అయిన తర్వాత బయట నుంచి ఫ్రేమ్ చేసి అతను తెచ్చుకొని, 2 డేస్ అయితే కనుక, 3 డేస్ అయితే కనుక తనతో చేపించేసేసి తనకి రోజుకి ఇంత అని ఇస్తున్నాం. అప్పుడైతే కొంచెం నాకు గిట్టుబాటు అవుతుంది.
1: అవును, మనం ఏదైనా చేసేదానిలో లాభం
0: అవును,
1: కొంచెం అన్నా ఉంటే మళ్ళీ దాన్ని పెట్టుబడిగా
0: పెట్టుబడి
1: పెట్టుకుని
0: పెట్టుకుని
1: మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది కదా.
0: అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు మీరు ఈ కళాకృతులను తయారు చేయడానికి పెట్టుబడి ఎలా పెట్టారండి?
0: బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాం మేడం. ఇదేంటంటే బిజినెస్ లోన్ ఇస్తారు. మనం ఇలా ఏ బ్యాంక్ అయినా సరే వెళ్తే, నేను ఇలా చేస్తున్నాను నాకు ఇంత అమౌంట్ కావాలంటే, ఫస్ట్లో తక్కువ అమౌంట్ ఇస్తారు, ఒక 25,000 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనికి పెద్ద మెటీరియల్ ఏం అవసరం లేదు. పేపరు, గమ్ము, నీడిల్ ఇవి ఉంటే చాలు. ఆ షీట్లో కూడా హ్యాండ్మేడ్ షీట్, ఇవి క్వాలిటీ పేపర్స్ చూసుకొని చేయాలి. సేమ్ రిస్క్ బ్యాక్గ్రౌండ్ షీట్స్ అవన్నీ చూసుకోవాలి. దాని మీద ఒక 25,000 అయితే అట్లా తెచ్చుకుని ముందు అలా ట్రై చేశాను. తర్వాత ఏమవుతుందంటే నాకు కొంచెం ప్రొడక్షన్ పెరిగింది. బయట ఫ్రేమింగ్ అయ్యేసరికి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఫ్రేమ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల నేను కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుని ఫ్రేమింగ్ కూడా నేనే తయారు చేసుకునేటట్టు ఇంట్లోనే పెట్టుకున్నామండి. ఇప్పుడు కొంచెం బాగుంది,
1: ఏదైనా ఫ్రేమ్ చేస్తేనే కదా
0: అందరూ
1: ఓవరాల్ గా లుక్ వచ్చేది,
0: లుక్ వస్తుంది. లోపల మనం చేసిన ఆర్ట్ కూడా పాడవకుండా ఉంటుంది,
1: అంటే ఆ కలర్లన్నీ మనం చేసినట్టుగానే చక్కగా అలా ఉంటుంది.
0: ఉంటుంది, షేడ్ అవ్వడం అదేం ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు అంటారు, మేడం పేపరే కదా ఎందుకు అంత కాస్ట్ అంటారు. పేపర్ని పేపర్ లాగా అంటిస్తే ఎలా లుక్ ఉంటుంది, అది ఇన్ని రకాలుగా చేస్తే పేపర్ అలా వచ్చింది అనే వాళ్ళు ఉన్నారు.
1: ఎన్ని రకాలుగా మలిస్తే
0: మలిస్తేనే ఆ రూపం వస్తుంది కదా అంతేనా అనేవాళ్ళు ఉన్నారు. అసలు పేపర్తో ఇలా కూడా చేయగలవమ్మా అనేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందిని చూసాను నేను, కానీ ఎక్కువ
1: పాజిటివ్గా
0: ఎక్కువ వచ్చారు.
1: కాగితంతో రకరకాల కళాకృతులను చేస్తున్నారు కదా రజనీ గారు, మీరేమన్నా ప్రైజెస్ తీసుకున్నారా?
0: ప్రైజెస్ అంటే నేను పార్టిసిపేట్ చేయలేదండి. ఎగ్జిబిషన్స్ అప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు, ఇది నేను ఓన్గా

0: నేర్చుకున్నాను కాబట్టి నేను బయటికి కూడా వెళ్ళలేదు. మొన్న హైదరాబాద్ లేపాక్షికి ఒకటి స్టేట్ అవార్డ్ కోసం బాలాజీని పంపించాను.
1: ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, చక్కగా చేస్తున్నారు, అన్నీ మీరే చేయడం కష్టం అవుతుంది కదా, మీ కింద ఎవరన్నా అసిస్టెంట్ని పెట్టుకున్నారా?
0: పెట్టుకున్నానండి, ముగ్గురుకి నేర్పించాను. వాళ్ళు నాతోనే ఉంటారు, వాళ్ళు వాళ్ళ చుట్టాలే. ఏదైనా ఎగ్జిబిషన్స్ అంటే కనుక నేను మామూలుగా ఒకదాన్ని చేసుకుంటాను. ఎగ్జిబిషన్స్ ఏదైనా ఎదురు ఉందంటే కనుక ముగ్గురిని కూర్చోబెట్టి చేస్తామండి.
1: ఇప్పుడు మీరు బ్యాంక్ వాళ్ళకి వాళ్ళకి చేస్తా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఒక 50-60 చేయాలన్నారు, మీ ఒక్కళ్ళ వల్ల ఒక 3-4 డేస్ లో అవ్వదు కదా?
0: అవ్వదండి.
1: ఇప్పుడు వారి సహాయం కూడా తీసుకుంటే మీరు
0: చేయగలను,
1: ఇన్ టైమ్ లో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది.
0: అవునండి, చేయగలను. మామూలుగానే నేను ఖాళీగా ఉండను ఇంట్లో. ఇప్పుడు జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళు ఎలా పనులు చేసుకుని కూర్చుంటారో నేను కూడా అంతే ఫాస్ట్గా చేసుకుని కూర్చుంటాను. మార్నింగ్ కూర్చుని పిల్లలు వచ్చే టైంకి లేస్తాను, ఖాళీగా ఉండను.
1: మీ పిల్లలు నేర్చుకుంటున్నారా?
0: మా పిల్లలకి వచ్చండి, చేస్తారు. నేను చేయడం చూస్తున్నారు కదా, 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, చూస్తున్నారు. వాళ్ళు చేస్తారు, మా పాప కూడా చేస్తుంది, మా బాబు ఆర్ట్స్ బాగా వేస్తాడు.
1: రజనీ గారు, ఇప్పుడు మీ

0: ఆడవాళ్ళు ఎలా పనులు చేసుకుని కూర్చుంటారో నేను
1: టైం
0: కూడా
1: ప్రకారం.
0: అంతే ఫాస్ట్గా చేసుకుని కూర్చుంటాను. మార్నింగ్ కూర్చుని పిల్లలు వచ్చే టైంకి లేస్తాను, ఖాళీగా ఉండను.
1: మీ పిల్లలు నేర్చుకుంటున్నారా?
0: మా పిల్లలకి వచ్చండి చేస్తారు, నేను చేయడం చూస్తున్నారు కదా, 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, చూస్తున్నారు వాళ్ళు చేస్తారు. మా పాప కూడా చేస్తుంది, మా బాబు ఆర్ట్స్ బాగా వేస్తాడు.
1: రజనీ గారు, ఇప్పుడు మీకంటూ ఒక లక్ష్యం ఏదన్నా ఉందా? ఇప్పుడు ఇవి చేస్తున్నారు, మంచిగా సేల్ అవుతున్నాయి, ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా బాగా అవి చేయాలి, ఇది చేయాలి, లేదా ఏమైనా అనుకుంటున్నారా?
0: ఇంకా ఇంకా బాగా చేయాలి. ఏంటంటే స్పెషల్స్ చేయాలి, ఎవరు చేయలేని విధంగా. ఇప్పుడు కొంచెం నేను చేయగలనని అనుకుంటున్నాను, ఇంకా స్పెషల్గా ఎవరు చేయలేని విధంగా చేసి నేను అవార్డు సాధించాలని ఆలోచిస్తున్నాను.
1: రజనీ గారు, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: నేర్చుకునే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా క్లాసెస్ చెప్పినప్పుడు ఎవరైనా టీచర్ చెప్పింది చేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే కేవలం బేసిక్స్ చెప్తారు. క్రియేటివిటీ కావాలి ఎవరికి వాళ్ళే, అందరూ చేసినట్టు కాకుండా డిఫరెంట్గా ఆలోచించాలి, కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలి, చేసేవారికి కూడా నీట్గా ఉండాలి, చూసే వాళ్ళకి ఏంటంటే చూడంగానే అక్కడ మనకి చిన్న తేడా కూడా కనిపించకూడదు, వర్క్ నీట్గా ఉండాలి, కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కూడా ఎన్నుకోవడం తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి చేస్తే గనక మంచి ఇది ఉంది, ఎందుకంటే భర్త ఒకళ్ళే తెచ్చి ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న రోజులు పోయాయి,
1: అవును,
0: అన్ని రేట్లు పెరిగిపోయాయి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇద్దరు చేస్తేనే ఆ ఇల్లు కొంచెం నిలబడుతుందని నా ఉద్దేశం మేడం.
1: బాగుందండి. రజనీ గారు చెప్పినట్టు కాగితంతో అనేక రకాలైన కళాకృతులను తయారు చేసుకోవచ్చు, ఇది ఉపాధి మార్గంగా కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. చక్కటి సలహాలు సూచనలు కూడా మనకిచ్చారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు కాగితంతో కళాకృతుల తయారీ ఈ అంశంపై శ్రీమతి ఎం రజనీ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎయిడ్స్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా దాన్ని గురించిన విశేషాలను వింటారు. ఎయిడ్స్ను అంతం చేయడానికి ప్రపంచం చేరువవుతుందని తాజా పరిశోధన ఒకటి చెబుతుంది. ఏడాదికి 2 సార్లు చొప్పున టీకా తీసుకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ను 100% సమర్థంగా నివారించడం సాధ్యమేనని మహిళలపై నిర్వహించిన పరిశోధనలో తేలింది. పురుషుల్లోనూ ఇది ఇంచుమించు ఇలాంటి ఫలితాన్ని ఇస్తోందని రుజువైంది. ఇంతవరకు ఉన్న నివారణ మార్గాలన్నింటిలో ఇది మెరుగైనదని, ఇది అనూహ్య పరిణామం అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. మహమ్మారిని అంతం చేసే అవకాశం మన ముందుకు వచ్చిందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్పై జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయి ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం మే 18 జరుపుకుంటాం. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం అని కూడా పిలుస్తారు. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ మహమ్మారి యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను గుర్తించడం, అలాగే హెచ్ఐవి సంక్రమణ, ఎయిడ్స్ను నివారించడానికి వ్యాక్సిన్ యొక్క అత్యవసర, నిరంతర అవసరాన్ని తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. సురక్షితమైన, సమర్థవంతమైన ఎయిడ్స్ వ్యాక్సిన్ను రూపొందించడానికి, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్తో ముడిపడి ఉన్న కళంకాన్ని నిర్మూలించడానికి అంతులేని కృషి చేస్తున్న వేలాది మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, సమాజ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలను ఇది గౌరవిస్తుంది, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వ్యాక్సినేషన్ డే ప్రధాన ఉద్దేశాల్లో కొన్ని: అవగాహన కల్పించడం, కొనసాగుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి గురించి, దాన్ని నివారించడానికి టీకా యొక్క తక్షణ ఆవశ్యకత గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది టీకా పరిశోధనలో ఇటీవలి పురోగతులు, కొనసాగుతున్న ఇబ్బందులపై దృష్టిని పెడుతుంది. తద్వారా ప్రజలలో అవగాహన, భాగస్వామ్యం పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కృషి, పురోగతిని గౌరవిస్తూ సురక్షితమైన, సమర్థవంతమైన హెచ్ఐవి వ్యాక్సిన్ను రూపొందించడానికి అంతులేని ప్రయత్నాలలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సేవకులు, మద్దతుదారులు నిబద్ధతను ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యలలో ఒకదాన్ని పరిష్కరించడానికి ఆవిష్కరణ, దృఢ సంకల్పం అవసరం. పెట్టుబడి కోసం వాదించడం, హెచ్ఐవి వ్యాక్సిన్ పరిశోధన అభివృద్ధికి నిధులు, వనరులను పెంచాలని పిలుపునివ్వడానికి ఈరోజు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. పురోగతి సాధించినప్పటికీ వ్యాక్సిన్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి పెరిగిన స్థిరమైన నిధులు అవసరం. సమానత్వాన్ని ప్రోత్సహించడం, హెచ్ఐవి వ్యాక్సిన్ను అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల ప్రభావితమైన వారికి మిగిలిన వ్యాక్సిన్లతో సమానంగా అందించాల్సిన ఆవశ్యకతను ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం

ప్రభుత్వం నొక్కి చెబుతోంది. విద్యా కార్యక్రమాలు, హెచ్ఐవి నివారణ, టీకా యొక్క ప్రయోజనాలు, ఈ మహమ్మారిని నియంత్రించి నిర్మూలించడంలో టీకా పోషించే కీలక పాత్ర గురించి అవగాహన కల్పించడానికి ప్రచారాలు, కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహిస్తారు. మీరు ఇంతవరకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా దీని గురించిన విశేషాలను విన్నారు. ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలితగీతం వింటారు.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట మస్తానా చిత్రం నుంచి మీకోసం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు రెడీగా ఉన్నారా? మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? నేనడగబోయే ప్రశ్నలకు 0866242412 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, వేసవి కాలం అనగానే మనకి గుర్తొచ్చే పండు మామిడి పండు కదా. మరి అంతటి రుచి ఉన్న మామిడి పండులో ఒక రకమైన అల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? ప్రశ్న మరొకసారి, అల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు సమాధానం తెలిస్తే 0866242412 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా సరైన ఉడు చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేనడిగిన ప్రశ్న, ఆల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ వచ్చేసినాయి. ముందుగా మనకి కరెక్ట్ సమాధానంతో వాట్సప్ చేశారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆకురాతి, రామకృష్ణ, రాజ్యలక్ష్మి, చినామిరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన, జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా నుంచి రామచంద్ర, సువర్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మన దేశం అని నేనే చెప్పా కదండి, మరి ఇండియా అని పంపిస్తే ఎట్లాగా, ఓకేనా? మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, రుద్రాంశ్, దక్షిణ చిరువల్లులంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. డి వాణి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్. మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదండి, రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చూసుకోండి. తర్వాత చందలూరి, విష్ణు, సాయి మౌనిక, చరణ్య, కౌశిక్, పేర్నిమిట్ట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. చందలూరి విష్ణు, ఓకే, వీరి పేరు చదివేశాం కదా. నెక్స్ట్ కోట హారిక, మను, రాజువ.

రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్స్కి నేమ్స్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఓకేనా? వెంకీ ఫ్రమ్ తణుకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, పెంచలయ్య, ముంతా పెద్దన్న, బండారు శంకరయ్య, గోపీనాథ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత లక్ష్మీ నరసింహ శర్మ సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. జ్యోతి, మనస్విని, సాయిశ్రీ, పృథ్వీ, మోహన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కైకలూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. భారతీ కిషోర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏళ్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి? మన దేశంలోని, ఓకేనా? నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఆత్మూరి మురళీ లక్ష్మి, బట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కుంచి రామ్మూర్తి కుంచువానిపేట కరెక్ట్ ఆన్సర్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా? నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎందుకంటే మిగతా వాళ్ళ పేర్లు చదవడానికి మనకి అవకాశం ఉండదు కాబట్టి పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా? కుమారి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

షేక్ మహబూబ్ సుభానీ. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుంచి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర కుమార్, తేజ, యాదవ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రాజశేఖర్, రేవతి, వేదాయపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం, జానకి, శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సులోచన, కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప, మొలకలూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి విజయశేఖర్, ప్రసాద్, సుబ్బారాయుడు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి. మరి గోగులమూడి, రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చూసేద్దామా? అల్ఫాన్సా మామిడి పండ్లకు మన దేశంలో మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకమైన రుచి, సువాసన కలిగిన ఈ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో డిమాండ్ ఉంది. ఓకేనా? మరి మన రెండవ ప్రశ్న, ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక ప్రశ్న చూద్దాం. ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి? ప్రశ్న మరొకసారి, ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి? ప్రశ్న విన్నారుగా, మరి ఆన్సర్ పంపించండి. ఈలోగా మనం రారండోయి వేడుక చూద్దాం. చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేనడిగిన ప్రశ్న ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం కరెక్ట్ ఆన్సర్ అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కైకలూరు నుంచి సత్యవతి, శివరంజని, శ్యామ్, జ్యోతి, సంజన వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి నాగమణి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహన, స్నిగ్ధ వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, అన్నయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం పంపిస్తున్నారు, అయిపోయింది కదండి. రెండో ప్రశ్నకి పంపించండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. రవికిరణ్ రెబ్బన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావన్ పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీరు.

నెక్స్ట్ విజయశేఖర్ ప్రసాద్ సుబ్బారాయుడు ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏళ్ళ సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుండి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. లక్ష్మీ నరసింహ శర్మ సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్రప్ప మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతీ కిషోర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. వైష్ణవి వావిళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువలులంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుండి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు రామకృష్ణయ్య ముంతా పెద్దన్న శశిరెడ్డి చిన్నప్ప వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఆత్మూరి మురళీకృష్ణ లక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్ కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు సాయి మౌనిక చరణ్య కౌశిక్ పేర్నమిట్ట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారదారత్న్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత రాజకుమార్ లావణ్య సకినేటిపల్లి రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుంచి రాఘవేంద్ర రామలక్ష్మి దేవేంద్ర కుమార్ తేజ యాదవ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ కలిపి పంపించారండి. ఓకే, నీవే కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ సత్యరెడ్డి అనపత్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ నుంచి త్రివేణి చిన్మయ్యి ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. దంపులూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామచంద్ర సువర్ణ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుమారి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్.

విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫకూరుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాంచ్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కళ్యాణి, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి, బద్రీ, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూసేద్దామా. ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్న కాసల పేరు రత్నావళి. ఆవిడ తన భర్తలో పేరులోని ప్రసాద్, తన పేరులోని రత్న అనే పదాన్ని కలిపి రతన్ ప్రసాద్గా ఆకాశవాణిలో ప్రసిద్ధి చెందారు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శాంతికి రాహ్మే. పదవ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. వినండి పదవ తరగతికి హిందీ పాఠం శాంతికి రాహ్మే.
1: ప్రణామ్ అధ్యాపికాజీ.
2: ఆశీష్ ఆవో బయట స్వరూప.
1: అధ్యాపికాజీ, శాంతికి పరిభాష క్యా హో సక్తా హే బతాయియేనా.
2: బహుత్ అచ్చా కి బాత్ హే సునో, యది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ ఔర్ సుఖ్ సాధనా ఉపలబ్ధ హై పరంతు శాంతి నహీ హే తో వైసే సుఖ్ సాధన్ వ్యర్థ హే. సంసార్ మే మానవ్ ద్వారా జితనే భీ కార్య కియే జా రహే హై సబ్కా ఏక్ హీ ఉద్దేశ్ హే శాంతి. శాంతి కా కేవల్ యహ్ అర్థ నహీ కి ముఖ్ సే చుప్ రహే అపితు మన్ కో నియంత్రిత్ కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హీ వాస్తవిక్ శాంతి హే. ఇసిలియే జహాం శాంతి హే వహా సుఖ్ హే, వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హే. యుద్ధ దుఃఖ్ లాలచ్ ఔర్ సభీ పీడావుం కో మిటానే కా ఏకమాత్ర సాధన్ హే శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై కింతు శాంతి నహీ. అచ్చా సునో స్వరూప, మన దగ్గర ప్రపంచంలోని మొత్తం సంపద సుఖ సాధనము ఉన్నప్పటికీ శాంతి లేనప్పుడు అటువంటి సుఖ సాధనములు వ్యర్థం. ఈ ప్రపంచంలో మానవుని ద్వారా చేయబడే పనులన్నిటి ఉద్దేశము ఒకటే, శాంతి. అంటే కేవలం మౌనంగా ఉండడమే శాంతి యొక్క అర్థము కాదు. మన మనస్సుని అదుపులో ఉంచుకుని అది చెడు మార్గంలో పడకుండా ఆపడమే నిజమైన శాంతి. అందువలనే శాంతి ఉన్న చోట సుఖముంటుంది, అక్కడే ప్రపంచ శ్రేష్ఠ స్థానం లభిస్తుంది. యుద్ధం దుఃఖం దురాశ వంటి అన్ని బాధలను దూరం చేసే ఒకే ఒక సాధనమే శాంతి. డబ్బు వైభవంతో భౌతిక సంపదలను కొనగలము కానీ శాంతిని మాత్రం కొనలేము. శాంతి స్థాపనలో తమ జీవితాన్ని అర్పించిన వారిలో ఎందరో మహానుభావులున్నారు. మరి ఇప్పుడు మనం తమ జీవితాంతం అహింస శాంతి సేవ సౌభ్రాతృత్వం సాధనలు గడిపిన పునీతులైన నెల్సన్ మండేలా, మదర్ థెరిస్సా వంటి మహనీయుల గురించి తెలుసుకుందాం. అచ్చా అబ్ ఇస్కే సంబంధిత్ శాంతి కి రాహ్మీ నామక్ ద్రుత్ వాచన్ పాట్ పడేంగే. పహలే తుమ్ పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, మండేలా కే నామ్ సే విశ్వభర్ మే ప్రఖ్యాత్ శాంతి దూత్ కా పురాణ నెల్సన్ రోలీ హల్హలా మండేలా తా ఉన్ కా

0: अजन 18 जुलाई सन 1918 को दक्षिण अफ्रीका में हुआ। वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे। राष्ट्रपति बनने से पूर्व दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमको तो वे सुजवे के अध्यक्ष रहे।
1: अच्छा, अब इसका भावार्थ मैं तेलुगु में बताऊंगी, सुनो।
0: जी अध्यापिका जी।
1: मंडेला पेर तो విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన శాంతిదూత పూర్తి పేరు నెల్సన్ రోలీ హల్హలా మండేలా. ఆయన 18 జులై 1918 దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన దక్షిణాఫ్రికాకి మొట్టమొదటి నల్లజాతికి చెందిన రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతి అవడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల తరబడి వర్ణభేద ఆందోళన చేపట్టిన ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఉమ్కోతోమ్ వే సిజ్వేకి అధ్యక్షునిగా ఉన్నారు. ఆగే పాట్ పడో.
0: జీ అధ్యాపికా జీ. రంగభేద్ విరోధి సంఘర్ష్ కే కారణ్ ఉన్హోనే 27 వర్ష్ రాబిన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. ఉన్హే కోయలా కనిక్ కా కామ్ కర్నా పడా తా. సన్ 1990 మే శ్వేత్ సర్కార్ సే హుయే ఏక్ సమ్జౌతే కే బాద్ उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया।
1: अच्छा सुनो, आयना वर्णभेद विरोध आंदोलन कारणंगा 27 संवत्सरालु राबिन द्वीप कारागारंलो गड़िपारु. अप्पुडु आयना बोग्गु गन्नेललो पनि चेयवलसी वच्चिंदि. क्रीस्तु शकं 1990 संवत्सरंलो श्वेत प्रभुत्वंतो अंटे तेल्ल जातीयुल प्रभुत्वंतो जरिगिन ओक ओप्पंदं तर्वात आयना నూతన దక్షిణ ఆఫ్రికాను నిర్మించారు. అచ్చా, ఆగే పడు.
0: జీ అధ్యాపికా జీ. సన్ 1993 మే నోబెల్ శాంతి పురస్కార్ భారత రత్న పురస్కార్ ఔర్ సన్ 2008 మే గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త హుయే హై.
1: అచ్చా, ఇస్కా అర్థ బతాఉంగి, సునో.
0: జీ అధ్యాపికా జీ.
1: నెల్సన్ మండేలాను క్రీస్తు శకం 1993 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి భారతరత్న పురస్కారం వరించాయి. అంతేకాక 2008 సంవత్సరంలో గాంధీ శాంతి పురస్కారం కూడా మండేలాకు దక్కింది. అచ్చా, ఆగే పడు.
0: జీ అధ్యాపికా జీ. ఉన్కా స్వర్గవాస్ 23 నవంబర్ 2013 హువా. ఏసే మహాన్ శాంతి దూత్కే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్కి. इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है।
1: सुनो, आयना नवंबर 23 2013 సంవత్సరంలో స్వర్గస్థులైనారు. అలాంటి గొప్ప శాంతిదూత మరణానికి విశ్వవ్యాప్తంగా అపూర్వమైన శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్నో సమస్యలపై పోరాడి విజయం సాధించిన ఆ మహనీయుని జీవితం శాంతి స్థాపనలో మన అందరికీ ఎంతో మార్గదర్శకమైనది. అచ్చా, అబ్ హమ్ మదర్ టెరిసా కే బారే మే కుచ్ జాన్ లెంగే. పహలే తుమ్ పడో.
0: జీ అధ్యాపికా జీ. మదర్ టెరిసా ఏక్ ఏసా నామ్ హే జో శాంతి కరుణ ప్రేమ్ వా వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హే. ఏసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోకసే బోజ్ సియు టెరిసా తా. ఉన్కా జన్ 26 అగస్ట్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువాత.
1: అచ్చా సునో.
0: జీ అధ్యాపికా జీ.
1: మదర్ టెరిసా అనే పేరు ప్రేమ శాంతి కరుణ వాత్సల్యములకు పర్యాయపదంగా చెప్పబడుతోంది. అలాంటి గొప్ప మనసు కలిగిన అమ్మ మదర్ టెరిసా. ఆవిడ పూర్తి పేరు ఆగ్నేస్ గోకసే బోజసియు తెరీసా. ఆమె 26 ఆగస్టు 1910 జన్మించారు. ఆమె 5 సెప్టెంబర్ 1997 స్వర్గస్థులైనారు. అచ్చా, ఆగే పాట్ పడు.
0: జీ అధ్యాపికా జీ. సన్ 1970 తక్ వే గరీబోం ఔర్ అసహాయం కే లియే అపనే మానవీ కార్యం కే లియే ప్రసిద్ధ హో గయి. సన్ 1979 మే నోబెల్ పురస్కార్. సన్

0: 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया।
1: క్రీస్తు శకం 1970వ సంవత్సరం వరకు మదర్ థెరిసా పేదలకు అసహాయులకు తన మానవీయ కార్యాల ద్వారా ప్రసిద్ధి పొందారు. ఆమెను క్రీస్తు శకం 1979వ సంవత్సరంలో నోబెల్ పురస్కారము, క్రీస్తు శకము 1980వ సంవత్సరంలో భారతరత్న పురస్కారాలు వరించాయి. అచ్చా అబ్ ఆగే పడో.
0: जी अध्यापिका जी, उन्होंने कतनी से कहीं करनी को अधिक महत्व दिया, इसलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं।
1: మదర్ థెరిసా మాటలు చెప్పడం కంటే కూడా చేసి చూపడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని. అచ్చా ఆగే పడో.
0: జీ అధ్యాపికా జీ, మాతృమూర్తి కరుణామయీ మదర్ థెరిసానే అప్నే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై, పరోపకార్ కే పద్ పర్ చల్నే వాలో కో హీ వాస్తవిక్ జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ, కింతు ఉన్కే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ్ ఆజ్ భీ ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే వాస్తవిక్ జీవన్ బితానే కి రాహ్ దికాతే హై.
1: అచ్చా సునో, మాతృమూర్తి కరుణామయీ అయిన మదర్ థెరిసా ఇప్పుడు ఈరోజు మన మధ్య లేరు, కానీ మానవత్వం, త్యాగం, సేవ మరి ఇంకా సహాయం అనేవి మన జీవిత పరమావధి అని నిరూపించడమే కాగా, ఆమె ఒక దివ్యజ్యోతి వలె మన అందరికీ వెలుగుబాట చూపారు. అచ్చా అబ్ కుచ్ కఠిన శబ్దార్థ బతాఉంగి లిఖ్ లో.
0: జీ అధ్యాపికా జీ, బతాయే మే లిఖుంగి.
1: సంసార్ దునియా,
0: సంసార్ దునియా,
1: ప్రపంచం
0: ప్రపంచం,
1: మానవ్
0: మానవ్,
1: మనుష్
0: మనుష్,
1: మానవుడు
0: మానవుడు,
1: వాస్తవ్
0: వాస్తవ్,
1: యథార్థ్
0: యథార్థ్,
1: వాస్తవం
0: వాస్తవం,
1: లాలచ్
0: లాలచ్,
1: లోభ్
0: లోభ్,
1: దురాస
0: దురాస,
1: పీడ
0: పీడ,
1: దర్ద్
0: దర్ద్,
1: బాధ
0: బాధ,
1: ప్రఖ్యాత్
0: ప్రఖ్యాత్,
1: బహుత్ ప్రసిద్ధ్
0: బహుత్ ప్రసిద్ధ్,
1: పేరు ప్రఖ్యాతలు గల
0: పేరు ప్రఖ్యాతలు గల,
1: అశ్వేత్
0: అశ్వేత్,
1: కాలే
0: కాలే,
1: శ్వేత జాతీయుడు కానివాడు,
0: శ్వేత జాతీయుడు కానివాడు
1: అంటే
0: అంటే
1: నల్లని వాడు అని అర్థం,
0: నల్లని వాడు అని అర్థం,
1: సప్న
0: సప్న,
1: స్వప్న
0: స్వప్న,
1: కళ
0: కళ,
1: సమ్మాన్
0: సమ్మాన్,
1: ఆదర్
0: ఆదర్,
1: గౌరవం
0: గౌరవం,
1: బుజుర్గ్
0: బుజుర్గ్,
1: ఆదరణీయ
0: ఆదరణీయ,
1: గౌరవనీయులు
0: గౌరవనీయులు,
1: లోక్తంత్ర
0: లోక్తంత్ర,
1: ప్రజాతంత్ర
0: ప్రజాతంత్ర,
1: ప్రజాస్వామ్యం
0: ప్రజాస్వామ్యం,
1: రాష్ట్రపతి
0: రాష్ట్రపతి,
1: అధ్యక్ష
0: అధ్యక్ష,
1: అధ్యక్షుడు
0: అధ్యక్షుడు,
1: సదీ
0: సదీ,
1: శతాబ్ది
0: శతాబ్ది,
1: శతాబ్ది
0: శతాబ్ది,
1: కారాగార్
0: కారాగార్,
1: జైల్ ఖానా
0: జైల్ ఖానా,
1: జైలు
0: జైలు,
1: పురస్కార్
0: పురస్కార్,
1: ఇనాం
0: ఇనాం,
1: బహుమతి
0: బహుమతి.
1: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగా జవాబ్ దో.
0: జీ అధ్యాపికా జీ,
1: నెల్సన్ మండేలా కా జన్మ కబ్ ఔర్ కహా హువా?
0: అధ్యాపికా జీ, మే బతాఉంగి, నెల్సన్ మండేలా కా జన్మ 18 జులై సన్ 1918 కో దక్షిణ ఆఫ్రికా మే హువా.
1: అచ్చా ఇన్కా పూరా నామ్ క్యా హే?
0: మండేలా కా పూరా నామ్ రోలీ హల్హలా మండేలా తా.
1: అచ్చా మండేలా ని 27 వర్ష కిస్ కారాగార్ మే బితాయా?
0: అధ్యాపికా జీ, నెల్సన్ మండేలానే 27 వర్ష రాబిన్ ద్వీప్ కారాగార్ మే బితాయా.
1: అచ్చా దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి కౌంతే?
0: దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి నెల్సన్ మండేలాతే.
1: అచ్చా దక్షిణాఫ్రికా మే ప్రాయ మండేలా కో క్యా కహకర్ బులాయా జాతా హై?
0: దక్షిణాఫ్రికా మే ప్రాయ మండేలా కో మదీబా కహకర్ బులాయా జాతా హై.
1: అచ్చా సంయుక్త రాష్ట్ర సంఘ్ని మండేలా కా జన్మదిన్ కో కిస్కే రూప్ మే మనానే కా నిర్ణయ లియా?
0: సంయుక్త రాష్ట్ర సంఘ్ నే మండేలా కే జన్మదిన్ కో నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ కే రూప్ మే మనానే కా నిర్ణయ లియా.
1: అచ్చా మదర్ థెరిసా కా పూరా నామ్ క్యా థా?

0: मदर तेरेसा का पूरा नाम है आग्नेस गोकसे बोधसियु तेरेसा।
1: अच्छा, तुम्हारा उत्तर ठीक है। आज हमारा पाठ समाप्त हो गया।
0: धन्यवाद अध्यापिका जी।
1: सुभाषिश।
2: మీరు ఇంతవరకు శాంతికి రాహమే పదవ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: తెలుగు సాహితీ మణితీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈనాటి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం నుండి నక్షత్రకుడు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జిల్లేపల్లి రవీంద్రబాబు. హార్మోనియం సహకారం శ్రీ ఏ వెంకటేశ్వరరావు.

సమ్మెవదలచిన వాడవు నీవు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదు తొందరపడవలదని నిన్ను చెప్పుతున్నావుగా. బాగుబాగు, అన్నిటికీ కాళ్ళు సాచని నీకేమి తొందరయ్యా? పుట్టెడు అప్పుతో.

ఏమి మాకు రావలసిన సొమ్ము మేము అడుగుతూ నీకు నిష్ఠూరమయ్యను కదా. నీ అడుగుకున్న 40 దినములు నేటితో తీరుతున్నవి. ఇంత గనక నాకిచ్చినది ఒక్క కాసైనా లేదే. ఇంకా నీ విచ్చిదవరి మాకెట్లు నమ్మకమునో ఇప్పుడు.

అయ్యో అమాయకుడా, ఇంత లోకెళ్ళినప్పుడు కూడా సత్యము సత్యమని యువలాడుతున్నావేమయ్యా? నువ్వేమనుకున్నావు సరే, గిటిన

ఇవి ఏవి కాక మానసులకు బలపడిన కొనువారు ఎవ్వరూ ఎవ్వరూ లేరు. కావున నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీవి రుణ బాధ తప్పించుకునమయ్యా. హరిశ్చంద్ర, నీ మేలు కోరి నేనింత వచ్చి

మీరింతవరకు సత్యహరిశ్చంద్ర నాటకం నుండి నక్షత్రకుడు పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జిల్లేపల్లి రవీంద్రబాబు. హార్మోనియం సహకారం శ్రీ ఏ వెంకటేశ్వరరావు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా వానా చిత్రానికి రంజిత్ చిత్రా పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట మహానుభావుడు ఈ చిత్రం నుంచి శ్వేత పండిట్ పాడిన పాటకు సంగీతం తమన్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రం నుంచి శరత్ సంతోషి శ్రీనిధి పాడిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి.

0: ప్రకీర్తి నొందిన విమలావాణి.
1: మానవులను సృష్టించేది బ్రహ్మ, విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సీతాకోకచిలుక. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటకు సంగీతం ఇళయరాజా.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మన యువాని ప్రోగ్రాంలో ఈరోజు May 18th. క్యాలెండర్లో ఇదొక నార్మల్ డే కావచ్చు, కానీ వైద్య రంగంలో ఇదొక గొప్ప ఆశకి గుర్తు. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే. అదేంటి, ఎయిడ్స్కి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కదా, అప్పుడే సెలబ్రేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. నిజమే, మనకి కోవిడ్ వచ్చిన ఏడాదిలోనే వ్యాక్సిన్ వచ్చేసింది, కానీ హెచ్ఐవి లేదా ఎయిడ్స్ విషయంలో దశాబ్దాలుగా వేలాది మంది సైంటిస్టులు రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ఈ రోజుని మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఎయిడ్స్ని అంతం చేయడానికి వ్యాక్సిన్ కనుక్కునే పనిలో నిమగ్నమైన సైంటిస్టులకి కృతజ్ఞతలు చెప్పడానికి. ఎస్, 1997లో అమెరికన్ ఎక్స్ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ ఒక మాట అన్నారు, రాబోయే దశాబ్దంలో మనం ఎయిడ్స్ వ్యాక్సిన్ని సాధించాలి అని. ఆ స్ఫూర్తితోనే ఈ డే మొదలైంది. ఒకప్పుడు ఎయిడ్స్ అనే మాట వినగానే ప్రజల్లో భయం కనిపించేది, ఎందుకంటే అప్పుడు ఇది ఒక ప్రాణాంతక వ్యాధిగా అందరిలో ముద్రపడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి, వైద్య రంగం ఎంతో డెవలప్ అయింది. సరైన మందులు జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవితో ఉన్నవారు కూడా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, హెచ్ఐవి అనేది ఒక సామాజిక సమస్య మాత్రమే కాదు, అది మన అవగాహనకు సంబంధించిన పరీక్ష కూడా అని. నిజమేంటంటే ఎయిడ్స్ బాధితుల్ని అంటరాని వాళ్ళగా దూరం పెట్టడం వల్ల వైరస్ ఆగదు, వాళ్ళని మనలో ఒకరిగా చూడాలి. మనలోనే చాలామందికి ఇప్పటికీ అపోహలు ఉన్నాయి, హెచ్ఐవి ఉన్నవాళ్లతో మాట్లాడినా పక్కన కూర్చున్నా వ్యాధి వచ్చేస్తుందేమో అని. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. చేతులు కలపడం వల్ల, కలిసి భోజనం చేయడం వల్ల హెచ్ఐవి వచ్చేది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎయిడ్స్ పైన పోరాటంలో మందుల కంటే అవగాహన చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, వ్యాక్సిన్ పరిశోధనలు తుది దశకు చేరుకోవాలని, త్వరలోనే మనం ఎయిడ్స్ రహిత ప్రపంచాన్ని చూడాలని కోరుకుందాం. అప్పటి వరకు సైంటిస్టులకి, వాళ్ళ శ్రమకి సెల్యూట్ చేస్తూ రేపటి ఆరోగ్యకరమైన భారత్ కోసం మనవంతు సాయం కూడా చేస్తూ ఉందాం. ఆగండి ఆగండి, ఇంతకీ మనం ఏం చేయవచ్చు అని డౌట్ రావచ్చు. మనం రోజూ వాడే సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు, విషయాలు షేర్ చేస్తూ ఉంటాం. ఈరోజు హెచ్ఐవి నివారణ మార్గాల గురించి టెస్టులు చేయించుకోవడంలో మొహమాట పడకూడదని ఒక పోస్ట్ పెట్టండి. మనం పెట్టే ఈ చిన్న పోస్ట్ వల్ల దేశం బాగుపడిపోతుందా అంటే, ఆ పోస్ట్ని చూసే 1000 మందిలో ఒక్కరు ముందుకొచ్చి టెస్టులు చేయించుకున్నా మన వల్ల సహాయం అందినట్టే.

మంచి పాటను అయితే విన్నారు కదా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ కొంచెం సెన్సిటివ్. అదేంటబ్బా అనుకుంటున్నారా? బ్రేకప్. వినడానికి ఈ పదం చిన్నదే కానీ ఇది ఇచ్చే పెయిన్ మాత్రం కొంచెం గట్టిగానే తగులుతుంది. ఎవరికైనా

0: సరే తాము ప్రాణంగా ప్రేమించిన పర్సన్ దూరం అవుతుంటే ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. గుండెల్లో ఏదో తెలియని బరువు, ఫోన్ వైపు చూడాలంటే భయం, కానీ చూడకుండా ఉండలేం. చూస్తే మళ్ళీ ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తాయేమో అని అదొక టెన్షన్. కానీ ఒక విషయం ఆలోచించండి, మనిషి జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. రైలు ప్రయాణంలో మన పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరూ గమ్యం వరకు మనతో రారు, అవునా కాదా? కొందరు మధ్యలోనే దిగిపోతారు, బ్రేకప్ కూడా అంతే. ఒక మనిషితో మీ ప్రయాణం ముగిసిందని అర్థం తప్ప మీ జీవితం ముగిసిపోయిందని కాదు. మనలో చాలామంది బ్రేకప్ అవ్వగానే రూమ్ తలుపులు వేసుకొని సాడ్ సాంగ్స్ పెట్టుకొని ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు, ఏదో జీవితం ఇంకా అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు లేకపోతే నేను లేను అన్నట్టు ఉంటారు. కానీ ఒక్కసారి మీ అమ్మా నాన్నల ముఖాలు చూడండి, వాళ్ళకి మీరే ప్రపంచం. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎక్కడా ఉండరు. ఒకవేళ మీకు బ్రేకప్ అయితే ఇవి చేయండి. మొదటి పని యాక్సెప్టెన్స్, అవును అది అయిపోయింది వెళ్ళిపోయారు అని నిజాయితీగా ఒప్పుకోండి. లేదు బ్రో అసలు మర్చిపోలేకపోతున్నా, ఏడుపు వచ్చేస్తుంది అంటే మనస్ఫూర్తిగా ఏడ్చేయండి, తప్పులేదు, అది మీ లోపలున్న భారాన్నంతా తీసేస్తుంది. కానీ ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోకండి. మీ హాబీస్ ఏంటి? డ్యాన్సింగ్, పెయింటింగ్, రీడింగ్, వాటెవర్. మీరు ఏదైతే బాగా చేయగలరో దాన్నే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేయండి. గుర్తుంచుకోండి, మనల్ని మనమే ప్రేమించుకోలేనప్పుడు ఇంకొకరు మనల్ని ప్రేమిస్తారని ఆలోచించడం కరెక్ట్ కాదు. మీ టైంని సెల్ఫ్ గ్రోత్ మీద ఇన్వెస్ట్ చేయండి. చివరిగా ఒక్క మాట, గాయం తగిలినప్పుడు నొప్పి పుట్టడం సహజం, కానీ ఆ గాయం తాలూకు మచ్చను చూసి బాధపడుతూ కూర్చోకూడదు. ఆ మచ్చ మనకి ఒక లెసన్ నేర్పింది అనుకోవాలి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, అన్ని ప్రాబ్లమ్స్ వాటికి అవే క్యూర్ అవుతాయి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుంచి కళ్యాణ్ మాలిక్ సునీత పాడిన పాటను వింటారు.

మంచి పాటను అయితే విన్నారు కదా. అలాగే ఇవాళ ఇంకొక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. అదేంటబ్బా అనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ మ్యూజియం డే. మ్యూజియం అనగానే మనలో చాలామంది గుర్తొచ్చేది ఏంటి, స్కూల్ రోజుల్లో క్లాస్ అంతా కలిసి వెళ్ళిన పిక్నిక్, అక్కడ లైన్లో నిలబడి చూసిన పాతకాలపు కత్తులు, నాణేలు, పెద్ద పెద్ద పెయింటింగ్స్. అవునా? కానీ ఫ్రెండ్స్, మ్యూజియం అంటే ఓన్లీ పాత వస్తువుల్ని దాచిపెట్టే గది కాదు, అది మన గతాన్ని, మన సంస్కృతిని ఫ్యూచర్తో ముడిపెట్టే ఒక అద్భుతమైన టైం మిషన్. నిజానికి మన హిస్టరీ ఎంత గొప్పదో, మన పూర్వీకుల లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలుసుకోవడానికి మ్యూజియం అనేది బెస్ట్ ఆప్షన్. ఒక మంచి మ్యూజియం మనకి పుస్తకాల కంటే ఎక్కువ నాలెడ్జ్ని ఇస్తుంది. ఒక దేశపు సంస్కృతిని, కళని ప్రపంచానికి పరిచయం చేసేవి మ్యూజియంస్ మాత్రమే. అందుకే 1977 నుంచి ప్రతి సంవత్సరం మే 18న ఈ వరల్డ్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన హైదరాబాద్లోనే తీసుకుంటే ఎంత గొప్ప మ్యూజియంస్ ఉన్నాయి చెప్పండి. సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచంలోనే ఒకే వ్యక్తి కలెక్ట్ చేసిన అతిపెద్ద వస్తువుల ప్రదర్శనశాల. అలాగే నిజాం మ్యూజియం, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, ఇలా మన విజయవాడలో కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఇవాళ డిజిటల్ యుగంలో రీల్స్, షార్ట్స్ చూస్తూ చేస్తూ బిజీగా గడిపేస్తున్న మనం మన హిస్టరీని ఎంతవరకు గుర్తుంచుకున్నాం? గూగుల్లో ప్రతిదానికి ఆన్సర్స్ దొరకవచ్చు, కానీ మ్యూజియంకి వెళ్ళినప్పుడు వచ్చే ఆ ఫీలింగ్, ఆ వస్తువుల వెనుక ఉన్న కథలు మనకి లైవ్గా ఇచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. మ్యూజియంస్ ఓన్లీ పాతకాలానివి కాదు, అవి మన ఫ్యూచర్కి ఇన్స్పిరేషన్. సైన్స్ మ్యూజియంస్, స్పేస్ మ్యూజియంస్ మనల్ని ఎంతో మోటివేట్ చేస్తాయి. కాలం మారుతుంది, తరాలు మారుతాయి, కానీ మన చరిత్ర, సంస్కృతి ఎప్పటికీ నిలిచిపోయే సంపదలు. ఆ సంపదల్ని కాపాడే పవిత్రమైన ప్రదేశాలే మ్యూజియంస్. కాబట్టి హాలిడేస్ అప్పుడు కానీ, వీకెండ్స్లో కానీ, లేక ఇంకెప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఒక్కసారి ఫ్యామిలీస్తో లేదా ఫ్రెండ్స్తో కలిసి దగ్గరలోని మ్యూజియంస్కి వెళ్ళండి. ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా మన గతాన్ని తెలుసుకుంటూ, మన వారసత్వాన్ని గౌరవిస్తూ భవిష్యత్ తరాలకి అందించే బాధ్యతని మనం తీసుకుందాం.

మంచి పాఠం అయితే విన్నారు కదా. ఆఖరిగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ పేరు వింటేనే జేబుల్లో గలగలలు, గుండెల్లో దడదళ్ళు స్టార్ట్ అయిపోతాయి. మనిషిని నడిపించే మెయిన్ ఇంజన్, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు లోకాన్ని పరిగెత్తిస్తున్నది ఏంటో తెలుసా? రూపాయి. దాన్నే కాస్త స్టైల్గా డబ్బు, మనీ అంటున్నాం. ఈ రోజుల్లో ప్రపంచమంతా దీని చుట్టూనే తిరుగుతుంది కదా.

మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు పెద్దలు. కానీ ప్రజెంట్ జనరేషన్లో మనం డబ్బుని ఎలా చూస్తున్నాం? అసలు డబ్బు మన జీవితాన్ని ఎలా శాసిస్తుంది? మనలో చాలామందికి చాలా కలలు ఉంటాయి. బాగా చదువుకోవాలి, మంచి ఐటీ జాబో లేక బిజినెస్సో చేసి లక్షల్లో సంపాదించాలి, లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు కొనేయాలని ఉంటుంది. తప్పులేదు, అస్సలు తప్పులేదు. ఎందుకంటే ఈ రోజుల్లో బ్రతకాలన్నా, మన కలల్ని నిజం చేసుకోవాలన్నా రూపాయి చాలా ముఖ్యం. సొసైటీలో గౌరవం, సెక్యూరిటీ అన్నీ దీంతోనే ముడిపడి ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న లైన్ గీసుకోవాలి. డబ్బు అవసరాలను తీరుస్తుంది కానీ ఆశల్ని కాదు. డబ్బుతో మనం మంచి బెడ్ని కొనగలం కానీ ప్రశాంతమైన నిద్రను కొనగలమా? బ్రాండెడ్ బట్టలు కొనగలం కానీ అందమైన బంధాలని, ప్రేమని కొనగలమా? మెడిసిన్స్ కొనగలం కానీ హెల్త్ని కొనలేం. వాచ్ని కొనగలం కానీ టైంని కొనగలమా? రూపాయి రూపాయి కూడబెట్టి లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ని మైనస్ చేసుకుంటే చివరికి ఏమీ మిగలదు. ఈ మధ్యకాలంలో అందరం డబ్బు సంపాదించే హడావుడిలో పడిపోయి అమ్మా నాన్నలతో, ఇంట్లో పిల్లలు, వైఫ్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. కాదు కాదు, టైం ఉండట్లేదు, దొరకట్లేదు కదా. చివరికి సంపాదన కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆ తర్వాత అదే ఆరోగ్యం కోసం సంపాదించిందంతా హాస్పిటల్స్లో ఖర్చు పెట్టేస్తున్నాం. నిజంగా ఆలోచించండి, టైంకి తినడానికే తీరిక లేనప్పుడు ఆ సంపాదన అంతా దేనికోసం? లైఫ్లో సంపాదన ఎంత ముఖ్యమో దాన్ని అనుభవించే సమయం కూడా అంతే ముఖ్యం. కొంతమంది ఉంటారు డబ్బు లేకపోయినా సరే ముఖంలో నవ్వు అస్సలు తగ్గదు, పొద్దునంతా పనిచేసి సాయంత్రం ఇంటికొచ్చి ఒక ముద్ద తిని హ్యాపీగా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు అకౌంట్లో కోట్లు ఉన్నా సరే కనీసం ప్రశాంతంగా నిద్రపోలేరు. సో ఫ్రెండ్స్, డబ్బుని సంపాదించండి, దాంతోపాటు జ్ఞానాన్ని, జ్ఞాపకాలని, మనుషుల్ని, రిలేషన్స్ని కూడా సంపాదించుకోండి. లైఫ్లో ఫినాన్షియల్ ప్లానింగ్ ఎంత అవసరమో లైఫ్ ప్లానింగ్ కూడా అంతే అవసరం. కాబట్టి డబ్బు వెనకాల పరిగెట్టండి, కానీ జీవితాన్ని వదిలేసి కాదు. మన గోల్స్ని అచీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే డబ్బే మన వెంట పడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు క్షణక్షణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, రిక్కీ పాడిన పాటను వింటారు.

0: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
1: అమలు,
0: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
2: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
2: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
0: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చెప్పి చెప్పి విసిగిపోయా.
3: ఏమైంది?
4: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
3: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
4: కరెక్ట్.
3: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది,
0: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటి విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంజయరాణి ఈరోజు ప్రారంభించారు. జలవనరుల శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో పోలవరం సహా రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88% పూర్తి అయ్యాయని వెల్లడించారు. భూసేకరణ 93% పూర్తయిందని, నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని చెప్పారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్న సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్లో 3,77 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ సీఓసీను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులను ముందే గుర్తించేందుకు పుట్టిన 24 గంటలలోపే వారికి బ్లడ్ టెస్ట్ చేసే సరికొత్త విధానాన్ని దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కేజీహెచ్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల చిన్న వయసులోనే రక్తహీనత వ్యాధులను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని పాలకొండ నుండి రంపచోడవరం, పోలవరం వరకు ఉన్న గిరిజనులందరూ ఈ కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికి ఈ టెస్ట్ చేయాలని ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం గానీ, లేదా రేపు పెళ్లిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి. జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉందని

0: ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, పంటల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. రాష్ట వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో జిల్లాల వారీగా నిల్వలపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు యూరియా సరఫరాను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ముందస్తుగా యూరియా నిల్వలు చేయరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మొదటి దశలో యూరియా వినియోగించి తరువాతి దశల్లో నానో యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. మూలపేట పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే, పునరావాసం వంటి మౌలిక సదుపాయాల కల్పన సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని, రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాసం వంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ 3 పోర్టులతో పాటు ఫేజ్ 1 ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఈ రోజు పాల్గొన్నారు. నెల్లూరు 48వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 54వ డివిజన్లో మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్టంలో 14 వేల కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని నారాయణ తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో 14 వేల కోట్ల రూపాయలతో వసతి టేకప్ చేశాం. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న 54 డివిజన్ లో 761 కోట్లతో ఒక సాధ్యమే. ఒకటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు, పేదరికాన్ని పూర్తిగా పారదారాల P4 ప్రోగ్రామ్ తీసుకోవాలని ఉద్దేశిస్తూ యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
0: ఖరీఫ్ సీజన్ సంసిద్ధతలో భాగంగా కాలువల్లో పూడిక తొలగింపు పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 సీజన్ దృష్ట్యా అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమావేశం ఈ రోజు జరిగింది. ఇరువురు మంత్రులు సాగునీటి విడుదలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్1వ తేదీ నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2025-26 ఖరీఫ్లో 99.35 లక్షల ఎకరాలకు గాను 888 టీఎంసీల నీటి సరఫరా చేశామని స్పష్టం చేశారు. రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్1 నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంజారాణి ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఇది నీ కోసం అమ్మా.
3: దీనికి ఇంత తొందర వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, నీ కోసం
4: అంటే తనదే, నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
6: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.

0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది.

0: એમ એ ચિદમ્બરમ ક્રીડાંગણે સનરાઇઝર્સ હૈદરાબાદ દલમ સમ્મુખી કરિષ્યતિ. ક્રીડાયાઃ આરંભઃ સાયં સાર્ધ સપ્તવાદને ભવિષ્યતિ ઇતિ વાર્તાઃ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం ప్రసారంలో భాగంగా 6:35 అన్నమాచార్య కీర్తనల కార్యక్రమంలో నిత్య సంతోష్ని గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 కిసాన్ వన్య వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి ఒంగోలు సంచార పశువేద్దరు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం వింటారు. అనంతరం జనపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యాభ్యోగ సమాచారం వింటారు. అనంతరం రేడియో నేస్తం ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి వివరాలు వింటారు. అనంతరం క్రీడావలోకనం వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగు జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 చిత్రమంజరి కార్యక్రమం సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయ మా కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. గానం డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ. 6:30 సుక్తి ముక్తావళి కార్యక్రమంలో విధుల నీతి వ్యాఖ్యానం డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. 6:35 చీనిముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెసర సాగు వివరాలు వింటారు. 6:45 వాణిజ్య ప్రకటనల అనంతరం ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట చలం జయంతి గురించిన విషయాలు వింటారు. అనంతరం స్మైల్ డిజైన్ గురించి డాక్టర్ ఐ శ్వేత గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 7:40 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి కార్యక్రమంలో మహిళలకు పోషకాహారం ఆవశ్యకత గురించి శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 తిరిగి 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 జానపద రంజని కార్యక్రమంలో అద్దంకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భజన బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. 7:15 కిసాన్ వన్య వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడు పశువుల యాజమాన్యం అంశం గురించి పశువైద్యులు డాక్టర్ కె సాహితి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది కార్యక్రమం. 8:00 రేపు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమం చివరిగా తెలుసుకుందాం రండి అంశం. రిజర్వ్ బ్యాంక్ గురించి కొన్ని విషయాలు వింటారు. ఇక 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లం వార్తలు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:05 ఆంగ్ల వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయి మా కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: ముఖాన్ మొటిమలా కామరా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయో.

0: అభిలాషి సైబాల్. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది. నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: ముఖాన్ మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:35 దాటింది. ఇప్పుడు వినండి అన్నమాచార్య కీర్తనలు. నిత్య సంతోషిని గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వినండి.

మీరు ఇంతవరకు అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో నిత్య సంతోషిని గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఇంతటితో ఈనాటి అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత, సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళతారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో

నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ను సిబిఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ధి వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ, పరిశోధనా రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి ఒంగోలు సంచార పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం.
3: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి పాడి పశువుల యజమానులకు తెలియజేయడానికి ఒంగోలు సంచార పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, ఈరోజు మనము వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు మరి కొన్ని ముఖ్యమైన విషయాలు అందిద్దాం సార్ ఇవాళ కార్యక్రమంలో. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏ జాతి పశువులు ఈ వేసవి ఉష్ణోగ్రతని తట్టుకోలేవు, అంటే వేసవిలో అసలు ఈ యొక్క పశువులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ముందుగా తెలియజేయండి సార్.
4: ఓకే అండి. వేసవిలో ఎండలు తీవ్రత అధికంగా ఉంటుంది, అలాగే ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతల వలన పశువు అన్నది తీవ్ర ఒత్తిడి మరియు అసౌకర్యానికి గురవుతుంది. ఇలా అధిక అసౌకర్యానికి గురైనప్పుడు పశువు యొక్క పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి అనేది గణనీయంగా తగ్గడం అనేది వేసవి కాలంలో మనం చూస్తాం. ఇందాక మీరు అడిగింది ఏ జాతి పశువులకి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది అని అడిగారు. ముఖ్యంగా ఆవుల్లో మనం చూస్తే శంకర జాతి ఆవులైనటువంటి జెర్సీ మరియు హోల్సిన్ ఫ్రీషియర్

0: అలాగే గేదెలలో నల్లని వర్ణం కలిగినటువంటి ముర్రా జాతి గేదెలు ఈ అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి.
1: ఓకే సార్, బాగుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ జాతి పశువులు మాత్రమే ఈ యొక్క వేసవి ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. సరే, ఓకే, బాగుంది సార్. మరి వేసవిలో పాడి పశువుల యాజమాన్యంలో భాగంగా వేసవి ఉష్ణోగ్రతలు పాల దిగుబడిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? ఉంటే మరి ఎలా ఉంటుంది? దాని జాగ్రత్తలు ఏంటి, మెలకువలు ఏంటి అనే విషయాలు తెలియజేయండి సార్.
0: ఓకే, పాల దిగుబడి అనేది పశువు యొక్క జెనెటిక్ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా. సో అంటే దాని తల్లిదండ్రుల నుంచి వచ్చిన లక్షణాలను బట్టి, అలాగే రైతు అందించే పోషకాలను బట్టి, మరియు రైతు అందించే షెడ్ యొక్క నిర్మాణాన్ని బట్టి ఈ పాల ఉత్పత్తి ఉంటుంది. వేసవి కాలం వచ్చేసరికి పశువు ఆహారం తక్కువగా తీసుకోవడం, అలాగే నీరు ఎక్కువగా తీసుకోవడం వలన పాల ఉత్పత్తి అనేది సహజంగా తగ్గుతూ ఉంటుంది. దీనికి మనం సరైన షెడ్డు మరియు సమతుల్య ఆహారం అందించడం, అలాగే దీనితో పాటు ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే నట్టల నివారణ మరియు వ్యాధి నిరోధక టీకాలను సరైన సమయంలో వేయించినట్లయితే రైతు ఈ సమస్యని అధిగమించవచ్చు. ముఖ్యంగా పశుపోషణలో కొన్ని ముఖ్య సూచనలు అనేవి ఉంటాయి. దాని ప్రకారం రైతు పశుపోషణ అందించినట్లయితే ఈ పాల దిగుబడిని మనం పెంచుకోవచ్చు. దీనిలో ముందుగా పశువుకి రైతు అందించే మేతలో 2 వంతుల ఎండుగడ్డి, అలాగే 1 వంతు పచ్చిగడ్డి అందించాలి. అలాగే పశువు చూడు కట్టిన తర్వాత నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భం యొక్క చివరి త్రైమాసికంలో అంటే ఈనబోయే 3 నెలల ముందు 7, 8, 9వ నెలలో పశువుకి ఇవ్వాల్సిన దాణాతో పాటు 1.5 కేజీ దాణా అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాణా అంటే సహజంగా ఉపయోగించే చెక్కలు, అంటే వేరుశనగ చెక్క లేదా కొబ్బరి చెక్క అలాంటివి ఇస్తూ ఉంటారు. అలాగే పశువు ఈనిన తర్వాత దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి గేదెల్లో అయితే ప్రతి 2.5 లీటర్కి 1 కేజీ దాణా అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆవుల్లో ప్రతి 3 లీటర్లకి 1 కేజీ దాణా అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక గేద రోజుకి 10 లీటర్ల పాలు ఇస్తుంది అంటే దానికి సహజంగా ఇచ్చే దాణా మోతాదు కన్నా 4 కేజీల దాణా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పశువులకు 25 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు ప్రతిరోజు మినరల్ మిక్చర్ అనేది దాణాతో పాటు అందించాలి. దీనివలన స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అనేవి పశువుకి సమపాలనలో అందుతాయి. అలాగే ఎక్కువ పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో సబ్ క్లినికల్ మిల్క్ ఫీవర్ అంటే మనకి లక్షణాలు బయటికి కనిపించకుండా పశువు రక్తంలో ఎంతో కొంత కాల్షియం లోపం ఉంటుంది. దీనిని గమనించుకొని పశుపోషకులు ఈనిన తర్వాత పశువులకి కాల్షియం సప్లిమెంట్స్ గనక అందించినట్లయితే ఈ సబ్ క్లినికల్ మిల్క్ ఫీవర్ అనేదాన్ని మనం నివారించుకోవచ్చు. తద్వారా పాల దిగుబడి కూడా తగ్గకుండా నివారించవచ్చు.
1: ఓకే సార్, మరి వేసవిలో పాడి పశువుల యాజమాన్యంలో భాగంగా వేసవి ఉష్ణోగ్రతలు పాల దిగుబడిపై ప్రభావం చూపించేటువంటి అంశం ఉందా అని అడిగితే దానికి గౌరవంగా సమాధానం చెప్పడం జరిగింది. మరి ఇందులో భాగంగా పశుపోషకులు వేసవిలో ఎటువంటి మేత రకాలను అందించవలసి ఉంటుంది, ఎటువంటి మేత రకాన్ని పెంచుకుంటే వేసవిలో అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
0: రైతులు పశుపోషణలో వేసవి కాలంలో ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం ఉంటుంది. పశువుల్ని మేపే సమయం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వలన ఉదయం 6 గంటల నుండి 10 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకే పశువుల్ని మేతకి పంపించాలి. అలాగే వేసవిలో వచ్చే ఈ పశుమేత కొరత కూడా పశుపోషకులు ముందుగానే గుర్తించి రైతులు శీతాకాలంలో ఎక్కువగా గడ్డి ఉత్పత్తి అయ్యే సమయంలో ఆ గడ్డిని మాగుడు గడ్డి

0: లేదా సైలేజ్ రూపంలో కానీ, ఎండుగడ్డి లేదా హే రూపంలో కానీ మార్చుకొని వేసవికాలానికి దాచిపెట్టుకోవాలి. అలాగే యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా అనే ఒక పద్ధతి ద్వారా కూడా రైతులు గడ్డి యొక్క పోషక విలువల్ని పెంచుకోవచ్చు. వరి గడ్డిని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా, అంటే 4 సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించి దానికి తగిన మోతాదులో యూరియా మరియు నీళ్లు కలిపిన మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న కనుపలపై జల్లి దాన్ని కూడా దాచిపెట్టుకొని వేసవిలో వినియోగించుకోవచ్చు. దీనిని పశువుకి అందించే ముందు కనీసం 10 రోజులైనా మనం పులవడానికి సమయం ఇవ్వాలి. అలాగే వేసవిలో మేత కొరత ఉంటుంది, కాబట్టి సంవత్సరం పొడుగుతా పెరిగే పశుగ్రాసాలను వేంపిక చేసుకోవాలి. అంటే ఉదాహరణకి కోత్రి, కోఫోర్, సూపర్ నేపియర్ వంటి గడ్డిలని రైతు సోదరులు సంవత్సరం పొడుగుతా పెంచినట్లయితే వేసవిలో పశుగ్రాసం కొరత కూడా అధిగమించవచ్చు.
1: ఓకే సార్, మరి వేసవిలో పాడి పశువుల యాజమాన్యంలో ఇప్పుడు మీరు చెప్పింది పశు పోషకులు వేసవిలో ఎటువంటి మేత రకాలను అందించవలసి ఉంటుంది, ఎటువంటి మేత రకాన్ని పెంచుకుంటే వేసవిలో అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలు రైతు సోదరులకు చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో ఇందులోనే వేసవి తాపం నుంచి పశువుని ఎలా రక్షించుకోవాలి, అంటే కష్టంలో ఉన్న షెడ్లలో ఉన్నా, లేదు మనం బయటికి తీసుకెళ్తాం, అంటే మార్నింగ్ టైంలో కానీ, అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకెళ్తాం, అంటే వేసవి ఎక్కువ ఉన్నప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పశువులను రక్షించుకోవాలంటారు?
0: పశువుల వసతి విషయానికి వస్తే వేసవిలో పశువులు షెడ్డు వసతుల వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. పశువులకి కనీసం పాకాలు లేని వాళ్ళు పశువుల్ని బాగా ఎత్తుగా ఏపుగా పెరిగినటువంటి చెట్ల కింద కట్టేసుకోవచ్చు, లేకుంటే వాళ్లకున్న సామర్థ్యాన్ని బట్టి తాటాకులతోనో లేదా జమ్ముతోనో పాకాలను వేసుకోవచ్చు. పశువుల షెడ్డుని కట్టినప్పుడు ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఆ షెడ్డు చుట్టూతా కూడా ఏపుగా పెరిగేటువంటి చెట్లను పెంచుకోవాలి. షెడ్డు మధ్యలో 9 నుండి 12 అడుగుల ఎత్తు ఉండడం వల్ల గాలి వెలుతురు అనేది షెడ్డు లోపల వాతావరణాన్ని చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే షెడ్డు లోపల ఫ్యాన్లను కూడా అమర్చుకోవచ్చు. అలాగే షెడ్డు నేల మీద ఇప్పుడు రబ్బరు మ్యాట్లను కూడా వినియోగించుతున్నారు, ఇది కూడా ఒక మంచి పద్ధతే. అలాగే షెడ్డు పైకప్పు విషయానికి వస్తే కొంతమంది సిమెంట్ రేకుల్ని వేస్తుంటారు, అలాగే కొంతమంది ఐరన్ రేకుల్ని వేస్తుంటారు. సిమెంట్ రేకుల్ని ఉపయోగించిన వాళ్ళు ఆ సిమెంట్ రేకుల పైన పైభాగంలో తెల్లని పెయింట్ వేసినట్లయితే షెడ్డు లోపల ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. అలాగే ఇనప రేకులు ఉపయోగించిన వాళ్ళు 1 లేదా 2 వరుసలలో జమ్ము కానీ, తాటాకులు కానీ, వరిగడ్డిని కానీ వేసి దానిపై నీటిని జల్లే యంత్రాలను, అంటే స్ప్రింక్లర్స్ కానీ ఫాగర్స్ కానీ అమర్చినట్లయితే షెడ్డు లోపల ఉష్ణోగ్రత అనేది తగ్గించుకోవచ్చు. అలాగే చుట్టూతా కూడా గోనె సంచుల్ని అమర్చి రోజులో 4 నుండి 5 సార్లు వాటి మీద నీటిని జల్లడం వల్ల ఉష్ణోగ్రత అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే షెడ్డు లోపల ఉన్న పశువుల్ని ఉష్ణోగ్రతను బట్టి రోజుకి 2 నుండి 3 సార్లు కడగడం వల్ల కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
1: ఓకే సార్, మరి వేసవి తాపం నుంచి పశువులను ఎలా రక్షించుకోవాలి అనేటువంటి విషయాలు కూడా రైతు సోదరులకు, అంటే పశు యజమానులకు తెలియజేశారు. మరి ఇప్పుడు వేసవిలో వేసవి ఉష్ణోగ్రత పాలపై ప్రభావం చూపుతుందని మనం ముందుగానే చెప్పుకున్నాం, దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. మరి ఇదే విషయంలో వేసవిలో పునరుత్పత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని నివారణ మార్గాలు ఏంటి అనేది విషయాలు తెలియజేయండి సార్.
0: పశువుల పునరుత్పత్తిపై ఈ వేసవి ప్రభావాన్ని చూసినట్లయితే సహజంగా పశువుల్లో నవంబర్, డిసెంబర్, జనవరి అలాగే ఫిబ్రవరి మాసాల్లో దాదాపు 70 నుండి 80% పశువులు ఎదకి రావడం

0: కట్టడం అనేది జరుగుతుంది. కొన్ని పశువులు మాత్రం ఈ వేసవి కాలంలో కూడా ఎదలోకి వస్తుంటాయి. కానీ ఈ అధిక ఉష్ణోగ్రత వలన పునరుత్పత్తి సామర్థ్యం అనేది పశువుకి తగ్గుతుంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత వల్ల పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత పెరగడం వలన హార్మోన్ అనేవి సరిగ్గా విడుదల అవ్వకపోవచ్చు. దీనివల్ల పశువుకి ఎద ఇంజెక్షన్ చేసినప్పటికీ శుక్రకణం మరియు అండకణం కలయిక అనేది అంతగా జరగకపోవచ్చు. కాబట్టి పశువులు తిరగకట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పశువు శరీర ఉష్ణోగ్రతని తగ్గించుకోవడానికి, అలాగే పశువు షెడ్డు లోపల ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి పశుపోషకులు తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే, దానితో పాటు సమతుల్యమైన ఆహారం కూడా పశువుకి అందించినట్లయితే వేసవిలో కూడా పునరుత్పత్తి సమస్య అనేది అధిగమించవచ్చు. పశుపోషకులు పశువు ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం కానీ, లేదా పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం కానీ ఉంటే, మీ దగ్గరలో ఉండే పశు వైద్య కేంద్రాల్లో ఉండే క్వాలిఫైడ్ వెటనరీ డాక్టర్ వద్ద సంప్రదించి వారి సలహాలను సూచనను మేరకు జాగ్రత్తలను పాటించడం వలన వేసవిలో కూడా పాల దిగుబడి అనేది తగ్గకుండా పశు పోషకులు చూసుకోవచ్చు.
1: ఓకే సార్, మరి వేసవిలో పాడి పశువుల యాజమాన్యంలో భాగంగా వేసవి ఉష్ణోగ్రత పాలపై ప్రభావం చూపినట్లే పునరుత్పత్తిపై కూడా ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయాలు కూడా పశు యజమానులకు చాలా చక్కగా తెలియజేశారు. వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి ఒంగోలు సంచార పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారు పశు యజమానులకు చాలా చక్కటి విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి ఒంగోలు సంచార పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.
3: చంద్రగిరి.

మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి ఒంగోలు సంచార పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం విన్నారు. అనంతరం జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించటం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించారు.

0: యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
1: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
0: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
1: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 200,000 మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
0: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు, అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
1: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు దాదాపు 2125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా

0: ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ విలువల జోడింపు మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు. వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికి ఉన్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది? ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
0: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్ళు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా ఒకే విలేజ్లో అయితే 4 నుంచి 5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ అందుకు అవసరమైన ప్రోట్రేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు? వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మీ కంపోస్ట్ను యూనిట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ను ఇంకా మెరుగుపరుచుకొని విస్తరించుకున్నాడు. సో ఈయన 1 సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మీ కంపోస్ట్తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మీ వాష్ను ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల్లో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసెర్చ్ పర్సన్గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను

0: ఈ వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా ఏడాది పొడుగునా 6 మంది పురుషులు, 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారన్నమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6 లక్షల మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్లను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా ఏడాది పొడుగున 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి
0: సార్. ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకొని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మీ కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్యా పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మీ కంపోస్టు మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మింగ్ కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి, మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊట్కూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: ఇంతవరకు ఆర్యా పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
5: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా వినండి. విద్యా ఉద్యోగ సమాచారం. సౌత్ సెంట్రల్ రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు 18 మే 2026 నుంచి జూన్ 14, 2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు. సికింద్రాబాద్ బోర్డు పరిధిలో 1420 ఉద్యోగాలు ఉన్నాయి. ఓవరాల్గా ఎక్స్ సర్వీస్మెన్లకు అదనంగా 1115 ఉద్యోగాలు ఉన్నాయి. విద్యార్హతలు ఎస్ఎస్సి, ఐటీఐ మరియు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు మధ్య కలిగి ఉండాలి. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 మరియు సిబిఏటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ పంపించడానికి వెబ్సైట్ ఐడి https://indianrailways.gov.in/website సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో 60 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 60. వీటికి సంబంధించి విద్యార్హతలు అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు గేట్ 2026 స్కోర్ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించరాదు. నెలకు వేతనం 56,100 ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను 15 మే 2026 నుంచి జూన్ 15, 2026 వరకు అప్లై చేసుకోవచ్చును. పూర్తి వివరాల కొరకు అభ్యర్థులు https://www.nhai.gov.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. ఉద్యోగ సమాచారంలో మరో నోటిఫికేషన్ గురించి విషయాలు విందాం. ఎంసీఎల్లో మహానంది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థలో అసిస్టెంట్ ఫోర్మెన్ మరియు టెక్నీషియన్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 500. విద్యార్థులు వీటికి సంబంధించి పోస్టును బట్టి ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా పాస్ అయి ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. అభ్యర్థులను కంప్యూటర్ బేసిక్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్ మరియు ఓబీసీలకు 1180 రూపాయలుగా ఉంటుంది. ఇతరులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులను చివరి తేదీ పంపించడానికి 28 మే 2026 వరకు ఆన్లైన్ ద్వారా పంపించవచ్చును. ఆన్లైన్ అప్లికేషన్ పంపించడానికి వెబ్సైట్ ఐడి https://www.mahanandikol.in/వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారంలో. చివరిగా ఎస్ఈసీఆర్ సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేలో రాయపూర్ డివిజన్లో 1644 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ తదితర విభాగాలు ఖాళీలు ఉన్నాయి. విద్యార్థులు 50% మార్కులతో ఎస్ఎస్సి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. అభ్యర్థులకు వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉండాలి. అభ్యర్థులను ఎస్ఎస్సి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా జూన్ 4, 2026 నుంచి అప్లై చేసుకోవచ్చును. 26 వరకు అప్లై చేసుకోవచ్చును. వెబ్సైట్ ఐడి https://sccr.indianrailways.gov.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి రేడియో నేస్తం. ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి వ్యాఖ్యానం.
1: ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు, ఇళ్లల్లో టీవీలు వచ్చాయి. ఇవి రాకముందు అందరి ఇళ్లల్లోనూ కనీసం 10 ఇళ్లకు ఒకరింటికైనా రేడియో ఉండేది. ఉదయం మంగళవాయిద్యం మొదలుకొని రాత్రి చిత్రలహరితో ముగిసేది. ఇప్పటి పిల్లలకు ఫోన్లంటే ఎంత పిచ్చో అప్పటి

జనరేషన్కి రేడియో అంటే అంతే ఇష్టం. అది వింటూ ఇంటిల్లి పాది పనిచేసుకునేవారు. పిల్లలు, పెద్దలు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. తమ పనులు చేసుకుంటూనే ఒక చెవిని రేడియోపై ఉంచి అందులో వచ్చే ప్రసారాలను వింటూ ఆనందించేవారు. కాలక్రమేణా రేడియో ఎఫ్ఎంగా మార్పు చెంది వినోదాన్ని పంచుతుంది. శబ్ద తరంగాల ఆధారంగా శాస్త్రవేత్త మార్కోని చేసిన అద్భుత సృష్టే రేడియో. సుదూర ప్రాంతంలో ఉన్న మన వారికి ఒక సందేశాన్ని, సమాచారాన్ని పంపడానికి ముఖ్యమైన సాధనంగా రేడియో అప్పట్లో చాలా ఉపయోగపడింది. 1886లో ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెడ్జ్ విద్యుదయస్కాంత శక్తిగల రేడియో తరంగాలను కనిపెట్టారు. వీటి ఆధారంగా చేసుకుని ఇటాలియన్ శాస్త్రవేత్త మార్కోని 1895-96 సంవత్సరం నాటికి రేడియో తరంగాలను శబ్ద తరంగాలుగా మార్చారు. వీటికి కొన్ని పరికరాలు సమకూర్చి రేడియోగా తయారు చేసి ప్రసార మాధ్యమంగా వాడుకలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు రేడియోను వినియోగిస్తున్నాయి. తమ ఆదేశాలను, సమాచారాన్ని దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రజలకు వినిపించేవి. వీటితో పాటు వాతావరణ సమాచారం, అధికారుల సందేశం, ముఖ్యమైన వార్తలు తెలిపేవారు. వినోదాత్మకంగా పాటలు, సంగీతం వినిపించేవారు. మన దేశంలో తొలిసారిగా 1923లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ప్రసారాలను ప్రారంభించింది. బ్రిటిష్ హయాంలో 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. స్వాతంత్రం అనంతరం ఆల్ ఇండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతుంది. ఇది ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. రేడియో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతికి చెందిన విభాగము. స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో కేవలం 6 ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా 479 ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. రేడియో ప్రాముఖ్యతను గుర్తించి ఐక్యరాజ్య సమితి రేడియోను 1946 ఫిబ్రవరి 13న ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు, ఐక్యరాజ్య సమితి సంస్థలు, అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలు, వృత్తి సంఘాలు, ప్రసార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితిలోని ప్రత్యేక సంస్థ అయిన యునెస్కో రేడియో ద్వారా ప్రజలను చైతన్యపరిచేలా కొన్ని ప్రత్యేక కార్యక్రమాల ప్రసారాలకు శ్రీకారం చుట్టింది. ఆ దిశగా స్త్రీ పురుషుల సమానత్వం కోసం లింగ సమానత్వ అంశాలు, విధానాల రూపకల్పనలో ప్రపంచ దేశాలకు, రేడియో స్టేషన్ యజమానులకు అవగాహన కల్పిస్తుంది. అంతేకాదు మహిళా రేడియో విలేకరులకి రక్షణను పెంపొందించాలని కూడా పిలుపునిచ్చింది. మనిషి జీవితంలో వినోదం ఒక భాగమయ్యాక ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా కొన్ని ప్రసారాలు చేసేవారు. ఉదయతరంగిణి, అర్చన, జనరంజని ఇలా అరగంటకు కార్యక్రమాలతో ప్రసారాలు చేసేవారు. ఉదయాన్నే ఇవి వింటూ స్త్రీలు వాకిట్లలో ముగ్గులు పెట్టేవారు. ఉత్సాహంగా ఇళ్లల్లో పని అంతా ముగించేవారు. 1962లో యుద్ధ సమయంలో సైనిక సోదరులు తమ భార్యలకు రాసినట్టుగా హంస సందేశం అనే దేశభక్తిపూరిత ధారావాహిక ఉత్తరాల కార్యక్రమం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అప్పట్లో ఇది ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. పిల్లల కోసం నీతి కథలు వినిపించేవారు. అంతేకాదు వేసవి సెలవుల్లో ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం వ్యవసాయ కార్యక్రమాలు వినిపించేవారు. పంట సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం వంటి చాలా విషయాలను తెలియజేసేవారు. చాలామంది రైతన్నలు రేడియో కేంద్రానికి ఉత్తరాల ద్వారా తమ సందేహాలు పంపేవారు. రేడియో స్టేషన్ వారు నిపుణుల చేత వారికి సమాధానాలు చెప్పించేవారు. ఈ కార్యక్రమాలు వినాలని చాలామంది రైతులు పొలానికి తమ వెంట రేడియో చేత పట్టుకుని వెళ్ళేవారు. ఓ చెట్టుకు తగిలించి పొలంలో పనిచేసుకుంటూ

0: కార్యక్రమాలు వినేవారు. అలాగే యువవాణి, వనితావాణి, ఉపాధి అవకాశాలు, రంగవల్లి, పశుపోషణ ఇలా ప్రసారాలు వినిపించేవారు. మధ్య మధ్యలో వార్తలు వచ్చేవి. ఇక సాయంత్రాలు చెప్పనక్కర్లేదు. స్త్రీల కార్యక్రమంలో అమ్మబడి అనే ధారావాహిక ఎంతోమందిని ప్రభావితం చేసింది. చిన్నపిల్లల భాషలోనే కథలు వినిపించేవారు. గ్రామ సీమలు కార్యక్రమంలో రామాయణం చదివి వినిపించేవారు. మంచి మంచి కథల పుస్తకాలు చదివి వినిపించేవారు. వారంలో రోజుకొకటి చెప్పున అపురూపమైన కార్యక్రమాలు, నాటకాలు, రూపకాలు ప్రసారం చేసేవారు. నిరక్షరాస్యులను సైతం ఆలోచింపజేసేలా రేడియో ప్రసారాలు ఉండేవి. ఆదివారం వచ్చిందంటే సినిమా వినిపించేవారు. రేడియో నాటక వారోత్సవాలలో పోటాపోటీగా వేసే నాటకాలు, నాటికలు, అద్భుతమైన పాటలు ఎంతో హాయిగా వింటూ తెలియకుండానే శ్రోతలు నిద్రలోకి జారిపోయేవారు. ఇలా రేడియో ఒక శక్తివంతమైన మాధ్యమంగా, వినోదాత్మకంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఇంకా చెప్పాలంటే చాలామందికి రేడియో ఒక మంచి నేస్తమైపోయింది. సామాన్య ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభావవంతమైన కార్యక్రమాలు ప్రసారం చేసిన రేడియో శ్రోతల్లో చెరగని ముద్ర వేసిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
1: మీరు ఇంతవరకు రేడియో నేస్తం ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడల గురించిన విషయాలు వింటారు. సెమీస్లో సాత్విక్ జోడి బ్యాంకాక్. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి సెమీఫైనల్స్కి దూసుకెళ్లింది. గత శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో సాత్విక్ ద్వయం 21-12, 21-13 తకుమి నోమురా మరియు యుచి షియోగమి జపాన్ జంటను చిత్తు చేసింది. స్టార్ షటర్లు పివి సింధు, లక్ష్య సేన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ సింధు 21-19, 18-21, 15-21 అకానే యమగూచి చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో లక్ష్య సేన్ 19-21, 16-21 కున్లావుత్ వితీర్నాస్ చేతిలో పరాజయం చవిచూచారు. ఈ సీజన్లో ఇదే టోర్నీ ఫైనల్ కావడం గమనార్హం. ఇక తొలి సెట్ను మలేషియా ఆటగాళ్లు గో జేషివి నూర్ జర్మీర్దిన్ 21-19 తేడాతో సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 21-19 అద్భుతంగా భారత్ జోడి రెండో సెట్ను 22-20 కైవసం చేసుకుంది. మ్యాచ్ను తేల్చే మూడవ సెట్లో విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే భారత జోడి దూకుడు ప్రదర్శించి 21-16 సెట్ను అలాగే మ్యాచ్ను గెలుచుకుంది. ఇక మరో క్రీడ గురించిన విషయాలంటే ఏపీలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సాకేత్ 1.5 సంవత్సరం తర్వాత మరో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించాడు. సాకేత్ చివరిసారి 2024 సమ్మర్లో యొకోనోమా ఏటీపీ 75 ఛాలెంజర్స్ ట్రోఫీలో బెంజమిన్ హసన్ జర్మనీలో జతగా డబుల్స్ టైటిల్ను సాధించారు. మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. అనంతరం రేడియో నేస్తం ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి వివరాలున్న కార్యక్రమ చివరి క్రీడావలోకనం వారంలో జరిగిన వివిధ క్రీడల నుంచి సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొ దిక్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఒక తుఫాను హెచ్చరిక. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆకాశవాణి నిరంతర సేవలను అందిస్తుంది అనేది నిర్వివాదాంశం. కాలం మారినా, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, విపత్తుల యాజమాన్యంలో ఇప్పటికీ ఆకాశవాణి పాత్ర ఎంతో కీలకం. ఈ అంశం గురించి శ్రీ బేతా సూర్యప్రకాశరావు గారు ఉదాహరణలతో, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో మీకు వివరిస్తున్నారు, వినండి.
1: ఆకాశవాణి స్థాపితమైన నాటి నుండి ప్రజల మనసులను దోచుకుంటూ శ్రోతల జీవన విధానంలో భాగమైపోయింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో శోభిల్లుతుంది. విపత్తులకు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమాచారం ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఉండాలే గాని భయభ్రాంతులను చేసే విధంగా ఉండకూడదు. తుఫాన్లు, వరదలు, ఉప్పెన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు, కలరా, కరోనా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉన్నప్పుడు వీలున్నంత మేరకు ముందస్తు సమాచారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైతే రౌండ్ ద క్లాక్ ప్రసారాలకు చేపట్టి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తగా ధైర్యాన్ని, సహకారాన్ని అందించి కష్టాల్ని, నష్టాల్ని తగ్గించిన సందర్భాలు ఆకాశవాణికి ఎన్నో. 2014 అక్టోబర్ నెలలో హుద్హుద్ తుఫాను సృష్టించిన ప్రళయాన్ని, విధ్వంసాన్ని విశాఖపట్టణ వాసులు ఎప్పటికీ మరిచిపోరు. ఆనాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందించిన సేవలను తెలియజేస్తున్నారు నాటి ప్రధాన కార్యక్రమ నిర్వహణాధికారి, విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు.
2: యలమంచిల నుండి భీమిలి మధ్యలో తీరం దాటుతుందన్న సమాచారం అందుకొని 24 గంటల ప్రసారాలని మొదలుపెట్టాం. హుద్హుద్ తుఫాను ధాటికి మా 100 కిలోవాట్ల అగనంపూడిలోని మా టవర్ పడిపోయింది. ఇక మిగిలింది FM 3 కిలోవాట్ శక్తితో పనిచేసే ట్రాన్స్మిటింగ్ టవర్. దాని సహాయంతో దానికున్న పరిధిలో 24 గంటల ప్రసారాలు దాదాపు 6 రోజుల పాటు తిరిగి మామూలు పరిస్థితులు కొనసాగే వరకు FM విశాఖపట్నం కేంద్రం కొనసాగించింది. అది జీవితంలో నాకు దొరికిన ఒక సేవ చేసే అపూర్వమైన అవకాశంగా భావించాను. ఈ విపత్తుని ఎలా అధిగమించాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయాల గురించి శ్రోతల్ని అవేర్ చేస్తూ ప్రసారాలు కొనసాగించాం.
1: వచ్చిన సమాచారాన్ని రెండంచెల విధానం ద్వారా క్రోడీకరించి రూఢి చేసుకుని నిర్ధారించుకోవడం, అవసరమైతే 3 అంచెల విధానం ద్వారా ఖచ్చితపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ స్టేషన్లలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ కలగా కృష్ణమోహన్ తన అనుభవంలోని ఘటనల ప్రత్యక్ష కథనం.

0: ఆకాశవాణి ఈ నేషనల్ క్యాలమిటీస్లో నిర్వహించిన పాత్ర గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఉప్పెన 77 మన దివిసీమ ఉప్పెన టైంలో ఆకాశవాణి అనౌన్స్మెంట్స్ వలన, ఈ ఆథెంటిక్ వార్తల వలనే కలెక్టర్లు అందరూ కూడా యాక్షన్ తీసుకుని నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సహకరించగలిగారు. అలానే ప్రపంచంలోనే చాలా పెద్ద ఎర్త్క్వేక్ లాఠోర్ ఎర్త్క్వేక్ టైంలో కూడాను ఆకాశవాణిలో ఆ రోజు రాత్రి ఏదో రికార్డింగ్ కారణంగా ఉండిపోయిన కొందరు సేవ్ అవర్ సోల్ SOS అనౌన్స్మెంట్స్ ఇవ్వటం వలన అది హ్యామ్ రేడియో వాళ్ళు క్యాచ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫామ్ చేసి అట్లా ఆ విధంగా జనానికి హెల్ప్ చేయడానికి అవకాశం కలిగింది. దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్లకు కానీ మిగతా సిబ్బందికి కానీ చర్య తీసుకోవడానికి అవకాశం కలిగింది ఓన్లీ ఆకాశవాణి వల్లనే అనేది నిర్వివాదాంశం. అది
1: ఈ మధ్య

0: సామాజిక మాధ్యమాల ఉనికి బాగా పెరిగిపోయింది. వ్యక్తులు, సంస్థలు అనేక రకాలైన మాధ్యమాల ద్వారా వార్తలు, విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్నైతే తమ తమ వ్యక్తిగత ఆలోచనలను నిజమైన ఆలోచనగా, తామే సత్యశోధన గావించినట్లు ప్రజలకు చేరవేస్తున్నాయి. అదే నిజమని భావించి, భ్రమించి ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ తమ కథను నిరూపితమైతే మేము ఆనాడే చెప్పామంటూ క్రెడిట్ తీసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ నిరూపితం కాని తమ కథనాల్ని ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించిన సందర్భాలు మనకి కనబడవు. అందరికంటే నేనే ముందు సమాచారాన్ని అందించాలనే భావన, పోటీ ఆకాశవాణికి ఉండనే ఉండదు. కేవలం ఖచ్చితత్వమే. 2018 ఆఖరిలో పెటాయ్ తుఫాన్ కోస్తా తీరం వెంబడి విజృంభించింది. అప్పుడు కొంతమంది మత్స్యకారులు రేడియో విని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ప్రాణాలు రక్షించుకున్నారు. ఆనాడు విజయవాడ కేంద్రంలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ గంటా విజయ్ కుమార్ నాటి ఘటన గుర్తు చేసుకుంటూ,
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8, 8:30 ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది. మత్స్యకారులు 30 చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు. వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్ళటం లేదు. వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నాను. వెంటనే నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది, అయితే చీరాల సమీపంలో 30 వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్ళారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి.
0: నవంబర్ 19, 1977 దివిసీమ ఉప్పెన ఒక పీడకల, ఎన్నో వేల మందిని కబళించిన మరిచిపోలేని విషాద దుర్ఘటన. ఆనాటి ఆకాశవాణి హెచ్చరికలను అప్పటివారు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. ఆ కాళరాత్రి గురించి ఆ ప్రాంతపు వాసి, ప్రత్యక్ష సాక్షి శ్రీ అద్దంకి పాండురంగారావు గారు.
2: అది కృష్ణా జిల్లా కోడూరు మండలం గొల్లపాలెం అనే గ్రామం. ఈ గొల్లపాలెం అనే గ్రామానికి 1977 నవంబర్ 19 ఒక కాళరాత్రి, ప్రపంచ చరిత్రలోనే ఇంత భయంకరమైనటువంటి తుఫాన్ని అంతకితం ఎవరు చూడలేదు, ఇంకా చూడబోడు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మా గ్రామం సముద్రానికి కేవలం 3 దూరంలో ఉంటుంది, సముద్రమే కబళిస్తుంది 10,000 జనాన్ని, కొన్ని లక్షల పశు పక్షాదులను కూడా కబలిస్తుందని చెప్పి ఎవరు ఊహించలేరు. కానీ ఆ రోజుల్లో ఆకాశవాణి ఒకటే అక్కడ ఆధారం, అంతకన్నా ఏమీ లేదు. మా మేనమామ వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది, ఆకాశవాణి సూచనలు విని జాగ్రత్త పడ్డ వాళ్ళు కొంతమంది సేవ్ అయ్యారు.
0: తాను కర్నూలు కేంద్రంలో పనిచేసినప్పుడు వచ్చిన వరదలు, ఆకాశవాణి చేపట్టిన చర్యల గురించి కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: అది 2007 జూలై మాసం. ఒకరోజు విపరీతంగా వర్షం వస్తుంది, సాయంత్రం 4-5 నుంచి మొదలైంది. అలా వాన విపరీతంగా పడతా ఉంది. వెంటనే కర్నూలు జిల్లా డిపిఆర్ఓ భాషగారికి ఫోన్ చేశా, సార్ ఇప్పుడు కర్నూలు ఎఫ్ఎం మరి ఈ చీకట్లో మునిగిపోతున్నటువంటి కాలనీవాసులకి ఏం హెల్ప్ చేయలేదా అని అడిగాను. అయ్యో మీరు హెల్ప్ చేస్తానంటే అంతకన్నానా అని వెంటనే భాషాగారు కలెక్టర్ గారితో సంప్రదించారు. కలెక్టర్ గారు వెంటనే అర్జెంటుకు మొదలు పెడదాం, ఎఫ్ఎం ద్వారా ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మనకి అన్నారట. అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దానకిషోర్ గారు అప్పటికప్పుడే ఏ ప్రాంతపు ప్రజలు ఏ ప్రాంతం పునరావాస కేంద్రానికి వెళ్ళాలో మరి ఆయన

0: ఫోన్లోనే చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా రాత్రి 3 గంటల 15 నిమిషాల వరకు కలెక్టర్ గారు ప్రతి 15-20 నిమిషాలకి ఆయన పరిస్థితులను చెప్పటం, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, పునరావాస కేంద్రాల్లో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పేవారు, ఎప్పటికప్పుడు ప్రసారం చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ మునిగిపోతున్నటువంటి కాలనీలకి ఒకే ఒక సమాచార మాధ్యమం అందుబాటులో ఉంది, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే 2009 అక్టోబర్ 1 రాత్రి నుంచి వాన పడతానే ఉంది. ఇక అక్టోబర్ 2 కల్లా తుంగభద్ర పరివాహక ప్రాంతాలన్నిటిలో కూడా మరి నీరు విపరీతంగా స్ప్రెడ్ అయింది. నదికి రెండు వైపులున్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం మొదలైంది. ముఖ్యంగా తుంగభద్ర నదికి కుడివైపున ఉన్నటువంటి కర్నూలు నగరంలోకి విపరీతంగా నీరు వచ్చేసింది. ఆ వరదలకి అల్లకల్లోలం అవుతుంది. ఆ స్థితిలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏం చేయాలని ఆలోచించి ఒక హెల్ప్ లైన్ని మొదలుపెట్టింది. ఒకవైపు జిల్లా అధికారులు హెల్ప్ లైన్ నడుపుతున్నారు, దాంతోపాటుగా ఆ జిల్లా యంత్రాంగం అనుసంధానంగా మేము నడిపినటువంటి ఆ హెల్ప్ లైన్కి వరదల్లో మునిగిపోతున్నటువంటి ప్రజల నుంచి అనేక కాల్స్ వచ్చేవి. ఆ కాల్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ కలెక్టరేట్లో నడుస్తున్నటువంటి ఈ హెల్ప్ లైను అనుసంధానం చేస్తూ వాళ్లకు సమాచారం ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా అధికారుల సహాయంతో బయటకు వచ్చినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. మా ద్వారా కర్నూలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కొంత లబ్ధి పొందటం అనేది మాకు మంచి ఆనందం ఇచ్చినటువంటి విషయం.
1: శ్రోతలకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య పహల్గాంలో తీవ్రవాదులు దాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ విస్మయం కలిగించే ఇతరత్రా ఏ మాటలు కథనాలు నమ్మవద్దని, అవసరమైన సమాచారాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదరు మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే అందిస్తామని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దేశభద్రత, ప్రకృతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో సమాచార వ్యవస్థ కుదేలైనప్పుడు ప్రజల సంక్షేమం కోరి వాయు తరంగాల ద్వారా అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ముఖ్య భూమిక వహిస్తూ వస్తుంది ఆకాశవాణి. స్వచ్ఛమైన సత్యం కొంచెం సమయం తీసుకోవడం సహజం కదా. ప్రభుత్వ సమాచార వ్యవస్థ కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత ఆకాశవాణిదే. అయితే ఈ రోజుల్లో శాటిలైట్ వ్యవస్థ వల్ల సాంకేతికత అభివృద్ధి చెంది అనేక రకాలైన సాధనాల ద్వారా ఎప్పటికప్పుడు వర్తమాన సమాచారం ప్రజలకు చేరువవుతున్నప్పటికీ విపత్తుల సమయంలో ప్రభుత్వ సాధనమైన ఆకాశవాణి ఇచ్చే నిర్దిష్టమైన సమాచారం కోసం ఎదురుచూసే శ్రోతలు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు.
0: ఇదండి విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి చేసినటువంటి సేవల గురించి మచ్చుక కొన్ని మాత్రమే. నమస్తే, మీ సేవలు ఆకాశవాణి.
2: విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర. ఉదాహరణలు ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేతార్ రామసూర్య ప్రకాష్ గారు అందించిన ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు.

0: ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, నార్వే రెండు దేశాలు నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, దౌత్యాన్ని విశ్వసిస్తాయని అన్నారు. కేవలం సైనిక ఘర్షణతో ఏ సమస్యను పరిష్కరించలేమని అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ శాంతిని త్వరగా పునరుద్ధరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు ఇరు దేశాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నార్వేలో పర్యటించిన ఆయన నార్వే ప్రధాని జోనాస్ గహర్స్టోర్తో కలిసి ఓస్లోలో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు అంగీకరించారు. అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ఎక్సలెన్సీ, ఆర్కిటిక్ సే ఔటర్ స్పేస్ తక్, గ్రీన్ షిప్పింగ్ సే బ్లూ ఎకానమీ తక్, ఎనర్జీ సెక్యూరిటీ సే లేకర్ ఫుడ్ సెక్యూరిటీ తక్, హమారా సహయోగ్ నయే ఫ్రంటియర్స్ కో చూ రహా హై. ఆయే హమ్ అప్నే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే మాధ్యమ్ సే ఏక్ ట్రస్టెడ్ ఫ్యూచరిస్టిక్ ఔర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కా నయా అధ్యాయ లిఖే. ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్.
0: అంతకుముందు స్వీడన్ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలకు సరికొత్త వేగం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఉమ్మడి పరిశోధనల కోసం జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0, శాస్త్ర సాంకేతిక రంగాల బలోపేతానికి భారత్ స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ప్రారంభించామని చెప్పారు. ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దిగుమతులకు అంతరాయం ఏర్పడినప్పటికీ దేశంలోని రిఫైనరీలు యథావిధిగా పనిచేస్తున్నాయని, భారతదేశం వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని చెప్పారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత ఏర్పడలేదని, అయితే వదంతులు వ్యాపించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలతో అధిక కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల లభ్యత 50% పైగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి గణనీయంగా సుమారు 86.2 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉందని ఆమె వివరిస్తూ,
2: Availability of fertilizer for the season, that is Kharif season, more than 51% across the states, and about 200.98 LMT of fertilizer is available across the country. There's no major change in the MRP of major fertilizer. Domestic production after the crisis period has been substantial, that is 86.2 LMT, and about more than 22 LMT of imports have reached our shores. So overall the position is comfortable.
0: కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో 14 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుత వేసవికాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేతరంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది.

0: సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న మ్యాజిక్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖింపూర్ ఖేరిలో ఊంచ్ గ్రామంలోని సిసయ్య జాతీయ రహదారిపై ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 12 మందికి పైగా రోజువారీ కూలీలతో ప్రయాణిస్తున్న ఈ వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు మే 26 కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD ప్రకటించింది. సాధారణంగా ఇవి ప్రతి ఏడాది జూన్ 1 కేరళకు చేరుకుంటాయని, ఈసారి 6 రోజులు ముందుగానే చేరుకునే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని IMD వెల్లడించింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: South West monsoon has further advanced into some more parts of Southeast Arabian Sea, some parts of Komorin area, some more parts of Southwest and Southeast Bay Bengal, most part of Andaman Sea, entire Andaman and Nicobar Islands and some parts of East Central Bay of Bengal. Then isolated heavy to very heavy rainfall is likely over Northeast India and over Andaman and Nicobar Island, Sub-Himalayan West Bengal and Sikkim during next 6 to 7 days and over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, Lakshadweep and South Indian Karnataka during next 3 days.
0: నీట్ యూజీ 2026 ప్రశ్న పత్రం లీకేజ్ కేసుతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA సంస్కరణల అమలుపై సమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు చర్చల కోసం NTA చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఇతర ఉన్నతాధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ NTA సంస్కరణలపై ఈ నెల 21 విద్యామంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మరోవైపు ప్రశ్న పత్రం లీకేజీపై CBI దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో CBI 5 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ RCC కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మొటెగావ్కర్ను కూడా అరెస్టు చేసింది. ఇప్పటి వరకు న్యూఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాలలో 10 మంది నిందితులను CBI అరెస్టు చేసింది. IPL 2026లో భాగంగా చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి చిరుత. ఈ చిత్రం కోసం టిప్పు మరియు కైలాష్కర్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

చిత్రమంజరి కరికలో చివరిగా వినండి. దూకుడు ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఎస్ తమన్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమంకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మొదటి పాటను కోరినవారు రగ్బీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, అక్షయ అనగా వీరు ఏలూరు నుంచి కోరారు. వీరి కోరిక మేరకు జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుంచి శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరు వింటున్నారు పాటకు వేలైరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమంలో తర్వాత పాటను కోరిన వారు పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ గొల్లపూడి సూర్య భార్గవి వీరి కోరిక మేరకు పెద్దన్నయ్య ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాట వింటారు. సంగీతం కోటి

మీరు వింటున్నారు పాటకు వేలాయర కార్యక్రమం. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు, తర్వాత పాటను కోరినవారు చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరి కోరిక మేరకు డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రం నుంచి పి సుశీల పైన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

పాటకు వేలాయర కరకల్లో తర్వాత పాటను కొనేవారు న్యాపతి రాఘవేంద్రరావు, కృష్ణవేణి, త్యాగులు రఘు, నాగలక్ష్మి, పాలకొల్లు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కోరారు. వీరి కోరిక మేరకు ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి ఘంటసాల లీలాపాణి పాట వింటారు.

మీరు వింటున్నారు పాటకు వేలాయరా. ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరినవారు ఎల్లారెడ్డి, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు. వీరు గిద్దలు నుంచి కోరారు. వీరి కోరిక మేరకు కర్ణ ఈ చిత్రం నుంచి సుశీల పైన పాట వింటారు.

ఎల్లారెడ్డి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు వీరు గిద్దలూరు నుంచి కోరారు. వీరి కోరిక మేరకు కర్ణ ఈ చిత్రం నుంచి సుశీల పైన పాట వింటారు.

వీరు అమీర్పేట హైదరాబాద్ నుంచి కోరారు. వీరి కోరిక మేరకు ముత్యాల ముగ్గు ఈ చిత్రం నుంచి పి సుశీల పైన పాట వింటారు. సంగీతం కెవి మహాదేవన్.

మీరు వింటున్నారు పాటకు వేలాయిరా. ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరిన వారు తేజస్విని, జానకి, రాజశేఖర్ రెడ్డి.

మీరు ఇంతవరకు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు శ్రోతలు కోరిన పాటలు విన్నారు కదా. ఇంతటితో ఈనాటి ఈ కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. మీరు వింటున్న ఈ పాట అర్జున్ ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ స్వర్ణలత పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో చల్లా ప్రభావతి గారి వయోలిన్ వింటారు. చల్లా ప్రభావతి గారి వయోలిన్ వాద్యం వింటారు.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారి మృదంగం వింటున్నారు. మీరు విన్నది అమ్మా ఆనందదాయిని గంభీర నాటం, ఆదితాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన. రెండవ అంశం మహాగణపతి తోడిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారు మృదంగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పరాత్పర వాచస్పతి రాగం, ఆదితాళం, పాపనాశనం శివన్ రచన.

ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారి మృదంగం విన్నారు. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.